శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు మాసం 29వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 46 సెకండ్లు. శుభోదయం.

తమో మిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

యజ్ఞశత్తనకవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనకవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్బిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.

ఇద ప్రశంసౌ యో మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిఘతౌ క

శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీశ్రియా ఘటికయా.

భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సహజంగా ఉండేదాన్ని ప్రకృతి అని, దానిలో మార్పు సంభవించినప్పుడు వికృతి అని వ్యవహరిస్తూ ఉంటాం. ప్రకృతి అనగానే మనకి అలవాటైనది మన చుట్టూ ఉన్న చెట్లు, పుట్టలు, గట్లు, వాగులు, గాలి, నీరు, ఋతువులు, వెన్నెల, అడవులు, ఎడారులు, పర్వతాలు, సముద్రాలును. ఇంగ్లీష్ భాషలో కూడా మనకి అలవాటైన నేచర్ అనే మాటకి తెలుగులోలాగే స్వభావం అనే అర్థం కూడా ఉంది. అందుకే మానవ ప్రకృతి, జంతు ప్రకృతి అనే మాటలు వాడు.

0: మాట్లాడుతూ ఉంటాం. మానవుడు తనను తాను ఈ సృష్టికి కేంద్రంగా భావిస్తూ ఉంటాడు కనుక తన చుట్టూ ఉన్న బాహ్య ప్రకృతి, సర్వ జంతుజాలము, క్రిమికీటకాలు తన చెప్పుచేతుల్లో ఉండాలని ఆశించాడు. వాటిని నియంత్రించాడు కూడా. దీనివల్ల ఏం జరిగింది? అతడు ప్రకృతిని తన అవసరాలకు వాడుకోవడమే కాకుండా నాగరికత పేరిట, పారిశ్రామికీకరణ పేరిట కొన్ని శతాబ్దాలుగా గాయపరిచి విధ్వంసం చేస్తూ వచ్చాడు. ఏ సమయంలో రావలసిన ఋతువులు సహజంగా ఆ సమయంలో చక్రక్రమంగా వస్తూ తమ తమ విధులు ఇంకా నిర్వహిస్తున్నాయి కనుక మనకి నొప్పి తెలియడం లేదు. కానీ కొంతకాలం పోతే వాటి క్రమం కూడా తప్పే సందర్భం వస్తే మానవ జీవితం ఎంత దుర్భరమైపోతుందో చెప్పనవసరం లేదు. నదులు తమ క్రమం తప్పి ప్రవహించవలసి వచ్చినా, ఒక అడవి విధ్వంసమై మైదానమైపోయినా, ఒక పర్వతం ఆధునికమైన క్వారీల పాలబడి సమసిపోయినా, ప్రకృతి క్రమం లేదా సమతులనం చెదిరిపోతుంది. ఇప్పటికే ఈ భూగోళం మీద ప్రకృతి సమతులనం తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచ దేశాల పర్యావరణ శాస్త్రవేత్తలందరూ ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా భూవాతావరణంలో కర్బనపు ఆధిక్యాన్ని ఎలా నిరోధించాలా, ప్రకృతి సంక్షేమాన్ని ఎలా సాధించాలా అని తబ్బిబ్బవుతున్నారు. మన పురాణ ఇతిహాసాల్లో ఋషులు, రాక్షసులు చేసే తప ప్రభావం వల్లనూ, ఒక పతివ్రత ఆగ్రహం వల్లనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని కథలు విన్నాం. అవి ఒట్టి కథలే కావచ్చు. ప్రకృతిలో వైపరీత్యం సంభవిస్తే అది కేవలం భూమికి మాత్రమే పరిమితమై ఉండదని, అంతరిక్షాన్ని సహితం కలుషితం చేస్తుందని ఈ కథలు మనకి చెప్పకనే చెప్తున్నాయి. ఆధునిక కాలంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామానికి మూడు వైపులా నదులపై ఆనకట్టలు కట్టి ఉన్నందున ఆ గ్రామంలో ప్రతిదినం భూకంపాలు వచ్చేవని, జనం ఊరు విడిచి వెళ్ళిపోయారని కొన్ని సంవత్సరాల క్రితం వార్తలు వచ్చాయి. ప్రకృతిలో శబ్ద కాలుష్యం, రసాయన కాలుష్యం ఎటువంటి అపకారాన్ని తెచ్చిపెడుతున్నాయో, నగరాలనే కాదు పల్లెల్ని కూడా ఎంతగా కలుషితం చేస్తున్నాయో ఈనాటి మానవులందరికీ అనుభవంలోనికి వచ్చిన విషయమే. భూమి సదస్సులని, పర్యావరణ సదస్సులని ఏర్పరిచి అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను శాస్త్రవేత్తలు విధి విరామం లేకుండా మేలుగొలుపుతూనే ఉన్నారు. మన భారతీయ ప్రాచీన శాస్త్రాలు కూడా మనిషిని ప్రకృతిలో ఒక భాగంగానే పరిగణించాయి తప్ప అధినేతగా కాదు. అందువల్ల దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే నినాదం మాదిరిగానే ప్రకృతిలోని ఒక భాగమైన మనిషిని, సర్వ జీవరాశులతో సహా మొత్తం ప్రకృతిని కాపాడడానికి ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. నీరు, గాలి, తేజస్సు, భూమి మొదలైన నిత్యావసర వనరులను పరిరక్షించుకుంటూ నష్టపోయిన ఆయా వనరులను మళ్లీ సమకూర్చుకోవడానికి కృషి చేయడం ఈనాటి అత్యవసర పరిస్థితి. అదే మనందరి కర్తవ్యం.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు పొలం కబుర్లు విందామా.
4: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో అంతర పంటలు ప్రాముఖ్యత, అట్లే వరిలో ఆకుముడత, కాండం తొలుచు పురుగుల యాజమాన్య పద్ధతులు అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

వినియోగంతో పాటు సక్రమ యాజమాన్య పద్ధతులు పాటించాలి. రాష్ట్రంలో సుమారు 60% సాగు వర్షాధారం కింద జరుగుతుంది. మన జిల్లాలో కూడా పడమటి మండలాల రైతులు ఎక్కువగా వర్షాధారం కింద సాగు చేస్తున్నారు. ప్రకృతి అనుకూలిస్తే రైతుకు పంట చేతికి వస్తుంది, ప్రతికూలిస్తే నష్టపోతారు. ఈ పరిస్థితులలో అంతర పంటలకు అధిక ప్రాధాన్యం ఉంది. సమగ్ర సస్యరక్షణలో ఇది ఒక ముఖ్య యాజమాన్య పద్ధతి. రైతులు సాధారణంగా ఒక పంటను ఒక సీజన్లో వేస్తుంటారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడల ఉధృతి వంటి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతినవచ్చు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పంటలను సరైన అవగాహనతో వేస్తే ఏదో ఒక పంట అయినా దక్కుతుంది. ఈ విధంగా రెండు పంటలను ఒకే పొలంలో ఒకే అదునులో ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో వేయడాన్ని అంతర పంటల సాగు అంటారు. క్రమ పద్ధతి లేకుండా రెండు లేదా ఒక్కొక్కప్పుడు మూడు పంటలను కూడా వేసి సాగు చేయడం కూడా అలవాటులో ఉంది. దీనిని మిశ్రమ పంటల సాగు అంటారు. ఈ రెండింటిని ఒకే యాజమాన్య పద్ధతిగా చెప్పవచ్చు. అంతర పంటల సాగులో ఒకటి ప్రధాన పంట అయితే మరొకటి అంతర పంట అవుతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే, రెండు పంటల నుండి దిగుబడి పొందవచ్చు, ప్రతికూల పరిస్థితుల్లో ఒక పంట అయినా చేతికి వస్తుంది, పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, కలుపు మొక్కల బెడద తగ్గుతుంది, నేల కోత అరికట్టి భూసారం సంరక్షించవచ్చు, పప్పుజాతి పైర్లు వేయడం వల్ల భూసారం పెరుగుతుంది, భూమిలోని అన్ని పొరల నుండి తేమను భూమి సారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు, ప్రధాన పంటపై ఆశించే చీడపీడలు కొంతమేరకు అరికట్టవచ్చు, మిత్ర పురుగుల ఉనికి పెరుగుతుంది, రెండు మూడు పంటలున్నప్పుడు కీటకాలకు తమదైన ఆహారం గుర్తించడం కష్టమవుతుంది, సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని బాగా వినియోగించుకోవచ్చు, ప్రధాన పంట మధ్య ఉన్న ఖాళీని సద్వినియోగపరచుకోవచ్చు, మొక్కలతో పొలం కప్పి ఉండడం వల్ల ఆవిరి ద్వారా నీరు వృధా కావడం తగ్గుతుంది, తేమ నిలువ పెరుగుతుంది. కాబట్టి రైతుమిత్రులు సరైన అంతర పంటలను ఎంపిక చేసుకొని వేసుకోవచ్చు. ఇక వరిలో ఆకుముడత, కాండం తొలుచు పురుగుల యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో ఖరీఫ్లో నీటి వసతి కింద సాగయ్యే ముఖ్యమైన పంట వరి. పలు పద్ధతుల్లో ఈ వరి పంటను రైతాంగం సాగు చేస్తున్నారు. అధిక శాతం రైతాంగం సాంప్రదాయ పద్ధతిలో నెల రోజులు నారును పెంచి కూలీలతో నాట్లు వేసే పద్ధతిలో సాగు చేస్తున్నారు. నారుమడితో సంబంధం లేని డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిని నేరుగా విత్తిన రైతాంగం, అలాగే ప్రత్యేక ట్రేలలో నారును పెంచి వరి నాటు యంత్రంతో నాట్లు వేసిన వారు కూడా ఉన్నారు. వరిని ఆశించి నష్టపరిచే పురుగులలో ఆకుముడత, కాండం తొలిచే పురుగు ముఖ్యమైనవి. పంట తొలి దశ నుంచి వివిధ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించి ఈ పురుగులను రైతాంగం నియంత్రించాలి. ఆకుముడత విషయానికి వస్తే, ఈ పురుగు వరి వేసిన అన్ని మండలాల్లో ఆశించి నష్టపరుస్తూ ఉంది. ఈ పురుగును రైతాంగం పొలంలో కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. పొలంలో రైతాంగం నడుస్తున్నప్పుడు రెక్కలు పురుగులు ఎగురుతూ కనిపిస్తాయి. పిల్ల పురుగులు ఆకు మీద పచ్చదనాన్ని తినడం వల్ల ఆకు తెల్లగా కనిపిస్తుంది. దీనిని సాధారణంగా తెల్ల చీడ అని పిలుస్తుంటారు. మడచి కుట్టినట్లున్న ఆకులలో పిల్ల పురుగు, నల్లని మలము కనిపిస్తాయి. గొంగలి పురుగు ఆకుముడతలో ఉండి పత్రహరితాన్ని గోకి తినేయడం వల్ల ఆకులు తెల్లబడతాయి. పోటాకు దశలో నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనికి యాజమాన్య పద్ధతులు: ఆకుముడత పురుగు నివారణకు రైతాంగం కొన్ని యాజమాన్య చర్యలు పాటించాలి. నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా వాడకూడదు. కలుపు మొక్కలను తీసివేసి పొలం పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. దుబ్బుకు తాజాగా తిన్న ఆకులు రెండు ఉండి అందులో ఆకుముడత పిల్ల పురుగులు ఉన్నట్లయితే పురుగు మందును పిచికారీ చేయాల్సి ఉంటుంది. పిలక దశలో తాడుతో చేనుకు అడ్డంగా రెండు లేదా మూడు సార్లు లాగితే పురుగులు కింద పడిపోతాయి. లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ అంటే రినాక్సిఫర్ 20 SC 0.4 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండిమైడ్ 20 WDG 0.25 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకోవాలి. ఇక కాండం తొలిచే పురుగు విషయానికి వస్తే, వాడుక భాషలో రైతాంగం
మొగ్గి పురుగు అని పిలుస్తుంటారు.

ఈ పురుగును కూడా రైతాంగం పొలంలో కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. ఈ పురుగు ఆశించిన పొలంలో తల్లి పురుగులు కనిపిస్తాయి. ముందు రెక్కలు పసుపు పచ్చ రంగులో ఉండి రెక్క మధ్య భాగంలో నల్లని మచ్చ ఉంటుంది. అలాగే ఆకుల చివర గుడ్లు సముదాయం కనిపిస్తుంది. నారుమడి దశ నుంచి ఈనుక దశ వరకు ఆశిస్తుంది. దుబ్బు చేసే దశలో ఎండిపోయిన మువ్వులు కనిపిస్తాయి. వెన్ను వేసిన పొలంలో తెల్ల కంకులు కనిపిస్తాయి. చనిపోయిన మువ్వులను లాగితే తేలికగా ఊడి వస్తాయి. దీనికి యాజమాన్య పద్ధతులు, వేసవిలో లోతైన దుక్కులను దున్నినట్లయితే పురుగుల ప్యూపాలు బయటపడి ఎండకి చనిపోతాయి. నాట్లు తగిన సమయంలో వేయాలి. ఆలస్యంగా నాట్లు వేస్తే పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. పురుగుల పర్యవేక్షణకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. పురుగుల ఉనికి ఉధృతి గమనించాలి. పిలకలు వేసే దశలో 5% మువ్వులు ఎండిపోయినట్లయితే లేదా చదరపు మీటరుకు ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్లు సముదాయం కనిపిస్తే పురుగు మందును పిచికారీ చేయాల్సి ఉంటుంది. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 2 గ్రాములు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ అంటే రెనాక్సిఫర్ 20 SC 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారనేది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ

0: ఎన్నికలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావానిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం, పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండో విడతగా 200 కోట్ల రూపాయలు, మూడో విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనేటువంటి ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై

0: ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఉతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. 10 టన్మితం మానవీయ సహాయ్యేన సహ తృతీయం విమానయానం కాఠ్మాండునగరం ప్రతి ప్రస్థితం. ఆకస్మిక్ జలాప్లావనేన ప్రభావితస్య నేపాలదేశస్య కృతే భారతం మానవీయ సహాయం ప్రవర్తితమస్తి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సామాజికాంతర్జాలీయే పటలె ఏతత్ సూచితవాన్. మంత్రి అవదత్ యత్ సహాయార్థం పోర్టబుల్ జనరేటర్ సెట్, డిగ్నిటీ కిట్స్, భోజ్య పదార్థాః, జలశుద్ధీకరణాయ ఔషధయశ్చ సంతి. డాక్టర్ జయశంకరః అవదత్ యత్ టనల ఉద్ధార కార్యార్థం చికిత్సకానాం పరాచికిత్సకానాం దళస్య చ 11 సదస్యాః అపి సంతి. సహ నేపాలస్య వర్తమాన సహాయోద్ధార కార్యయోః చ ప్రయత్నానాం కృతే భారతస్య సమర్థనం పునః ప్రతిపాదితవాన్. అత్రాంతరె నేపాల తిబ్బతయోః వినాశకారి ఆకస్మిక్ జలాప్లావనేన మృతకానాం సంఖ్య 57.5% యావత్ వర్ధితా. ప్రాయః 1.5 సహస్రం యావత్ జనాః అధునాపి లుప్తాః సంతి. ఉద్ధారదళాని నదీతీరేషు జీవితానాం కృతే పృథక్ పృథక్ నివాసస్థానాని అధః ప్రవహితాని శవాని చ అన్వేషయంతి. దక్షిణ పశ్చిమ చీన దేశే 1.5 తీవ్రతాయుక్తస్య భూకంపస్యానంతరం అధికారిణః 8 శతతోప్యధికాన్ జనాన్ ప్రభావిత మండలేభ్య నిష్కాసయన్ నూతనాః సంచేతనాః చ దత్తవంతః, యేన ఇతోపి జలాప్లావనస్య ఆశంకా వర్ధితా. భారతేన ప్రముఖం ఉద్ధార కార్యం ఉపశమన కార్యం చ సమారబ్ధం. విదేశమంత్రాలయః అవదత్ యత్ బుధవాసరే ఆకస్మిక్ జలాప్లావన దుర్ఘటనాయాః అనంతరం 20.3% యావత్ భారతీయాః నాగరికాః సంపర్కహీనాః సంతి అథవా లుప్తాః సంతి ఇతి కథ్యతే. విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జయసవాలః అవదత్ యత్ అన్యరాష్ట్రాణాం భారతీయమూలనివాసినః ప్రాయః 100 యావత్ జనాః అపి సంపర్కరహితరూపేణ ఏవ తిష్ఠంతి. ह्यः नवदिल्ल्यां प्रसारमाध्यमान् सम्बोधयन् श्रीजायसवालः अवदत् यत् त्रिशूली वन जलविद्युत् परियोजनायां कार्यं कुर्वन्तः 63 भारतीयाः नागरिकाः प्रभावितक्षेत्रात् रक्षिताः. श्रीजायसवालः प्रसारमाध्यमैः सूचितवान् यत् जलाप्लावितक्षेत्रात् काठमाण्डुनगरं प्राप्तवन्तः तमिलनाडुराज्यात् 1 भारतीयाः नागरिकाः ह्यः नवदिल्ल्याम् आगतवन्तः.

0: देशमन्त्री डॉक्टर एस जयशंकरः नवदिल्ल्यां नेपालदेशात् विमोचितान् तमिलनाडुराज्यस्य एकविंशति तीर्थयात्रिभिः सह मिलितवान्। पश्चात् प्रसारमाध्यमैः सह वार्तालापं कुर्वन् सः नेपालसर्वकारस्य तस्य सेनायाः च उद्धारप्रयासानां कृते धन्यवादं प्रदत्तवान्। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्यारभ्य द्विदिवसीय उज्बेकिस्तानदेशस्य यात्रायां भविष्यति। प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शवकत मिर्जियोयेव इत्यस्य आमन्त्रणे ताशकन्दनगरं गमिष्यति। यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति। अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिकसहमतिम् इतोपि सुदृढीकरणम् अस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः अद्यारभ्य तमिलनाडु कर्णाटक केरल लक्षद्वीपराज्यानां त्रिदिवसीयायां यात्रायां भविष्यति। भ्रमणावधौ उपराष्ट्रपतिः शिक्षा जनसेवा सांस्कृतिकपरम्परा उद्योग शैक्षणिकसहयोग मत्स्यपालनादि प्रमुख सार्वजनिक उत्सवेषु भागं ग्रहीष्यति। राधाकृष्णनवर्यः अद्य तमिलनाडुराज्यस्य ईरोडनगरे कोङ्गु वेल्लालर इन्स्टिट्यूट् आफ् टेक्नोलॉजी ट्रस्ट् इत्यस्य संस्थापकदिवसस्य समारोहे भागं ग्रहीष्यति। पश्चाद्दिने उपराष्ट्रपतिः बेंगलुरुनगरं गमिष्यति, यत्र सः विधानसौधे कर्णाटकस्य पूर्वमुख्यमन्त्रिणः रामकृष्णहेगडेवर्यस्य शतवार्षिकसमारोहे भागं ग्रहीष्यति। भारतस्य बेलावन सेन्थिलकुमारः गतरात्रौ निर्णायकस्पर्धायां बलाज्स् फार्कस इत्यमुं 3-0 इत्यंकैः पराजित्य बुडापेस्ट ओपन कॉपर टूर इति उपाधिम् अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ప్రభాతరేఖల కార్యక్రమంలో అన్నమయ్య వెంకటేశ శతకం గురించిన ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 17వ భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు వినవచ్చు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఈ ఉదయం 8:35 శ్రీ ఎండి రామనాథన్ గారి గాత్రం ఉంటుంది. 9:00 వాట్సప్ చిత్రమంజరి వాట్సప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. మీరు కూడా వాట్సప్ చేయాలంటే మా నెంబర్స్ చెప్తాను, 2224-6605. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవలసి ఉంటుంది, 8772-4665 నెంబర్కి. 10:00 వసుదైక కుటుంబం అంతర్జాతీయ వార్తా సమాహారం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలుంటాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు మొదలవుతాయి విజయవాడ కేంద్రం నుంచి రిలేవి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పెసర మినుము పంటల సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ టి హేమలత సీనియర్ శాస్త్రవేత్త వీరి ప్రసంగాన్ని వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మొదటి భాగం. 6:05 ఈరోజు సాయంత్రం ఆంగ్లంలో వార్త

ఢిల్లీ నుంచి 6:10కి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:30 అంతర్జాతీయ అణుపరీక్షల ప్రత్యేక దినం. ఈ దినం గురించిన కొన్ని వివరాలు, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. కిసాన్ వాణి కార్యక్రమంలో 7:15 ఈరోజు రాత్రి ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రీ నన్నం మధు గారు పరిచయ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత 8:40 తిరిగి చిత్రకుసుమాలు వినవచ్చు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన ప్రేమించి చూడు సినిమా నుంచి అన్ని పాటలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేటు రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికీ ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.

0: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood. They have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday, our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
1: కాగా 10 టన్నుల మానవతా సహాయంతో మూడో విమానం కాఠ్మండుకు బయలుదేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మార్తర్లు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి అయినా ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
1: China vaipu chikkukunna sumaru 400 mandi భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్న వారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
0: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
1: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 599 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మార్క నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $US పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా, బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

0: అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానది తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గండ్ల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఏ బంగారు గన్లను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 11 సెకండ్లు.

0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో అన్నమయ్య వెంకటేష శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 17వ భాగం, ఆ తర్వాత చరిత్రలో ఈరోజు కొన్ని ప్రకటనలు ఉంటాయి. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు

0: శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకుని

0: అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు విందాం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మనరత్నం గారి వివరణ 17వ భాగం.

వెంకటేశ్వర అలమేలు మంగమ్మ పచ్చలు తాపిన సంధిదండలతో బాహుపురులతో మణినూపురాలతో బంగారు మట్టెల మ్రోతల జల్లు మ్రోయగా చిరికత్తెలు తన సేవిస్తుండగా వచ్చి నీ ముందర నిలిచినట్లయితే నీ ముచ్చట తీరుతుంది. అన్నమయ్య తనను గూర్చి ఈ పద్యంలో చెప్పుకున్నాడు. ఇది ఆయన అణకువను ఆవిష్కరిస్తుంది. యోగ్యత లేని కష్టుడ అయోగ్యుడ అన్నిట చూడ గర్భ నిర్భాగ్యుడా.

వెంకటేశ్వర, నేను యోగ్యత లేనివాణ్ణి, కష్టచరిత్రుణ్ణి, అయోగ్యుణ్ణి. అన్ని విధాలా చూచినప్పటికీ గర్భదరిద్రుణ్ణి, ఆగర్భదరిద్రుణ్ణి. ఏమైనా నీ కరుణాంతరంగానికి సమీపస్తుణ్ణి అంటూ, నీ నా భాగ్యం ఏమిటంటే నీ దయకు పాత్రుణ్ణి కావడమే, కాబట్టి నన్ను కాపాడు అని మాటిమాటికి నీ భాగ్యవతి శిరోమణిని, నీ ఇల్లాలిని నేను ప్రార్థన చేస్తాను. ఇది అలమేలు మంగమ్మ విరహాన్ని ఆవిష్కరించే అందమైన సుందర పద్యం.

వెంకటేశ్వర అలమేలు మంగ, నీ కుప్పు సగం విడిపోయింది, వెంటనే నీ పమిట కూడా జారిపోయింది. మెరుస్తున్న నీ కనురెప్పల్లో పారవశ్యభావం కనిపిస్తూ ఉంది. నీ విభుణ్ణి తలచావా ఏమిటి అంటూ వాసన తీవలను తలపించే వయ్యారులు నీ ఇల్లాలికి సపర్యలు చేస్తారు.

0: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 17వ భాగం ఇంతవరకు విన్నారు. తర్వాతి భాగం వచ్చే వారం ఇదే సమయానికి ప్రసారమవుతుంది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు మనం చరిత్రలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు August 29th. ఈరోజు జరిగిన సంఘటనలు, కొంతమంది పుట్టినరోజులు, అలాగే మరణదినాలు, స్పెషల్ డేస్ తెలుసుకుందాం. September 1842 ఇదే రోజున నాన్కింగ్ సంధి ఇది జరిగి నల్లమందు యుద్ధాలు, అంటే ఓపియం వార్స్ అంటారు దీన్ని, ఇవి ఆగిపోయాయన్నమాట. నాన్కింగ్ సంధి ప్రకారం హాంకింగ్ దీనిని బ్రిటన్కి దత్తత ఇచ్చేయడం జరిగింది. అది జరిగింది ఇదే రోజున 1842. September 1916 ఇదే రోజున ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని, అంటే స్వయంగా పరిపాలించుకోవడం, దీన్ని అమెరికా ఆమోదించిన రోజు 1916 August 29. తర్వాత అమెరికన్ రోదసి నౌక Gemini 5, ఈ రోదసి నౌక 1965 August 29 తారీఖున భూమికి తిరిగి వచ్చిన రోజు ఈరోజు అన్నమాట.

0: అది మనం గుర్తుపెట్టుకోవాలి. పంతొమ్మిది వందల 1982 ఆగస్టు 29 తారీఖున కృత్రిమంగా తయారు చేసిన రసాయన మూలకం, దీన్నే మీట్నేరియం అంటారు, అంటే అటామిక్ నెంబర్ 109. దీన్ని మొట్టమొదటిసారిగా జర్మనీలోని డార్మ్స్టాడ్ దగ్గర గెసెల్స్టాఫ్ట్ అఫర్ సెచ్ ఓనేసింగ్వర్లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది 1982 జరిగిందనమాట. ఓకే అండి, కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం జన్మదినాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు మనం కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1863 August 29 గిడుగు రామ్మూర్తి గారు జన్మించిన రోజు. వీరు తెలుగు భాషావేత్త. గిడుగు రామ్మూర్తి గారి గురించి కొన్ని విషయాలు తప్పకుండా మనం తెలుసుకోవాలి. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహులుగా పిలుస్తారని, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు ఆ వచనాన్ని ప్రజల వాడుక భాషలకు తీసుకొచ్చారు వీరు. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును అంటే సౌకర్యాన్ని తెలియజెప్పినటువంటి మహనీయులు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషులు వీరు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారులు, సంఘ సంస్కర్త, హేతువాది. అంతేకాకుండా శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు అంటారు. అందుకే గిడుగు కృష్ణమూర్తి గారి ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నమాట. పండితులకే పరిమితమైనటువంటి సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వీలైపోయింది. గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఈరోజు కాబట్టి తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అతని ఆయన గురించిన క్లుప్త విశేషాలు, ఆయన ఎంత అంటే సాహితీ సేవలు చాలా గొప్పవి. అంతేకాకుండా ఆయన ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠాలు చెప్పే రోజుల్లోనే తన మరి చాలా స్వతంత్రంగా లిపిని, శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివిన గొప్ప వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా మరి 1907 ఆయన ఇంగ్లీష్ ద్వారా ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్లుగా కూడా వచ్చినప్పుడు చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ దొరకే అర్థం కానప్పుడు ఈయన ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది ఒక ముఖ్య సమస్యగా ఉండేదన్నమాట. అప్పుడు ముందు తమిళదేశంలోనూ అతని సమస్య అతన్ని వేధించింది. విశాఖపట్నం

0: విశాఖపట్నంలో ఆయన ప్రధానోపాధ్యాయులుగా ఉన్నప్పుడు మరి అక్కడ శ్రీనివాస అయ్యంగారిని అంటే పీటీసీ అని అడిగితే ఆయన గురజాడ గిడుగులు దీనికి సమాధానం చెప్తారని అన్నప్పుడు ఎవరు ఆయన ఎయిడ్స్ అంటే ఆంగ్ల ద్వార అప్పుడు వారు అందరూ కూడా ఆలోచించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యా విధానంలో మరి ఎట్లా మంచి తీసుకురావాలి అని గురజాడ గారిని మరి చాలా విషయాలు అడిగి ఆలోచించేసి వ్యవహారిక భాషను భాషోద్యమం అప్పుడు ప్రారంభమైందన్నమాట. అలా ప్రారంభమై ఈరోజు అందరూ కూడా బాగా చదువుకొని బాగా మాట్లాడుకొని తెలుగు అందరికీ అందుబాటులోకి రావడానికి అందరు చదువుకోవడానికి మరి అందులో మరి పిహెచ్డీలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. దానికి ముఖ్య కారణం గిడుగు రామ్మూర్తి గారు, వారి జన్మదినాన మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఈరోజు 1902 ఇదే రోజున వేరియన్ ఎల్విన్ వీరు జన్మించిన రోజు. వీరు రాజనీతి పండితులు, అంతేకాకుండా భారతీయ గిరిజనులకు ఆయన ఎంతో దగ్గర సన్నిహితుడు, సమర్థకుడు అని చెప్పాలి. వారు వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసిన కృషి ఇంత అంత కాదు, అందరినీ మామూలు అందరితో అంటే గిరిజనులు అనగానే అందరితో కలవలేని వారు అనుకోకుండా అందరిలాగే వీళ్ళు కూడా జీవించగలరు అని వాళ్ళలో ఒక గొప్ప మరి గొప్ప వెలుగు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఆయన జన్మదినం ఈరోజు అన్నమాట. ఆయన ఆంగ్లేయునిగా జన్మించినా కూడా కాలక్రమేణా భారతదేశాన్ని తన క్షేత్రంగా స్వీకరించి భారత పౌరుడయ్యారు. రాజనీతి పండితులు వీరు వేరియర్ ఎల్విన్. పంతొమ్మిది వందల 5 ఇదే రోజున ధ్యాన్ చంద్ జన్మించిన రోజు. వీరు ఎవరు అంటే భారత హాకీ క్రీడాకారులు, హాకీ ఆటలో గొప్ప విశిష్ట సంపాదించేవారు. హాకీ క్రీడ ప్రపంచ అత్యుత్తమ క్రీడల్లో ఒకటిగా ఉంటుంది. అలాంటి గోల్స్ చేయడంలో మంచి ప్రతిభను కనపరిచేవారు ధ్యాన్ చంద్. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టారు వీరు. ఓకే అండి, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: Okay అండి, ఈరోజు 1928 ఇదే రోజున బాల సరస్వతి దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్య గాయని, వారు జన్మించిన రోజు ఈరోజు. వారు చాలా సినిమాల్లో నటించడమే కాదు పాటలు కూడా పాడారు. అలాగే 1958 ఇదే రోజున మైకేల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారులు మైకేల్ జాక్సన్, తెలియని వారు ఎవరూ ఉండరు. వారు జన్మించిన రోజు ఈరోజు. ఈయన ప్రపంచంలోనే అత్యధికంగా మరి మ్యూజిక్ ఆల్బమ్ థ్రిల్లర్ ఇది అమ్ముడుపోయింది అత్యధికంగా. ఇది ఎవరి అంటే జాక్సన్ గారు పాడిన యొక్క ఆల్బమ్ అన్నమాట. 10 సంవత్సరాల వయసులోనే తన అన్నతమ్ముళ్లతో కలిసి పాడడం ఆరంభించిన జాక్సన్ 40 ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉండిపోయారు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకుని అమెరికాలోని శ్వేత జాతీయుల మద్దతు పొందినటువంటి మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు అని చెప్పాలి జాక్సన్. ఆయన ఎన్ని మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు, 8 అవార్డులు ఒకే రాత్రి

0: అంటే 1984లో గెలుచుకున్నారనమాట. జాక్సన్ పాడిన పాటల్లో 13 పాటలు మరి నెంబర్ వన్గా ఉంటాయి. ఎంతోమంది ప్రజలకు ఈనాటికి మరిచిపోలేని గొప్ప వ్యక్తి. ఆయన పాటలంటే పడి చచ్చిపోతారు. అలాంటి గొప్ప మైకేల్ జాక్సన్ జన్మదినం ఈరోజు, అందరూ గుర్తు చేసుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు మనం కొంతమంది మరణ దినాలు కూడా తెలుసుకుందాం. 1950వ సంవత్సరం ఇదే రోజున వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మరణించిన రోజు. వీరెవరు అంటే రచయిత, తెలుగు కవి, భాషా పరిశోధకులు, చరిత్రకారులు, రచయిత, విమర్శకులు, రేడియో నాటక రచయిత అని చెప్పాలి ఎక్కువగా. తెలుగు సంస్కృత పండితులు, చరిత్రలో లభ్యమవుతున్న మొట్టమొదటి తెలుగు పదం నాగబు అని ఆయన కనుగొన్నాడు. ఆ కనుగొన్నది ఎవరు అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారే. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి ఒక చిహ్నం అంటారు. వీరు ప్రపంచ సాహిత్య చరిత్రకు ప్రకాశం వంటి వారు. అంత గొప్ప వ్యక్తి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఆయన తెలుగు భారతీయ సంతానంలో చిరస్మరణీయులు. ఓకే అండి, ఆయన మరణించిన రోజు ఈరోజు. 1976 సంవత్సరం ఇదే రోజున ఖాజీ నజ్రుల్ ఇస్లాం గారు మరణించిన రోజు. వీరు బెంగాలీ కవి, సంగీతకారులు, విప్లవకారుడు, ఉద్యమకారులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: అభిజిత్ సేన్ 2022 సంవత్సరం ఇదే రోజున మరణించిన రోజు. వీరు ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు అని చెప్పచ్చు. అలాగే ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిపుణుడిగా పేరు సంపాదించారు. ఆయన అందించిన ప్రజాసేవకు 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో వీరిని సత్కరించింది. వారు మరణించిన రోజు ఈరోజు. ఓకే, ఈరోజు స్పెషల్ డిస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గిడుగు రామ్మూర్తి గారు జన్మించిన జన్మదినం జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, ఈరోజు అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం. అంటే ఆగస్టు 29 ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటాం. ఈ పరీక్షల వల్ల జరిగే అనర్థాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించాలా, అంతేకాకుండా అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం కూడా జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణు పరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. సో మనం ఈ యొక్క దినాన్ని జరుపుకుంటున్నాం. 2009 డిసెంబర్ 2 జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 64వ సెషన్లో ఈ తీర్మానం ప్రతిపాదించబడి ఏకగ్రీవంగా ఆమోదించబడింది. అణుపరీక్షలోని పేలుళ్ళు, ఇతర అణుపేలుళ్ళ ప్రభావం గురించి, అణ్వాయుధ రహిత ప్రపంచం లక్ష్యాన్ని సాధించే సాధనలో ఒకటైనటువంటి ఈ అణుపరీక్షలను నిలిపివేయవలసిన అవసరాన్ని గురించి అవగాహన అందరిలో తీసుకురావడం, దానికోసమే ఈ తీర్మానం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరూ ఆలోచింపచేసేలా చేసింది ఈరోజు. ఓకే అండి, ఇంతవరకు మనం చరిత్రలో ఈరోజు విన్నాం కదా, ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని

0: చేరుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. ముందుగా దునియా సినిమా కోసం సునీల్ కశ్యప్, హేమచంద్ర కలిసి పాడిన రమణ్ లాక్ గీత రచన, రమణ్ రాథోడ్ సంగీతం విందాం.

ఈరోజు రావు బాల సరస్వతీదేవి జన్మదినం పురస్కరించుకొని పాడిన ఒక పాట విందాం. దేవదాస్ సినిమా నుంచి ఆ పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఉదయరాగం సినిమా పాట వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:13. ఓకే శ్రోతలు, ఈరోజు విశాల్ కృష్ణ హీరో, తెలుగు తమిళ చిత్రాల నటులు, నిర్మాత కూడా. వారి జన్మదినం పురస్కరించుకుని వారు నటించిన సినిమా నుంచి ఒక పాట విందాం. ప్రేమ చదరంగం సినిమా నుంచి ఈ పాట వినండి. ఉన్నికృష్ణన్, స్వర్ణలత పాడిన వేటూరు గీతం, హారిష్ జయరాజ్ సంగీతంలో ఈ పాట విందాం.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమంలో తర్వాత మనం వినబోతున్న పాట ఈ వర్షం సాక్షిగా. ఈ వర్షం సాక్షిగా సినిమా నుంచి పాట విందాం. ఈరోజు హరిప్రియ భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి. వారి పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన తెలుగు సినిమా ఈ వర్షం సాక్షిగా సినిమా నుంచి ఈ పాట విందాం. ఈ పాట పాడిన వారు అనిల్ రెడ్డి, సాహితీ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వింటున్నా ఈ పాట? జయసింహ ఈ సినిమా కోసం విజయ్ జయస్దాస్ పాడిన పాటది. శ్రీమన్ గీతానికి చిత్తరంజన్ చిరతన్ భట్ సంగీతం సమకూర్చారు ఈ పాటకి.

ఇంతవరకు ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: Uzbekistan and Kyrgyz Republic beginning today to enhance economic and defense cooperation. India signs deal with United States to procure Javelin anti-tank guided missile systems. Death toll in Nepal flash floods rises to 579, while 1,924 people still missing. India steps up humanitarian assistance to neighboring country. Government to introduce fortnightly sugar allocation system from next month to ensure availability of sugar in market on time. And India's Willavan Senthil Kumar wins PSA Budapest Squash Open title, beating Bulaj Farkas of Hungary. And with that, we end the morning news. Have a nice day.
1: Akashvani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించిన హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని వెల్లడించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుపతిలో పాత్రికేయులతో హోంమంత్రి మాట్లాడుతూ, ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. నూతన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా అభివృద్ది సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో రేణిగుంట రైల్వే ఓవర్బ్రిడ్జ్ మంజూరు, మామిడి సాగు అభివృద్ది, భూసేకరణ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలను మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు అరుదైన గుర్తింపు దక్కింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. 2,07,489 మంది క్రీడాకారులతో 2 రాష్టస్థాయి పోటీలు నిర్వహించడంతో ఈ రికార్డు దక్కింది. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతుందని అన్నారు రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా పోలీసులు టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టారు.

0: విస్తృతమైన ప్రణాళికతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. మాతా శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో 16 నూతన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ఇవి పూర్తిగా ఉచితంగా సేవలందిస్తాయని అన్నారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన ఎన్ జగదీష్, తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు మనం వినబోతున్న ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 8:35 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు విందాం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గాత్రం విందాం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
1: ఇప్పుడు కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎండి రామనాథన్ గారి గాత్రం వింటాం. ముందుగా సమయం ఇదే ననుబ్రోవా, కేదారం రాగం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వారి కీర్తన.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. ముఖాన మొటిమల
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు ఎంటి రామనాథన్ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. మీరు కూడా వాట్సాప్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 8772244605 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఓకే, చాలామంది శ్రోతలు వాట్సాప్ చేశారు. కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్న పాట రాబోయే చందమామ సినిమా నుంచి మాకు పాట వినిపించమని వెంకటరాజన హల్లి కర్ణాటక నుంచి మూర్తి, మాలతి, పార్వతి వీరు మనకు మెసేజ్ చేశారు. వీరి కోసం పాట విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన్ మొటిమల
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
5: తర్వాత మరొక శ్రోత మెసేజ్ చేశారు. మీరు గుడ్ మార్నింగ్ అంటూ, గుడ్ మార్నింగ్ తిరుపతి అంటూ మెసేజ్ స్టార్ట్ చేసి, కలుసుందాం రా సినిమా నుంచి నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం అంటే పాట వినిపించగలరు అంటూ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్న పాస్పి, అనిత రాజ్ వీరు కోరుతున్నారు. అలాగే సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అమ్మి వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింక్ ని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: తర్వాతి శ్రోత తిరుపతి నుంచి, ఆర్సీ రోడ్ ధనలక్ష్మి నగర్ నుంచి మనకు వాట్సాప్ చేశారు. వీరు స్వయంవరం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారండి. వీరు కోరిన వారు ఎవరంటే జనార్దన్ రెడ్డి, మాటవలం, విమల, దీప, హసిత, చింటూ, వీరందరి కోసం, శ్రోతలందరి కోసం పాట విందాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు. మా నెంబర్ మరొకసారి చెప్తాను, 8772446605, 8772446605. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత శ్రోత, శుభోదయం మేడం గారు అంటూ మొదలుపెట్టేశారు ఈ యొక్క మెసేజ్లో. కోనసీమ జిల్లా CH గున్నేపల్లి నుంచి మనకు మెసేజ్ చేశారండి. అత్తారింటికి దారేది సినిమాలో నుంచి బొంగరాళ్ళంటి కళ్ళు అని చెప్పి మనకు మాకు పాట వేయండి అంటూ గాలిదేవర సత్యనారాయణ, సత్యవేణి, వరలక్ష్మి, వాసు, లక్ష్మి, రమేష్, సుభాష్ని వీరు కోరుతున్నారు. వీరి కోసం పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెట్టేశారు ఆకాశవాణి తిరుపతికి. గుడ్ మార్నింగ్ అంటూ మాకు భద్రి సినిమా నుంచి పాట తప్పకుండా వినిపించండి అంటూ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి మనకు మెసేజ్ చేశారు. వారు కొన్ని పాట ఇప్పుడు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్.
5: అమ్మగారు అమ్మగారు ఒట్టి చెప్పడం.
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
6: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు, అన్ని రంగాలు

0: వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: తర్వాత అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి శ్రోతలు, పూజారి ధనంజయ్, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, ఎంగ్ముని, బాలాజీ, హేమంత్, సాయి వీరంతా కూడా సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. వీరి కోసం వీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.
0: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5, 103.2 MHz పై శ్రోతలు. తర్వాత మనకు మెసేజ్ చేసిన శ్రోత, స్వర్ణకమలం సినిమా నుంచి కొత్తగా రెక్కలొచ్చిన పాట వినిపించమని నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దామోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాస్, కృష్ణాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి వర్షిత్, సాయి రిక్విత్, పండు, ఇంకా చిత్రియాల గ్రామంలో అందరి కోసం ఈ పాట వినిపించమంటున్నారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
5: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
4: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
5: తప్పక వినండి రత్న దీపికావళి
4: ప్రతి సోమవారం ఉదయం 8:35
5: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz.
6: కార్యక్రమంలో తర్వాత తారక రాముడు సినిమా నుంచి ఇవ్వాలి ఇవ్వాలనే పాట వినిపించమని పాపినేని పాలెం అక్కడి నుంచి మధుసూదన్ రెడ్డి కోరుతున్నారు. వారు పంపిన మెసేజ్ ఇది.

0: వారి కోసం శ్రోతలందరి కోసం ఈ పాట.
1: అమ్మగారు అమ్మగారు, వచ్చేసి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఏదో నాకు తోచింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: చివరిగా వాట్సాప్ చిత్రమంజరిలో మీరు వినబోతున్న పాట ముద్దుల మామయ్య సినిమా నుంచి మాకు మామయ్య అన్న పిలుపాన వినిపించమని కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి. ప్రకాష్, శ్యామ్ల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. అలాగే ఇదే పాట కావాలని మరొక శ్రోత మనకు మెసేజ్ చేశారు. వీరెవరంటే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం, అక్కడి నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరు కోరుతున్న ఈ పాట ఇప్పుడు వినాలి.

ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం

0: కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత పొరుగు దేశమైన నేపాల్లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా సంభవించిన ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1500 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పౌరులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. భారీ వరద ప్రవాహానికి అనేక పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీలకమైన వంతెనలు కూడా పలుచోట్ల కొట్టుకుపోగా పలుచోట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించిన ఈ వరద అత్యంత వేగంగా నేపాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:37 టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించగా కేవలం 3 నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో భూకంప ప్రకంపనల కారణంగా హిమానీ నద సరస్సు నుంచి ఆకస్మికంగా నీరు విడుదలై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని తిమురే సరిహద్దు పట్టణం వద్ద లెండే నదిలో రాళ్ల చర్యలు విరిగిపడటం, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో భారీ వరద బోటే కోషి నదిలోకి ప్రవేశించింది. ఆ వరద నీరు అక్కడి నుంచి బోటే కోషి ద్వారా త్రిశూలి నదిలోకి చేరి నదీ ప్రవాహ మార్గం వెంట దిగువ ప్రాంతాలకు విస్తరించింది. వరద ప్రభావం రసువా జిల్లాకి మాత్రమే పరిమితం కాకుండా సువాకోట్, చిత్వాన్, గోర్ఖా, తనహు, నావల్పరాసి, ఈస్ట్ తదితర జిల్లాలకు వ్యాపించింది. రాజధాని కాఠ్మండు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్ లో నిన్న 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నేపాల్లో మరోసారి ఆకస్మిక వరదలు ముప్పు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. టిబెట్ వైపు ఉన్న ఓ నీటి ఆనకట్ట మరోసారి తెగిపోయినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. దీంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశమున్నందున స్థానిక ప్రజలు, భద్రతా సిబ్బంది, సహాయక రక్షణ బృందాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో త్రిశూలి, రసువా మధ్య రహదారి నిర్మాణ పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నేపాల్ చైనాలలో భారీ వరదల కారణంగా తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి తొలిదశగా 20 లక్షల అమెరికన్ డాలర్లను కేటాయించింది. ఇక నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి సురక్షితంగా రప్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
2: ఎంఈఏ కంట్రోల్ రూమ్ హియర్ ఇస్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ యాజ్ ఇస్ ద కేస్ విత్ ది కంట్రోల్ రూమ్స్ ఇన్ ఆర్ ఎంబసీ ఇన్ కఠ్మండు యాజ్ ఆల్సో ఆర్ ఎంబసీ ఇన్ బీజింగ్. ఆన్ ది చైనీస్ సైడ్ వీ హ్యావ్ 400 ఇండియన్ నేషనల్స్. దే ఆర్ సేఫ్. They have been in touch with their family because phones, etc., I am told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
1: ఇరాన్పై అమెరికా ప్రకటించనున్నట్లు భావిస్తున్న కొత్త ఆంక్షలు పశ్చిమాసియాలో శాంతికి దోహదం చేయవని ఇరాన్ హెచ్చరించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఎలాంటి చర్యలకైనా తాము తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలను మరింత విస్తరించినట్లయితే, ముఖ్యంగా అమెరికాతో సహకరించే దేశాలను లక్ష్యంగా చేసుకునే చర్యలు చేపడితే ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. మరింత ఉద్రిక్తతకు దారితీసే చర్యలకు పరిణామాలు తప్పవని ప్రతిస్పందించడంలో

తాము కూడా ధీటుగానే బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్దాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు గత కొన్ని వారాలుగా ప్రతిష్టంభనలో ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి కొన్ని షరతులను ఇరాన్ ముందుంచింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవడం, ఘర్షణల సమయంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మో జలసంధి ద్వారా యుద్దం ప్రారంభానికి ముందు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగే చమురులో సుమారు 1/5 రవాణా జరిగేది. దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్దం కారణంగా ఈ వ్యూహాత్మక జలమార్గం అంశం అంతర్జాతీయ తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ జలమార్గ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇరాన్ ఒమన్తో కూడా విడిగా చర్చలు జరిపింది. అయితే తమపై అమెరికా విస్తృత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక సిద్దంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇరాన్పై ఆర్థిక పరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి ఆర్థిక సహాయం, మద్దతు కొనసాగించే ఇతర దేశాలను కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒంటరిగా చేసే చర్యలు తీసుకుంటామని స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సమగ్ర ఆంక్షల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల్లో భాగంగా 5 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ప్రకటించారు. వీటిలో చమురు సంబంధిత నౌకా రవాణా, విమానయాన రంగం, సాంకేతిక రంగం, బంగారం, డిజిటల్ ఆస్తులున్నాయి. ఈ రంగాలపై ఆంక్షల ద్వారా ఇరాన్కు అందుతున్న ఆర్థిక వనరులను పరిమితం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక లావాదేవీలను మరింత కష్టతరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్ లో కొత్త సహజ వాయువు నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఆ దేశ చమురు మంత్రి మొహ్సేన్ పాక్నెజాద్ తెలిపారు. ఈ కొత్త గ్యాస్ క్షేత్రంలో సుమారు 7,500 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అందులో సుమారు 73% రికవరీ రేటు ఆధారంగా దాదాపు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువును వెలికి తీయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెలికి తీయదగిన ఈ గ్యాస్ పరిమాణం ఇరాన్లోని బారీ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలోని ఒక బ్లాక్కు సమానమని, ఇది ఆ దేశ అవసరాలకు సుమారు 15 సంవత్సరాల పాటు సహజ వాయువును సరఫరా చేయగలదని పాక్నెజాద్ తెలిపారు. కొత్తగా కనుగొన్న సహజ వాయువు స్వీట్ గ్యాస్ కావడం వల్ల దాని అభివృద్ది, శుద్ది, నిర్వహణ వ్యయాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. అంతేకాకుండా ఈ కొత్త నిక్షేపంలో గ్యాస్ కండెన్సేట్ కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఇరాన్కు గణనీయమైన అదనపు ఆర్థిక సంపద సమకూరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్య సహకార సంబంధాల విస్తరణతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చలు ప్రధాన అంశంగా ఇటీవల చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో భారత రాయబారి విపుల్ జీసీసీ ప్రధాన కార్యదర్శి జాసిం మహ్మద్ అల్ బుదైవితో సమావేశమై ఇరు పక్షాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత జీసీసీ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు అవసరమైన మార్గదర్శక చట్టాన్ని రూపొందించే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత జీసీసీ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు మార్కెట్ ప్రాప్యతను విస్తరించే అవకాశాలున్నాయి. 1981లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది. బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా అమెరికా మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేసిన కెనడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై సుమారు గరిష్టంగా 50% వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమపై అధిక డిమాండ్లు చేస్తూ ప్రతిగా తగిన ప్రయోజనాలు కల్పించేందుకు మాత్రం సిద్దంగా లేదని కెనడా పేర్కొంది. ఈ ప్రతీకార సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉక్కు, స్టీల్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పల్ప్, పేపర్, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా పలు ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయి. అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య వివాదం కారణంగా ప్రభావితమవుతున్న కార్మికులు, వ్యాపార సంస్థలకు మద్దతుగా కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్యాకేజీని కూడా ప్రకటించింది. కెనడాకు చెందిన 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా ఆగస్టు 22 నుండి 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టింది. అమెరికా విధించిన సుంకాలకు డాలర్ టు

0: డాలర్ రేటుకు రేటు ప్రాతిపదికన సమానంగా ప్రతిస్పందిస్తామని కూడా కెనడా స్పష్టం చేసింది. ఆహార సంక్షోభం ప్రపంచ స్థానిక ఆహార సంక్షోభాలను తగ్గించడంలో భద్రతా మండలి పాత్ర అనే అంశంపై మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారతదేశపు శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రసంగించారు. ఇంధన మార్కెట్లు, ఎరువుల సరఫరా, సముద్ర రవాణా, మానవతా సహాయ లాజిస్టిక్స్, వ్యవసాయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాలు, ప్రాంతీయ సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఎలా ముప్పు కలిగించగలవో స్పష్టం చేశాయన్నారు. ఈ సంఘర్షణల ప్రభావం దిగుమతులపై అధికంగా ఆధారపడిన అభివృద్ది చెందుతున్న దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల వల్ల కలిగే మానవతా పరిణామాలను తగ్గించడమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా వాణిజ్య నౌకాయానానికి భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతికత వంటివి తక్కువ ధరలకు అందుబాటులో ఉండడం అత్యవసరమని పేర్కొన్నారు. ఆహారం, వ్యవసాయ ఉత్పాదకతలలో పారదర్శకతతో కూడిన వాణిజ్యం కూడా ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో కీలకమన్నారు. గ్లోబల్ సౌత్లోని అభివృద్ది చెందుతున్న దేశాలలో ఆహార భద్రతను నిర్ధారించడానికి చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలన్నారు.
1: The international community must therefore work collectively to safeguard critical sea lanes and maritime infrastructure while ensuring that legitimate commercial trade and humanitarian shipments are able to proceed without undue impediment. At the same time, lasting resilience cannot be delivered through humanitarian action alone. Member states, international financial institutions, regional organizations and development partners must work together to strengthen domestic agricultural production, diversify supply chains, improve storage and logistics infrastructure and promote climate resilient agriculture. Predictable and affordable access to fertilizers, quality seeds, technology and concessional finance remains indispensable, particularly for developing countries. Open, transparent and rules-based trade in food and agricultural inputs also remains critical to global food security.
0: H-1B వీసా దరఖాస్తులపై భారీ అదనపు రుసుము విధించే ప్రతిపాదనను చేసింది అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం DHS. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రుసుములకు అదనంగా H-1B క్యాప్ పరిధిలోకి వచ్చే ప్రతి పిటిషన్కు 103,265 అమెరికన్ డాలర్ల అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇందులో ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉంటాయి. డీహెచ్ఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదిత రుసుమును పిటిషన్ దాఖలు చేసే సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వర్తిస్తున్న ఇతర ఫీజులు, చెల్లింపులకు అదనంగా విధించబడుతుంది. ప్రతి సంవత్సరం అంచనా వేసిన 85,000 H-1B క్యాప్ సబ్జెక్టుల పిటిషన్ల ఆధారంగా ఈ కొత్త రుసుము ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఏటా సుమారు 8.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని డీహెచ్ఎస్ అంచనా వేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల మాతృ సంస్థ అయిన మెటా యువతలో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించేందుకు 18 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు, అలాగే తమ ప్లాట్ఫామ్స్ లో పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించింది. అమెరికాలోని 47 రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులతో పాటు టీనేజర్స్ లో సోషల్ మీడియా వ్యసనానికి సంబంధించిన న్యాయ విచారణకు ముగింపు పలికేలా ఈ కీలక ఒప్పందం కుదిరింది. కోర్టు ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే మెటాపై వివిధ రాష్ట్రాలు దాఖలు చేసిన అనేక కేసులకు ముగింపు పలికే అవకాశముంది. అయితే అమెరికా వ్యాప్తంగా వ్యక్తులు, పాఠశాలలు దాఖలు చేసిన ఇతర వ్యాజ్యాలను కూడా మెటా ఇంకా ఎదుర్కొంటోంది. టీనేజర్లు తమ ప్లాట్ఫామ్స్ ను సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకునేలా చూడటం తమ సంస్థకు అత్యంత ప్రాధాన్య అంశమని మెటా పేర్కొంది. ఇదే తరహా పిల్లల భద్రతా చర్యలను టిక్ టాక్, యూట్యూబ్ వంటి ప్రత్యర్థి సంస్థలు కూడా అమలు చేయాలని మెటా సూచించింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: నందు గారు పంపిస్తున్నారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ, పండు, అరుణ, సాహితీ, రాజలక్ష్మి, జ్యోత్స్న, మున్నీస అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు.

అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక వినయ్, జైష్ణవి, సీత, సమత, జ్యోతి ఏమేమిటో పంపిస్తున్నారు. ఎనివే మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అందులాగే మీకు తెలుగు లాంగ్వేజ్ డే శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారు అనమాట. ఓకే, మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ పంపించేస్తున్నారు ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసీదాస్ నవీపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు. జస్ట్ డిస్ట్రిక్ట్ పంపించారు. ఎనివే కన్సిడర్ చేస్తున్నాం ఈ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఎవరు అంటే గనక వడ్డే రంగా గారు పంపిస్తున్నారు ఖదర్బాద్ విలేజ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక బొడ్డు తులసీదాస్ నవ్విపేట్ మండలం నుంచి పంపిస్తున్నారు. ఎస్, డిస్ట్రిక్ట్ పంపించారని చెప్పాను, బట్ ఊరు అయితే మీరు గెస్ చేయలేదన్నమాట. సో ఎక్కువ ఆలోచించుకోండి, నేను చెప్పేస్తాను ఆన్సర్. ఇందుకీ ఏంటి అంటే ఆన్సర్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు అంటే గనక పంచదార్ల కొండ అనమాట. సో అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు, ఎందుకంటే ఇవి పవిత్ర పుణ్యక్షేత్ర కొండలు అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సో ఇవాల్టి హర్విల్లేలో నెక్స్ట్ క్వశ్చన్, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని ఎస్ఎన్పి అంచనా వేసింది. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

సొగసులోని దగా.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న హరెళ్ళు ప్రోగ్రామ్ లో అండ్ క్వశ్చన్ అయితే ఆల్రెడీ అడిగేశాను కదా, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సెంట్ గా ఉంటుందని ఎస్ అండ్ పి అంచనా వేసింది అని చెప్పి. సో చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేశారు. సో ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారో చూద్దాం. ఇందాక అడిగిన క్వశ్చన్ కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారనమాట. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాతినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అప్పల్ రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నీరుకట్టు రామకృష్ణ గారు స్వర్ణ కారంచెడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జైరామ్ పదిపుట్లబులు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, చాలా తెలివిగా పంపించారు అనమాట, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పకుండా. ఎనీవే మరి నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు తులసిదాస్ నవీపేట మండల్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధు నగేష్ కిషోర్ రఘు జానీ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప వినయ్ జైష్ణవి దీపు సౌజన్య సమత ప్రసన్న పంపించేస్తున్నారు. ఎనీవే మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనుకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కొంచెం దగ్గర వరకు వచ్చారనమాట. ఎనివే రైట్ ఆన్సర్ గా కన్సిడర్ చేస్తున్నాను మీరు కూడా. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే అంబిక భవానీపురం నుంచి కొంచెం దగ్గరగా వచ్చారు బట్ ఎగ్జాక్ట్ గా చెప్పలేదు మీరు. ఎనివే నెక్స్ట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ పెనుకొండ నుండి రాము గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, మీరు కూడా చాలా కొంచెం దగ్గరలోనే చెప్పారనమాట. నెక్స్ట్ ఎవరంటే శుభోదయం అంటూ పంపిస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందో గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రావ్యశ్రీ బడ్డీ అరుణ జ్యోత్స్న మున్నీస అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే రెండు భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది అంటే కనుక ద రైట్ ఆన్సర్ ఈజ్ 6.6 అనమాట. సో 6.6% ఉంటుందని చెప్పి అంచనా వేసింది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది. సో దీనికి మీకు

తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 08662488114. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

piensa. ¿Por qué no? Siente, María.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్యమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు నీ తరపున
0: తెలివిగా
1: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
6: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు. అండ్ మనమున్న మార్వెల్లో ప్రోగ్రామ్ లో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది? సో ఆన్సర్లు అయితే చాలా మంది పంపించారు, సో ఎవరెవరు పంపించారో చూద్దాం. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లె నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు ఫ్రం వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ జల్లా జయరాం పదిపుత్ టైంలు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నీర్కట్టు రామకృష్ణ ఫ్రమ్ స్వర్ణ కారంచేడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం యువర్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ పంపించేశారు ఎం శ్రీనివాసరావు జ్యోతి మచిలీపట్నం నుంచి, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ తెలుగు భాష కంగ్రాచులేషన్స్ అంటూ పంపిస్తున్నారు షేక్ నజీర్ పెద్దకూరుపాడు పల్నాడు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ పల్లాలు గ్రామం నుండి బి కోటేశ్వర రెడ్డి నాగేశ్వర గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉన్నది వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. ఇందక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేడ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని చెప్పి. సో ఇంకా బోల్డ్ మెసేజ్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదివేస్తాను. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే వెదురు జిల్లా వెదురుకుప్పం మండలం నుంచి ఎగుపల్లాల గ్రామం నుండి బి కోటేశ్వర్ రెడ్డి నాగేశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు, లలితా మురళి బా.

ను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ, తులసి, అరుణ, జ్యోత్స్న, మున్నీష, కావ్య, కార్తీక ఐప్పనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. సీ మీ పేర్లు పంపించేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసి పంపించండి, ఎందుకంటే మళ్ళీ అది నేను తప్పుగా చదివితే మీరు బ్యాడ్గా ఫీల్ అవుతారు కాబట్టి. ఎనివే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, మధుసూదన్ రెడ్డి గారు పత్నిపాల నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ముసునూరు పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ గుంటూరు జిల్లా నుంచి పెడన బ్రహ్మపురం జగన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బంగార్ తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్త గారు పెద్దపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రొద్దటూరు కదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక విజయవాడ అనౌన్సర్ సాదిత్య కిషోర్, రఘు, నగేష్, చిన్నబాబు అంటూ పంపిస్తున్నారు. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మీ పేరు మాత్రమే మెన్షన్ చేయండి, సో మీ పేరు మాత్రం చదువుతాను. నెక్స్ట్ ఎవరు అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సిఆర్ నగర్ నుండి రాజశ్రీ రామ్చరణ్ హేమ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని అడిగాను కదా, సో ఏలూరు జిల్లాలో ప్రారంభించబడింది అనమాట. సో ఏలూరు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎవరు అంటే కనుక అంబతి నగర్ నుంచి పంపిస్తున్నారు, కుసుమ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీ మరి ఇదండి ఈరోజు హార్వెల్ ప్రోగ్రామ్ మీకోసం. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి విధు భారతి 101.3 FM విత్ యు రాజీ దీపు.

సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు.

0: హాస్పిటల్, బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ఈ రోజు మనం వచ్చేసి పెద్దవాళ్ళలో షుగర్ కంట్రోల్ మరియు షుగర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మనం డిస్కస్ చేద్దాం. పెద్ద వయసు వాళ్ళలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు మనం వాళ్ళలో వాళ్ళని క్లుప్తంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అంటే ఏజ్ ప్రకారం కాకుండా, అంటే బాగా హెల్తీగా యాక్టివ్గా ఉండే సీనియర్స్, అంటే మంచి లైఫ్ స్టైల్ బాగుండి అన్ని ఆహారాలు పాటిస్తూ మంచి యాక్టివ్గా డైలీ వాకింగ్ జాగింగ్ ఇవన్నీ చేయగలుగుతున్న వృద్ధుల్లో వాళ్ళకి మనం టార్గెట్ హెచ్బిఏ1సి. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే మనం హెచ్బిఏ1సి గురించి మాట్లాడతాం. అంటే 3 నెలల సగటు పరీక్ష. ఇది యాక్టివ్గా ఉండే సీనియర్స్లో వచ్చేసి మనం టార్గెట్ 7 నుంచి 7.5లో పెట్టుకోవచ్చు. అది కాకుండా కొంతమందికి వృద్ధుల్లో ఏమవుతుందంటే ఒక షుగర్ ఒకటే కాకుండా వేరే నరాల సమస్యలు, వేరే కిడ్నీ సమస్యలు, లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు ఉంటారు. వాళ్ళలో మనం ఆ టైట్గా హెచ్బిఏ1సి 7 to 7.5 మెయింటైన్ చేయాల్సిన రూల్ పెట్టుకోకుండా 8 లోపల ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళకి లో షుగర్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఎండ్ ఆఫ్ ది లైఫ్, కొంతమంది వెరీ కాంప్లెక్స్, అంటే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ మరీ పెద్ద వయసులో ఉంటారంటే 75-80 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో, బెడ్ రెడెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం టైట్ షుగర్ కంట్రోల్ కంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా హెచ్బిఏ1సి 8 తిన్న తర్వాత షుగర్ 200 లోపల మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఏంటంటే మరీ పెద్ద వయసులో వాళ్ళకి టార్గెట్ హెచ్బిఏ1సి 7కి కంట్రోల్ చేయాలనుకుని మందులు అడ్జస్ట్ చేస్తే ఈ షుగర్ పద్దాకా లో అవ్వడాలు, దానివల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ లైక్ షుగర్ డౌన్ అయ్యి కింద పడిపోవడాలు ఇలాంటివి వచ్చి దానివల్ల ఫ్రాక్చర్స్ అవ్వడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో షుగర్ కంట్రోల్కి వచ్చిన గైడ్ లైన్స్కు సమానంగా పెద్దవాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వాళ్ళకి హెచ్బిఏ1సి అనేది రిలాక్స్ చేసి 7 to 7.5 మరీ వృద్ధుల్లో, తర్వాత వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 8 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ పేషెంట్స్ వృద్ధుల్లో, వృద్ధాప్యంలో ఉండే షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆహారం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు తీసుకునే భోజనం ఒక పూట మానేసి క్రాష్ డైటింగ్ అలాంటివి నార్మల్ యంగ్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయకూడదు. తర్వాత తీసుకునేదేదో కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకున్నా కూడా పెద్దవాళ్ళలో అది సరిపోతుంది. అలాగే వృద్ధాప్యంలో ముఖ్యమైనది ఏంటంటే మజిల్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. ఏజ్ 40 దాటగానే మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 60 దాటిన వాళ్ళకి మజిల్ లాస్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నడకలో తేడాలు రావడము, ఫ్రీక్వెంట్ ఫాల్స్ అన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోటీన్స్ వచ్చేసి పప్పు, తృణధాన్యాలు, కోడిగుడ్డు, పన్నీరు, కొవ్వు లేని మాంసం కావచ్చు. వాళ్ళు ప్రోటీన్స్ అధికంగా తీసుకుంటూ పిండి పదార్థాలని కొద్దిగా తగ్గించుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది వచ్చేసి వాళ్ళు తీసుకునే, చాలా మంది వృద్ధుల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం చూసే సమస్య కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. సో వీళ్ళు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆ పీచు పదార్థం ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఇది కాకుండా ఖచ్చితంగా మనకి పేషెంట్స్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి. అంటే తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో కొంచెం కామన్గా చూసే సమస్య, షుగర్ ఉన్న వాళ్ళ ఎవరినైనా చూసే సమస్య హైపోగ్లైసీమియా. అంటే పద్దాక షుగర్ డౌన్ అయితే దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అంటే హార్ట్కి అరిథిమియాస్, వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి వృద్ధాప్యంలో ఖచ్చితంగా షుగర్ కనుక డౌన్ అయితే వాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి, అంటే ఎవరైతే మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని కలిసి డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తరచూ షుగర్ డౌన్ అవడం అనేది మంచి సంకేతం కాదు. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ యువకుల్లో ఉన్న లక్షణాలు వృద్ధాప్యంలో ఉండకపోవచ్చు. అంటే చెమటలు పట్టడము, అయోమయం ఉండడం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి షుగర్ చెకప్ రెగ్యులర్ గా చేసుకుంటే, తరచూ షుగర్ డౌన్ అవుతుంటే మాత్రం డాక్టర్ గారిని కలిసి మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా కామన్ గా చూసేది ఏంటంటే కాళ్ళకు ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ ఇవన్నీ. ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం వాకింగ్ అనేది ఎవరైనా ఎక్కడైనా చేసే ఎక్సర్సైజ్, అంటే ఇంట్లో కూడా మన రూమ్ లో చేసుకోవచ్చు. సో ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట సేపు స్లో వాకింగ్, ఒక రూమ్ లో అయినా సరే ఆహారం చేసిన వెంటనే నిదానంగా ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పాదాల యొక్క సంరక్షణ

తక్షణ జాగ్రత్త పాటించాలి. వృద్ధాప్యంలో ఏంటంటే కాళ్ళకి ఏదైనా గాయాలైతే అది త్వరగా మానక, అది సెల్యులైటిస్, అల్సర్, తర్వాత గ్యాంగ్రీన్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి తరచూ డైలీ పడుకునే ముందు పెద్ద వయసులో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు ఒకసారి చూసుకుని, సైలెంట్ అల్సర్స్ ఉంటాయి కొంతమందికి తెలియకుండా, చాలా కాలం నుంచి షుగర్ ఉండే వాళ్ళకి అల్సర్స్ ఉండే, బయట గాయం అయితే తెలియక దాని అది అల్సర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైలీ తరచూ ఫుట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇకపోతే ఇన్సులిన్ వాడే షుగర్ పేషెంట్స్ వృద్ధాప్యంలో మెయిన్ పెద్ద వయసులో వాళ్ళకి కొంతమందికి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డోసేజ్ మిస్టేక్స్ చాలా కామన్ గా పెద్ద వయసు వాళ్ళలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు మామూలుగా బాటిల్ వాడేవాళ్ళు కరెక్ట్ గా ఎటువంటి బాటిల్ వాడుతున్నారో చూసుకుని 40 యూనిట్ల/ml బాటిల్, 100 యూనిట్స్/ml బాటిల్ వాడుతున్నప్పుడు కరెక్ట్ గా దానికి సంబంధించిన సూది మాత్రమే వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంది, సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్. ఒకవేళ కొంచెం అమౌంట్ పర్లేదంటే మాత్రం కన్ఫ్యూజన్ ఉండకూడదంటే పెన్ వాడడం ఉత్తమం. సో పెద్ద వయసు వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చూపు సరిగా, కొంతమందికి చూపు సరిగా లేనప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తెలియక ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది, దానివల్ల షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తక్కువ చేసుకుని షుగర్ కంట్రోల్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పేరెంట్స్కి ఎవరైనా సరే పిల్లలు ఒకళ్ళు అసిస్ట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. షుగర్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాడే మందుల్ని తరచూ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా మందులు వేస్తున్నారా లేదా, డోస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా, షుగర్ కూడా ఏమి అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా కూడా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలది. సో పిల్లలు ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో యంగ్ వాళ్ళు అంటే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి మనం అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా వృద్ధాప్యంలో కొన్నిసార్లు పేషెంట్స్ కి నరాల సమస్యల వల్ల, పక్షవాతం వల్ల పేషెంట్స్ కి ఇన్సులిన్ అవసరం కానీ పేషెంట్ స్వతహాగా చేసుకోలేడు. సో చేసుకోలేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అసిస్టెన్స్ ఉండాలి. అలా అని చెప్పి టాబ్లెట్స్ ఖచ్చితంగా కరెక్ట్ గా ఇవ్వాలి. అలాగే ఇన్సులిన్ అవసరమైన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా మనం డోస్ అనేది పేషెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సొంతగా చేసుకునే పేషెంట్స్ కూడా కొంతమందికి ఈ ఇన్సులిన్ చేసే వాళ్ళకి వచ్చేసి బాటిల్ కి దీనికి కన్ఫ్యూజన్ ఉంటుంది. బాటిల్లో ఇన్సులిన్ డోసు 10 యూనిట్స్ తీసుకున్నాం అనుకుని 20 తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవంటే ఆ సూది పెట్టి ఆ ఇన్సులిన్ చేతితో లాగే స్కిల్ కూడా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఉండదు. కాబట్టి వాళ్ళు పెన్ ఇన్సులిన్ వాడడం అనేది ఉత్తమం అండి. అలాగే కొన్ని రకాల షుగర్ మందులు హైపోగ్లైసిమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచూ షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనం అలాంటి లో షుగర్ అయ్యే టాబ్లెట్స్ వాడకుండా సేఫ్టీ ఏదైతే సేఫ్ ఉందో అదే చూసుకుని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇలా కాకుండా అంటే చాలా మందులు ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు పెద్దవాళ్ళలో మీరు చూసినప్పుడు కామన్ గా పెద్దవాళ్ళలో డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా దానికి అడిషనల్ గా గుండెకి సంబంధించిన మందులు ఒక 2 రకాలు, తర్వాత నరాలకు సంబంధించిన మందులు 2 రకాలు, బీపీకి సంబంధించిన మందులు 2 రకాలు ఇలా ఉంటాయి. అంటే పాలీఫార్మసీ అంటారు, చాలా మల్టిపుల్ మెడిసిన్స్ ఉంటాయి కొంతమందిలో చూసినప్పుడు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా లేబుల్ చేసి పేషెంట్స్కి ఏ టైంలో ఏం తీసుకున్నారో కన్ఫ్యూజన్ అయ్యి ఒకసారి 2 బిళ్ళలు వేసుకోవచ్చు, ఒకసారి బిళ్ళ వేసుకోలేకపోవచ్చు. కొంతమంది రంగులు బట్టే గుర్తుపెట్టుకుంటారు నేను చూసే పేషెంట్స్లో, అది రాంగ్ అనమాట. సో మందు పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప, షీటు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప రంగులు బట్టి అంటే ఎర్ర ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం, గ్రీన్ ట్యాబ్లెట్ పొద్దున అలాంటివి కాకుండా వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ ఉండాలి. అలాగే మొత్తం అన్ని లేబుల్ చేసిన బాక్స్ ఒకటి ఉండి మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారం దాంట్లో ఇస్తే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండదు. అలాగే కొంతమంది షుగర్ పేషెంట్స్కి మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ వల్ల కావచ్చు తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రకాల షుగర్ ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం బెటర్. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల మళ్ళీ జ్వరం వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో ఏజ్ బట్టి పేషెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధంగా కాకుండా పెద్దవాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా మందులు అనేది మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎక్కువగా పెద్దవాళ్ళలో రాత్రిపూట తరచూ యూరిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చీకట్లో బ్యాలెన్స్ తప్పి కింద పడే అవకాశం, దానివల్ల ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పెయిన్ కిల్లర్స్కి చాలా అంటే కొంతమంది బీపీ పేషెంట్స్ బీపీ మందులు వాడుతున్నారు, అలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు తరచూ. అంటే 6 నెలలకోసారి షుగర్ టెస్టులతో సహా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, ఏజ్ వల్ల కూడా కొంతమందికి కిడ్నీ పనితీరు మందగిస్తుంది, తగ్గుతుంది. సో బేసిక్ క్రియాటిన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఒకవేళ క్రియాటిన్ బార్డర్ లైన్లో ఉన్నా కొంచెం ఎలివేటెడ్ ఉన్నా దానికి తగ్గట్టు మనం షుగర్ మందుల్ని అడ్జస్ట్ చేసి
వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే దానివల్ల కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో క్రియాటిన్ అనేది బేసిక్ టెస్టే, చాలా ఇన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్, మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. సో

0: ఎక్కడైనా సరే మనకి పేషెంట్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి క్రియాటిన్ చెక్ చేసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్ హెచ్బీఏ1సీ చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్దవాళ్ళకి తగ్గుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా వచ్చేసి పెద్దవాళ్ళలో వచ్చేసి మనకి డెంటల్ హెల్త్ కూడా, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో డెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దానికి కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాళ్ళల్లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది యంగ్ వాళ్ళతో పోలిస్తే పెద్దవాళ్ళకి. అది ఏజ్ వల్ల వస్తుంది, తర్వాత షుగర్ వల్ల వస్తుంది. అంటే సెనైల్ జీరోసిస్ అంటారు, అంటే పెద్దవాళ్ళలో బాగా చర్మం పొడిబారిపోయి దానివల్ల ఈ చలికాలంలో ఎస్పెషల్లీ కామన్ గా మీరు గమనిస్తే చాలా మంది పెద్దవాళ్లలోనూ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలోనూ స్కిన్ అంతా బాగా పగిలిపోయి డయాబెటిక్ పేషెంట్స్ లో దురద వల్ల వాళ్ళు దాన్ని ఇచ్చింగ్ వల్ల గోకడం వల్ల అక్కడ స్కిన్ చిన్న కట్ ఏర్పడి అక్కడ సెల్యులైటిస్ డెవలప్ అయ్యి మళ్ళీ కాలంతా వాసిపోయి కామన్ గా ఈ 2 మంత్స్ డ్రై స్కిన్ వల్ల సెల్యులైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మంచిగా మాయిశ్చరైజర్ ఒకటి వాడుకుంటూ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ పగుళ్ళు తగ్గుతాయి, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, పాదాల మధ్యలో మంచి మాయిశ్చరైజర్ వాడి పద్దాక తడపకుండా కాళ్ళు జాగ్రత్త పడి ఒకవేళ స్నానం చేసిన వెంటనే కాళ్ళు మంచి పొడి టవల్తో తుడిచేసుకుని మంచి మాయిశ్చరైజర్ రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇకపోతే దీర్ఘకాలకంగా షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమందికి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు బి12 సప్లిమెంట్స్, అప్పుడప్పుడు బి12 ఇంజెక్షన్స్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడడం ఉత్తమం. ఇది కాకుండా వ్యాక్సినేషన్స్ అనమాట, మనకి వీళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్స్, అంటే ఇయర్లీ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్స్, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారం 60 అబోవ్ మనం ప్రిస్క్రైబ్ చేయడం అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా హెర్పిస్ అంటారు, హెర్పిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కి, నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది. సో ఈ మధ్య మనకి హెర్పిస్ వ్యాక్సిన్ కూడా షింగిల్స్ వ్యాక్సిన్ అంటారు, సో అది డాక్టర్ గారిని అడిగి వాళ్ళ సలహా మీద హెర్పిస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అలా స్టెప్ బై స్టెప్ చూస్తే ఏంటంటే బేసికల్ గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్ 35 సంవత్సరాల షుగర్ పేషెంట్ కి తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్ 75 సంవత్సరాల పేషెంట్ కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వయోవృద్ధుల్లో వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు అవన్నీ చూసుకుంటూనే మనం ఫ్లెక్సిబుల్ గా షుగర్ కంట్రోల్ ని 7-7.5 కంప్లీట్ గా బెడ్ రిడన్, ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉండి వేరే రకాల న్యూరో కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు మనం 7.5-8 కూడా 8 ఇయర్స్ అబౌవ్ ఎండ్ స్టేజ్ లైఫ్ అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తరచూ షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్. సెకండ్, ఇన్సులిన్ వాడే డయాబెటిక్ పేషెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ గా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోసే వాడాలి. తరచూ డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి మందులు డౌన్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. సో స్టూడియోలో టైం చూస్తే 10:59:15 కావస్తుంది ఈ రోజుకి మీ ఆర్జే దీపు. అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. బోల్డ్ అన్ని కబుర్లు అయితే చెప్పుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నేను చెప్పిన ప్రతిదీ కూడా అందరూ కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇచ్చిన టిప్స్ కానివ్వండి, రోడ్డు భద్రతా విషయంలో పాటించాల్సిన నియమాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి పాటించడానికి. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటే నేను అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతారని ఆధునిక యుద్దాలలో డ్రోన్లు క్షిపణులు

పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో 472 కోట్ల వ్యయంతో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల మరమ్మతులు పునరుద్దరణ కేంద్ర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగు భాషాభివృద్దికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్బంగా ఈరోజు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్నివీర్ పథకం కింద సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్దంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం పార్టీ అధ్యకుడు కె పవన్ కళ్యాణ్ 30 రోజుల ప్రణాళిక సిద్దం చేశారని వెల్లడించారు. ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నిన్న ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తును మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో నూతన భవనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం కింద అందిన అర్జీలకు సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కారం అందించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధికారులను ఆదేశించారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం వచ్చేసి 11:04:49 అయిపోయింది. సో మరి నేను మీ శృతిని వచ్చేసాను. ఈ రోజు మరి చాలా చాలా చాలా విషయాలున్నాయి. మరి ఫస్ట్ అయితే అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మరి నిజానికంటే మన మొదటి పలుకు అమ్మ, మన మనసు మొదటి అర్థం చేసుకున్న మాట తెలుగు. ఎక్కడికి వెళ్ళినా మన చిరునామా మారచ్చు, కానీ మన మాటల్లో ఇతర భాషలు కూడా కలవచ్చు, కానీ మన మూలాన్ని గుర్తు చేసే మన భాషని మాత్రం మర్చిపోకూడదు. తెలుగు అంటే కేవలం ఒక భాష కాదు, తెలుగులో మాధుర్యం ఉంది, తెలుగులో ఆప్యాయత ఉంది, తెలుగులో జ్ఞానం ఉంది, అలాగే మన నేల పరిమళం ఉంది, మన సంస్కృతి ఉంది, మన గుర్తింపు ఉంది. మన తెలుగు భాష ఎన్ని భాషలు నేర్చుకున్నా

ఎక్కడ ఉన్నా కూడా మన ఇంట్లో మాట్లాడే, అలాగే మన స్నేహితులతో మాట్లాడే భాషతో వచ్చే అనుభూతే వేరు, ఏమంటారు కదా. సో మరి తెలుగు భాష అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, మన భావాల్ని ఇంకొక మనిషికి సూటిగా వాళ్ల మనసుకు అందేలా చేర్చడానికి కూడా. అదండి సంగతి. అందరికీ ఇంకొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక మంచి పాట మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీరు జూమ్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 11 అయిపోయి 18 మినిట్స్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం సినిమా కవులు ప్రోగ్రామ్ లో. మరి ఈ ప్రోగ్రామ్ కి అయితే మీ అందరికీ కూడా స్వాగతం. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ ఆగస్ట్ 29 మన టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున గారి బర్త్డే. మన నాగ్ బర్త్డే అనమాట. మరి ఫ్యాన్స్ కాదు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాగ్ అని పిలుచుకునేంత ఇష్టం మనకి నాగార్జున అంటే. సో అసలండి, కొంతమంది హీరోలు వస్తారు వెళ్తారు, కానీ కొంతమంది కాలంతో పాటు మారుతూ ఉంటారు. బట్ నాగ్ మాత్రం కాలంతో పాటు తనని తాను మలుచుకుంటూ ఉన్నారు, ఇంకా కొత్తగా మారుతూ ఉన్నారన్నమాట. సో అలాంటి వాళ్ళలో మన టాలీవుడ్ మన్మధుడు ఎప్పుడు ఫస్టే. సో ఫస్ట్ అయితే మీకోసం ఒక మంచి పాట ఇస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మరి రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులు దోచుకున్న, శివ లాంటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన, అన్నమయ్య లాంటి పాత్రలతో భక్తిరసం పండించిన ఆయన స్టైల్ మాత్రం ఎప్పుడూ స్పెషలే. హీఈస్ నన్ అదర్ దాన్ మన కింగ్ నాగార్జున. అంతే కదండి, సినిమా బిజినెస్ టెలివిజన్ రంగం ఇలా ఏదైనా అవ్వచ్చు, మన నాగ్ అడుగు పెట్టారు అంటే తన మార్క్ చూపించాల్సిందే. అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటారు కదా, దానికి మన కింగ్ నాగార్జున ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇలాగే తన ఛామ్తో, హుషారుతో చూసే ప్రతి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ అయితే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, సోగడు చిన్ననాయన సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బంగారు రాజు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. 11:32 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ ఏంటంటే కింగ్ వందవ సినిమా స్పెషల్ అప్డేట్స్ అండ్ టైటిల్ గ్లిమ్స్ అయినా ఏదో ఒకటి ఈ రోజు నైట్ 12 లోపు అయితే రావచ్చు అదనమాట. సో మై డియర్ నా ఫ్యాన్స్ రెడీ అయిపోండి. అండ్ మరి ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందా, అదిరిపోతుంది అంటారా? సో విషయం ఏంటంటే తమిళ డైరెక్టర్స్ శంకర్ గారు అండ్ ఇంకా మురుగదాస్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చెప్పేసి కోలీవుడ్ లో టాక్ అయితే నడుస్తుంది. అది కనుక నిజమైందనుకోండి ప్రస్తుతం ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏమైనా మారుతుందేమో చూడాలి. అంటే ప్రస్తుతం కొంచెం ఫ్లాప్స్ మీద అలా ఉన్నారు కాబట్టి అది ఏమైనా మారుతుందేమో చూడాలి. సో మరి ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ హిట్ రావాలని మనం కూడా విష్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం సాహో సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి సాహితి చాగంటి అండ్ ధనుంజయ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 11:41 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. ఇలా అన్నానో లేదో అలా రిలీజ్ అయిపోయింది మన కింగ్ 100th మూవీ టైటిల్ జైన్స్ అనమాట. అసలు అద్దరిపోయిందంటే, స్పెషల్లీ మన నాగార్జున చెప్పిన డైలాగ్స్, అసలు ఆ బీజిఎం, ఓ మై గుడ్నెస్, చాలా చాలా నచ్చాయి నాకు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో ఇంతకీ డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే, మనుషులు రెండు రకాలు, ఒకటి డబ్బులున్న వాళ్ళు, రెండు డబ్బులు లేని వాళ్ళు. సో డబ్బులున్నప్పుడు నా దగ్గర నన్ను, ఐ మీన్ డబ్బులు లేనప్పుడు నా దగ్గర లూజర్ అన్నారు నన్ను. మరి డబ్బులు ఉన్నప్పుడు దే కాల్ మీ ద కింగ్. వావ్, అసలు ఏమన్నా ఉన్నాయా? అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది యాక్షన్ ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ మూవీలా అనిపిస్తూనే సెంటిమెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఆయే కార్తీక్ డైరెక్షన్ లో రాబోతున్న కింగ్ 100th మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. చక్కా చక్ చూసేసేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఈ మూవీని డిసెంబర్ 24 రిలీజ్ చేయనట్లు ఆల్రెడీ చెప్పేశారనమాట. అది మ్యాటర్. సో డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తారు. అదండి సంగతి కింగ్ 100th మూవీ గురించి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మరి ఇదే నాగార్జున అండ్ డిఎస్పి కాంబినేషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను కింగ్ సినిమా నుంచి. రెడీ? నేను రెడీ. ఎస్, ఫ్యాన్స్ రెడీ, మన కింగ్ రెడీ, డిఎస్పి రెడీ, అన్ని రెడీ. ఏమంటారు? సో వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:48 క్రాస్ అయిపోయి 49 కూడా అయిపోయింది. సో మరి ఒక పక్కన కీర్తి సురేష్ అప్డేట్ పోస్టులు, ఇంకో పక్కన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రెండో సింగిల్ ఒక ఫోక్ బీట్ అంటున్న మాటలు. ఇవన్నీ ఎప్పటిదాకా? నిన్నటి వరకు. బట్ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది ప్యారడైజ్ సినిమా నుంచి. ది ప్యారడైజ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట, ఏషియా నాగుల. సో బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా చాలా బాగుంది సాంగ్. సో మరి ఎవరైనా వినలేదు అంటే వినేసేయండి, అసలు ఏంటి మ్యాటర్ అనేది తెలిసిపోతుంది. అయితే ఈ సాంగ్ కి ఒరిజినల్ సింగర్ జంగిరెడ్డి గారు అనమాట. సో ఆయనతో పాటు రామ్ మిరియాలా కూడా కాంబినేషన్ లో పాడారు ఈ పాటని. అసలు సూపర్ ఎనర్జెటిక్ గా ఉందన్నమాట. తెలంగాణ ఫోక్ సాంగ్ ఏషియా నాగుల కట్ట మీద అనే సాంగ్. సో అది మ్యాటర్ అండ్ ప్యారడైజ్ ఆల్బమ్ లో ఇంకో హిట్ పాట యాడ్ అయిందని చెప్పేసేయచ్చు దీంతో మనం. ఓకే, సో మరి ఆ సాంగ్ అయితే వినండి. అండ్ రైట్ నౌ ఈ రోజు మనకి హీరో విశాల్ బర్త్డే కూడా ఉందన్నమాట స్పెషల్స్ లో. మరి నెక్స్ట్ మీ అందరికోసం సెల్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సల్యూట్ సినిమా నుంచి. మరి ఈ రోజు మన నాగార్జున, విశాల్ వీళ్ళ బర్త్డేస్ మాత్రమే కాదు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రత్యూష అండ్ హరిప్రియ బర్త్డేస్ కూడా. అండ్ ఆల్సో ఈ రోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కూడా. మరి చిన్న వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ గారు సినిమాల్లో కనిపించారు, తర్వాత నటుడిగా సీతయ్య, లాహిర్ లాహిర్లో, సీతారామరాజు, శ్రావణ మాసం లాంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. మరి అదే సంగతి, మరి నందమూరి అనే పేరు వినగానే గుర్తొచ్చే ఒక గొప్ప సినీ వారసత్వం వాళ్ళది. మరి ఆ వారసత్వంలో తనదైన ప్రయాణం సాగించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సో మరి నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన ఆయన జ్ఞాపకం అభిమానుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి నెక్స్ట్ మీ అందరికోసం లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటిస్తున్నారు.

ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎడ్డాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్టంలోని వివిధ జిల్లాల నుంచి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చే పోలీసు అధికారులు సిబ్బందికి సురక్షిత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు వీలుగా ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వసతి భవనాల నిర్మాణానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న శంకుస్థాపన చేశారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు నవాహినిక దీక్ష పేరుతో భారత విశ్వగురు సంకల్పసిద్ది మహాయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమెరికా వెనిజులా మధ్య అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరింది. వెనిజులాలోని 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందమని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:03 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నిన్నే కదా మనం రాఖీ సెలబ్రేషన్స్ ని పూర్తి చేసుకున్నాం. అసలండి మనకి అన్న, అక్క, చెల్లి ఇలా వీళ్ళు ఉండడం, లైఫ్ లో వచ్చే ప్రతి మూమెంట్ ని వాళ్లతో షేర్ చేసుకోవడం ఎంత అందమైన విషయం కదా. యాక్చువల్గా నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుసు, అది కూడా ఇవాళ డే స్పెషల్ కి సంబంధించి అనమాట. సో చెప్తాను అదేంటనేది. బట్ రైట్ నో మీ అందరికోసం రంగస్థలం సినిమా నుంచి చంద్రబోస్ గారి లిరిక్ లో డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలు

0: మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు

0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన టైం వచ్చేసి 12:21 పిఎం క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో అప్పుడప్పుడు అండి మనం సరదాగా అనుకునే మాటలే నిజమైపోతే ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ అనుకుంటున్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లోనే లేదంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లోనో ఎవరైనా కాస్త ఆలోచించకుండా మాట్లాడుతున్నా, లేకపోతే తెలివి తక్కువగా వాదిస్తున్నా, వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా మనం. బ్రెయిన్ లేదా, నీకు బుద్ధి లేదా, కొంచెం అయినా ఆలోచించవా, ఆ బుర్రను వాడు, ఇలాంటివి అంటూ ఉంటాం కదా. అయితే లేదా కనీసం ఎవరైనా అంటుంటే మనం వింటున్నాం కూడా. అయితే నిజంగానే అది నిజమైతే, నిజంగానే బ్రెయిన్ అనేది లేకపోతే ఏం జరగచ్చు? ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి ఎస్పీ బాలుగారు అని చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ ఇటు వినేశారు. ఢమరుకం సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన పాట. మరి 12:30 అయిపోయింది. తెలుగులో వార్తలు.
1: వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికత సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగి ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్

0: రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తన అధ్యక్షుడు జఫరోవ్ ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan, natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్ టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చీటల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు సహాయ చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +9111230887188, +9111230887189, +9111230121113 వాట్సాప్ నంబర్ +9199682919188 లేదా ఇమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709107500, +9779810326117, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849005 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
2: మేజర్ ధ్యాన్చంద్ జీకి జన్మ జయంతి కు హమ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ్ దియా హై. ముజే ఖుషి హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా, దేశ్ ఆగే బఢ్ రహా, నయా భారత్ కా నిర్మాణ హో రహా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబారి కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జులైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జులై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా, విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జులైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈ రోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన టొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్కు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626కు పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:40 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు.

0: పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడే సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, అందరే సందడి. ఈ ప్రోగ్రామ్ కి అయితే చాలా టైం ఉంది. ప్రస్తుతానికి అయితే మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఇందాక బ్రెయిన్ అనేది అసలు లేకపోతే ఏం జరగచ్చు. యాక్చువల్ గా వైఫై సిగ్నల్ వీక్ అవ్వడం చూసాం, కేబుల్ సిగ్నల్ వీక్ అవ్వడం కూడా చూసాం, కానీ బ్రెయిన్ సిగ్నల్ వీక్ అవ్వడం ఎక్కడైనా చూసారా? యాక్చువల్ గా ఏం జరిగిందంటే, 2007 లో అండి, ఫ్రాన్స్ లో ఒక హాస్పిటల్లో ఒక మెడికల్ రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఏంటంటే, ఒక 44 ఏళ్ల వ్యక్తి ఏవో కొన్ని టెస్టుల కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. ఏదో కారణం కోసం ఆయనకి బ్రెయిన్ స్కాన్ తీశారు. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అతనికి 90% బ్రెయిన్ అనేది లేదుట. అసలు అంటే స్కాన్లో మనకి సాధారణంగా అందరికీ ఉన్నట్టు ఆయనకి బ్రెయిన్ సైజ్ అనేది లేదు. ఆల్మోస్ట్ 90% తగ్గిపోయి చాలా చిన్నగా ఉందిట. సో అదనమాట, అసలు మరి ఆ 90% బ్రెయిన్ లేకపోతే అసలు ఎలా ఉంటున్నారు ఆయన అనేది కదా మీ డౌట్. యాక్చువల్గా ఏంటంటే, సోషల్ మీడియాలో ఇది చూపిస్తున్నారు, ఆయనకి 90% బ్రెయిన్ అనేది లేదు అని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే, 90% బ్రెయిన్ అనేది లేనట్టు కాదు, అది ఒక రేర్ న్యూరలాజికల్ కండిషన్ వల్ల కొన్ని రకాల ద్రవాలనేవి ఏవో కూడా ఆయన బ్రెయిన్ లోకి నిండిపోయి ఆయన బ్రెయిన్ కంప్రెస్ అయిపోయింది, అంటే కుంచుకుపోయింది అనమాట. అది అస్సలు సంగతి. కానీ ఆయన కంప్లీట్ హెల్తీగా ఉన్నారు, పెళ్ళైంది, పిల్లలున్నారు, అంతా హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు అనమాట. జనరల్ గా అండి ఇలాంటివి జరగవు, కానీ ఇది ఒక మెడికల్ మిరాకిల్ అంటుంటారు చూసారా, అలాంటిది అలాంటిది జరిగింది. సో అది మరి అది బుజ్జి బ్రెయిన్ కథ అనమాట. అంతేగాని మన ఇంట్లో తిట్టినట్టుగా బ్రెయిన్ లేదా బుద్ధి లేదా అన్నట్టుగా బ్రెయిన్ లేకపోవడం అనేది అయితే జరగదు, అది వాడడం వాడకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. అది ఓకే. సో రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ కలుసుకోవాలని సినిమా నుంచి ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.

టీఎస్పీ అండ్ కల్పన పాడిన పాట కులశేఖర్ గారి లిరిక్స్. బ్యూటిఫుల్ సాంగ్, కలుసుకోవాలని సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమాల్లో ఈ డైలాగ్ వినే ఉంటారు కదా. కానీ మీకు విషయం తెలుసా, అచ్చం ఇదే లైఫ్ స్టైల్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు బ్రతికే జీవి ఒకటి ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ యానిమల్, ఇది జీవైతే ఏదైతే ఉందో అది ఒక దేశానికే ఐకానిక్ జన్

టూగా పనిచేస్తుంది అనమాట. అది ఎలా పాసిబుల్ అసలు అంటారా? వెయిట్ చేయండి, చెప్తా ఈ సాంగ్ తర్వాత. రైట్ నౌ మీ అందరి కోసం పందెం కోడి సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, పందంగోడు సినిమా నుంచి రఘు కుంచే అండ్ నాగ సాహితి అండ్ నాగ స్వర్ణ పన్న సాంగ్ అయితే వినేశారు. సో మరి మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకి కంగారు జంతువును చూడగానే థకీమ్ అని ఆస్ట్రేలియా దేశం గుర్తొచ్చేస్తుంది కదా. కానీ ఇదే ఆస్ట్రేలియాకి ఇంకొక ఫేమస్ ఐకానిక్ యానిమల్ ఏంటో తెలుసా? కోయిలా అనమాట. సో అంత ఫేమస్ ఎందుకంటే అది అక్కడ లైఫ్ స్టైల్, అది కనపడే తీరు.

0: దీని వలన ఆ ఈ జంతువు కూడా, కంగారుతో పాటు ఈ జంతువు కూడా చాలా ఫేమస్ ఆస్ట్రేలియాలో. అండ్ అక్కడ మాత్రమే కాదండి, ప్రపంచంలోనే ఇది ఫేమస్ అనమాట. ఏం చేస్తుంది తెలుసా, ఈ కోయిల అనేది దాని రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు విశ్రాంతిలోనే ఉంటుంది. మధ్య మధ్యలో తిండి కోసం చిన్న చిన్న విరామాలు ఇస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది. సో ఇది ఇలా ఇలా ఇలా దాని రోజును గడుపుతూ ఉంటుంది. అండ్ మరి అంతలాగా ఏం తినేస్తుంది అనుకునేరు, జస్ట్ యూకలిప్టస్ ఆకుల్ని తింటుంది ఇది. అండ్ అవి తింటాం మాత్రమే దాని ఫుడ్, అండ్ అది తింటాం మాత్రమే దాని పని అనమాట. సో ఇంకా ఏం చేస్తుంది అసలు, ఏంటి దీని సంగతి అంటారా, అది ఈ కోయిల అనేది చెప్పాను కదా 18 నుంచి 22 గంటల వరకు నిద్రపోతుంది. అండ్ మరి ఈ కోయిలాకి ఏదైతే మెయిన్ ఫుడ్డో యూకలిప్టస్ ఆకులు అనేవి, మరి వేరే యానిమల్స్ కూడా తింటాయా అంటే అస్సలు తినవు, ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. అండ్ అప్పుడప్పుడు అది కొంచెం పాయిజనస్ అయ్యే ఇది కూడా ఉంటుంది, యూకలిప్టస్ ఆకులు అనేవి. సో అందుకని. అండ్ దీనిలో ఉన్న ఒక రేరెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఈ కోయిల దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అండ్ అవి కూడా మనుషులు ఫింగర్ ప్రింట్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇవి ఎక్కువ టైం చెట్లపైనే ఉంటాయి. అండ్ ఈ కోయిలాకి ఇంకొక రేర్ క్వాలిటీ ఏంటంటే, ఇది ఎక్కువగా నీళ్లు తాగదు, ఎందుకంటే ఆకుల నుంచే దానికి కావాల్సిన నీళ్లు వచ్చేస్తుంటాయి, అండ్ అవసరమైనప్పుడు మాత్రమే ఇది నీళ్లు తాగుతుందట. అది మ్యాటర్. సో నాకేమనిపించిందంటే దీని గురించి చేసినప్పుడు, అసలు ఏమీ చేయకుండా కూడా ఒక దేశానికే ఫేమస్ అయిపోయింది, అంత రేరెస్ట్ రేర్ యానిమల్ అనమాట మన ఈ జంతు ప్రపంచంలోనే. సో ఆస్ట్రేలియా దేశం మొత్తానికి కంగారు ఎంత ఫేమసో, ఈ కోయిల కూడా అంత ఫేమస్. అదండి సంగతి. సో మరి మరి నెక్స్ట్ అయితే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:58 అయిపోయింది, కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1:02కి మళ్ళీ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆరుద్రి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతోంది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్పూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను పేర్కొన్నారు. నిబద్దత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటిస్తున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. అమరావతి ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు ఈరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. నీట్ పరీక్షల నిర్వహణపై ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలనాధికారి రాధిక ముఖ్యాతిథిగా పాల్గొని

తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎండాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కదండి. సో మరి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు వెంకటరామూర్తి గారి జయంతిని పురస్కరించుకుని మనం ఈ రోజును జరుపుకుంటాం కదా. ఇది అందరికీ తెలిసిందే. అయితే మరి భాష అంటే కేవలం అక్షరాలు అనుకుంటాం కదా మనం, కానీ నిజానికి భాష అంటే ఎన్నో అనుభవాల్ని మోసుకొచ్చే భావోద్వేగాలు అని అంటారు. మరి అలాంటి అక్షరాలకి పదాలు ఇచ్చేవారు రచయితలు అన్నమాట. మరి అలాంటి పదాలకి ఒక స్త్రీ మనసుని కూడా జోడించేవారు ఎవరు? ఇంకెవరు? మన మహిళా రచయితలు. సో ఈ రోజు ఏం చేద్దామంటే మన ధీరా షోలో పాతకాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యం పైన తన కలంతో ఎన్నో రచనలు చేసిన కొందరు మహిళా రచయితల ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కాలం మారింది, కలం మారింది, ఆలోచన మారింది, ధైర్యం వచ్చింది. కానీ వీటన్నిటికీ మార్గదర్శకంగా ఉన్నది ఎంతో మంది. సో కానీ వాళ్లల్లో మనం ఈ రోజు ముఖ్యంగా మాట్లాడుకుంటుంది ఎవరి గురించో తెలుసా? రచయిత్రులు, కవయిత్రుల గురించి అన్నమాట. నిజానికండి మన తెలుగు సాహిత్యంలో మహిళా కవయిత్రుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు మొల్ల. అప్పట్లో సంస్కృత పాండిత్యం అనేది అందరికీ అందుబాటులో లేదన్నమాట. కాబట్టి ఆవిడ ఏం చేశారు, రామాయణాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగులో అందించారు. మరి ఆవిడ రచన మొల్ల రామాయణంకి తెలుగు సాహిత్యంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి మొల్ల మనకి చెప్పిన గొప్ప విషయం ఏంటో తెలుసా? గొప్ప రచన చేయాలంటే గొప్ప ఆరాటం అవసరం లేదు, మన భావం నిజమైంది, మన భాష సరళమైంది అయితే చాలు, అది ప్రజల హృదయాన్ని తప్పకుండా చేరుతుంది. ఇది నిజమే కదా? సో మరి అంతేకాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరో ఇలాంటి నేపథ్యం అవసరం లేదు, మన ప్రతిభే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది అని నిరూపించారు కూడా మొల్ల. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వేటూరి గారి సాహిత్యంలో ఒక మంచి పాట అయితే వినేశారు కదా, మరి ఆ రోజుల్లో అండి మహిళలు చదువుకోవడమే అనేది ఒక పెద్ద సవాల్. మరి అలాంటి సమయంలో అలాంటి రోజుల్లో మహిళల విద్య అభివృద్ధి గురించి ఆలోచించి రాసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే నిజంగా అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి వాళ్ళకి. సో అబలా సచ్చరిత్ర అన్న రత్నమాల అనే రచన చేసిన ఆ ధీర రచయిత్రి ఎవరు? చిన్న విరామం తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: స్నేహం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉషా పాడిన పాట విన్నారు. మరి సిరివెన్నెల గారి సాహిత్యం అనమాట ఇది. సో మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు కవయిత్రులు రచయితల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోయింది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా గన్నెల కూడలి వద్ద ఆరోగ్య రథాలు, టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా

0: చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ
1: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 21 ప్రాథమిక ఆరోగ్య

0: సేఫ్టీ నిపుణుల కమిటీ ఈ రోజు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయాన్ని చైర్మన్ గోపాల్ రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంతులతో కూడిన ఈ కమిటీ ఈ రోజు, రేపు జలాశయాన్ని పరిశీలించనుంది. 2 రోజుల పాటు డ్యాం భద్రత, నాణ్యత, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ కమిటీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీలో కండలేరు జలాశయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. తెలుగు భాష, లిపి భావితరాల్లోనూ సజీవంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగు సహా భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే కూల్ఫాబెట్స్ యాప్ను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. డిజిటల్ యుగంలోనూ చిన్నారులకు తెలుగు అక్షరాలు చదవడం, రాయడం అలవాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. సాంకేతికత భాషను దూరం చేయకుండా మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతున్నాయి. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లికి చెందిన జీవన ఈ పథకం ద్వారా రాయితీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెల 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు లబ్దిదారు జీవన తెలియజేస్తూ,
1: నా పేరు జీవన, మాది అబ్బా బట్లపల్లి ఎస్టీ కాలనీ కాళహస్తి మండలం. నాకు ఉన్నతి లోను పీఎం అజయ్ పథకం కింద 3,35,000 రూపాయలు రావడం జరిగింది. దాంతో ఆటో తీసుకుంటున్నాము. కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆ ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం 2 నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాదు, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్పూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనాలు. దేశంలో క్రీడల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. హాకీలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ధ్యాన్చంద్ భారత్కు వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన క్రీడా స్ఫూర్తి, అంకితభావం నేటితరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,

0: ఎందరో క్రీడాకారులకు పథకాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా ఎక్సలెన్సీ సెంటర్లు అయికోండి, అలాగే క్రీడా వికాస కేంద్రాలు, స్కూల్స్ ఏవైతే క్రీడాకారులకు సంబంధించిన అన్ని శాఖాపరమైన నడుస్తున్నాయి కాబట్టే ఈ రోజు అక్కడి నుంచి ఎందరో మెరికలైన స్టూడెంట్స్ రావడం, ఒలింపిక్స్ లో అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా పథకాలు సాధించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అమరావతికి లో స్పోర్ట్స్ సిటీను ఏర్పాటు చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 500 ఎకరాల్లో విజయవాడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది.
1: వాతావరణం. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో 3 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్టీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత.

0: కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:33 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి వాళ్ల రచనల ద్వారా చైతన్యం అందించిన కొంతమంది తెలుగు కవయిత్రులు, రచయిత్రుల గురించి ఇవాళ షోలో మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి అబల సచ్చరిత్ర రత్నమాల, దీన్ని రాసింది ఎవరో తెలుసా అండి? బండారు అచ్చమామ గారు. మన భారతదేశంలో విశిష్ట మహిళల జీవితాలను పరిచయం చేస్తూ మహిళల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారన్నమాట ఆవిడ. అంతేకాదు ఆవిడ రచనల్లో స్త్రీలను బలహీనులుగా చూడకండి, అవకాశం ఇస్తే ఆమె చరిత్ర సృష్టించగలదు అని బలంగా నమ్మారు, రాశారు. అదే విషయాన్ని తెలియజేశారు కూడా. సో చదువు ఒక మహిళ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కూడా మార్చగల శక్తి అని నిరూపించేలాగా ఆవిడ రచనలు ఉండేవిట. మరి అలాగే ఇల్లిందల సరస్వతీదేవి గారు కూడా ఉన్నారు, వారి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

మను అండ్ చిత్ర పాడిన పాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, మరి వేటూరు గారి రచన. ఈ సాంగ్ గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి విన్న తర్వాత 1:41:08 అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి మనం ఇల్లిందుల సరస్వతి దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ రచనల్లో అండి సమాజం, మహిళల జీవితాలు, వారి అంతర్మథనం, ఇలా ఎన్నో అంశాలు ముఖ్యంగా ఉంటాయన్నమాట. కథలు, నవలలు, వ్యాసాల ద్వారా సమాజంలో జరిగే ఎన్నో అవాస్తవాలని అందరి ముందుకి తీసుకొచ్చారట. అండ్ మన చుట్టూ జరిగే జీవితాలనే ఆవిడ కథలుగా రాసేవారట. ఈవిడ రచనలో కూడా ఒక సందేశం ఉంటుంది, అదేంటో తెలుసా? ప్రతి మహిళ జీవితంలో ఒక కథ ఉంటుంది, ఆ కథను వినడం కూడా సామాజిక బాధ్యతే అని గుర్తు చేశారు. అలాగే వాసిరెడ్డి సీతారదేవి గారు కూడా ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో ఒక శక్తివంతమైన రచయిత్రి. మరి గ్రామీణ జీవితం, సమాజంలో ఉండే అసమానతలు, మానవ సంబంధాలు, మహిళల సమస్యలు, ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఆవిడ రచనల ద్వారా ప్రశ్నించే మనసు ఉన్నప్పుడే మార్పు మొదలవుతుంది అనే సందేశం ఇస్తూనే సాహిత్యం అంటే కేవలం అందమైన మాటల కోసమే కాదు, సమాజంలో నిజాలను కూడా ప్రశ్నించాలి అని గుర్తు చేసిన ధీర అనమాట. సో మరి అది, మరి ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీ అందరి కోసం గాయం సినిమా నుంచి పాట అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి రచన అంటే అండి కేవలం ఒక కథను చెప్పడం అని కాకుండా తెలుగు సాహిత్యంలో తనదైన అభిప్రాయాలు విశ్లేషణ కూడా ముఖ్యమే అని చెప్పి వాటిని ఎక్కువగా తను చేసి చూపించిన రచయిత్రి ఎవరు అంటే రంగనాయకమ్మ గారు. ఆవిడ ప్రసిద్ధ రచన ఏంటో తెలుసా? బలిపీఠం. అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి కూడా ఒక అభిప్రాయం ఉండాలి, దాన్ని ధైర్యంగా చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండడం కన్నా కూడా సరైన ప్రశ్న అడగడమే కొన్నిసార్లు మంచి మార్పుకి నాంది అవుతుంది అనే సందేశాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందేలా చేశారన్నమాట ఆవిడ. అలాగే వోల్గా గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళల ఆలోచనలు, స్వేచ్ఛ, వ్యక్తిత్వం వీటన్నిటికీ ఒక బలమైన స్వరాన్ని అందించిన రచయిత్రి. ఒక మహిళ తనని తాను అర్థం చేసుకోవాలి, అలాగే తన వ్యక్తిత్వాన్ని వెతుక్కోవాలి అనే అంశాలు ఆవిడ రచనలో ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం గోదావరి సినిమా నుంచి పాట ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

గోదావరి సినిమా నుంచి అయితే పాట వినేశారు. మరి ఈ రోజు మనం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రచయితలు కవయిత్రుల రచనలోని అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే అండి, మనం మొల్ల నుంచి మొదలు పెడితే ఎంతో మంది రచయితలు కవయిత్రులు వచ్చారు, కాలాలు మారాయి, కళలు మారాయి, కానీ ప్రతి రచయిత్రి తన కాలంలోని మహిళల భావాల్ని అక్షరాల్లో నింపారు. కొందరు భక్తిని రాశారు, కొందరు మహిళల విద్య గురించి రాశారు, ఇంకొకరు స్త్రీ స్వేచ్ఛ గురించి రాశారు, ఇంకొకరు సమాజాన్నే ప్రశ్నించారు. ఇలా ఎన్నో అద్భుతమైన రచనలు చేశారన్నమాట రచయిత్రులు. మరి అదేనండి మన తెలుగు సాహిత్యం అందం అంటే, ఏ విషయాన్నైనా చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చన్నమాట. అలా అందరికీ అందేలా అందించారు మన మహిళా రచయిత్రులు కవయిత్రులు, వారి గొప్పతనం అన్నమాట అది. ఒక విషయం మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి, కలం చేతిలో ఉంటే కథ పుడుతుందిట, మరి అదే ధైర్యం మనసులో ఉంటే చరిత్ర పుడుతుంది. సో మరి అలాంటి ఒక ధీరగా ప్రతి మహిళ ఎదగాలి అని కోరుకుంటూ ఇది ఇవాల్టి షో. మరి నెక్స్ట్ మనం 2:30 సందడే సందడిలో కలుద్దాం. అప్పటి వరకు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రాధా గోపాలం సినిమా నుంచి అయితే పాట విన్నారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2 గంటలు అయిపోతుంది. మరికొద్ది సేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: నాకు రాదు పో,
1: నీకు వస్తుంది పో. అంతే
0: లల్లా.
1: దాట్స్ గుడ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ఆర్జే శృతి మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటైపోయాం సండే సండే గేమ్ షోలోకి ఎస్ ఎలా ఉన్నారు అందరూ ఏమిటి సంగతులు మార్నింగ్ నుంచి నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తున్నా అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం స్పెషల్లీ సో మరి నాకైతే ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నాయి ఎవరెవరు పంపించారో చూసేద్దాం హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ సందడేస్ అందరికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ హాయ్ శృతి మేడం నమస్తే అంటూ సండేస్ అందరికి శుభ మధ్యాహ్నం అంటూ రఘుభీర్ సింగ్ సిగ్నాభాయి రాధా మున్నా ఏలూరు నుంచి మెసేజ్ అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ నెక్స్ట్ రామరూపాడు విజయవాడ నుంచి రమా చంద్రరావు బ్రదర్స్ అట ఓకే నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలి నుంచి మెసేజ్ ఓకే ఓకే వీళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సండే సండే అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ వై గోపి పాటిబండ్ల హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు సండే సందరికి స్వాగతం సుస్వాగతం అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మరి మ్యాటర్ ఏంటంటే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కదా సో ఆ విషయస్ కూడా వచ్చేసాయి అండ్ మరి నేనైతే ఈ రోజు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటో తెలుసా ఒక తెలుగు సామెత అనమాట ఆ తెలుగు సామెతకి మీరు జస్ట్ నాకు జవాబు పంపిస్తే చాలు ఓకే చాలా ఈజీగా అడుగుతాను సో మరి మనకి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది 8662488114 ఈ నెంబర్కైతే పంపించేసేయండి మీ ఆన్సర్ని ఓకే సో ఆ ఇంటికి ఆ సామెత ఏంటంటే తల్లి ఆకుపచ్చన తండ్రి నలుపు పిల్లలేమో ఎర్రన ఇంటికి అది ఏంటి తల్లి ఆకుపచ్చన తండ్రేమో నల్లనా పిల్లలేమో ఎర్రన అది ఏమై ఉండొచ్చు మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి రైట్ నౌ మరి శృతి వస్తే నాని రావాలి కదా నాని పాట రావాలి కదా నాని రాడనుకోండి అఫ్ కోర్స్ సో రైట్ నౌ మీ అందరి కోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తాను వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్

అనురా కులకర్ణి అండ్ కీర్తన వైద్యనాథన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 241 క్రాస్ అయిపోయి 2 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నాకు ఫస్ట్ అయితే నాగేంద్ర గుంటూరు నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ నాగేంద్ర. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే. సో ఎవరంటే హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అని చెప్పేసి రామచంద్రరావు గారు బ్రదర్స్ రావరపాడు నుంచి మెసేజ్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే వచ్చింది. గౌస్ అనంతపురం నుంచి వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అస్సలు కాదు. ఓకే, పుచ్చకాయ కాదు. చాలా మంది పుచ్చకాయ అంటూ మెసేజ్ చేశారు, బట్ పుచ్చకాయ అయితే కాదు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, దాన్ని బట్టి చెప్పండి. ఓకే, పడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు ఎక్కడికో వెళ్ళిపోయారండి మీరు, తాంబూలం అట. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కలంగడి పండు. ఒక్క నిమిషం కంగారు పడ్డానండి నేను కాసేపు, తర్వాత ఓహో ఓకే, ఇవాళ తెలుగు భాష దినోత్సవం కాబట్టి మీరు అలా పంపించుంటుంటారని. మొత్తానికి మీరు కూడా పుచ్చకాయ అంటారు, పుచ్చకాయ కాదు. రమేష్ దొంతి అనంతపురం నుంచి సీతాఫలం పండు అంటున్నారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కూడా పుచ్చకాయ ఆన్సర్. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ వై గోపి పాటిబాండ్ల ఓకే, ఆకు వక్క అట సున్నం, ఆకు వక్క సున్నం అని చెప్పేసి పంపించారు. ఓహో ఓకే. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ కూడా పుచ్చకాయకే ఓటు. భాస్కర్ పడన కూడా సేమ్. అండ్ కనకారావు గారు పడన నుంచి దానిమ్మకాయ ఆర్ అని చెప్పి ఇంకొక ఆన్సర్ పంపించారు, అది రైట్ ఆన్సర్. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ మీకు. నెక్స్ట్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్టిక్ట్ అనమాట, సీతాఫలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి.

ఇంకా టైలర్ భారతి కూడా సేమ్ తాంబూలం అని ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బ్రామచిలక అంటున్నారు, ఇది ఎలా పాసిబుల్ అండి? అచ్చో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సేమ్ ఆన్సర్ ఆకు వక్క అని చెప్పేసి అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆజయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. నెక్స్ట్ రామళ్ళికోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే పనసపండు ఆర్ తాటి పండు అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా పుచ్చకాయకే ఓటు. నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది, ఏలూరు జిల్లా పాపారావు గారు టీ నర్సాపురం. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి కూడా తాంబూలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట అనూష డేనియల్, ఓకే సో తాంబూలం అనే ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. అండ్ మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి గారు, అక్తర్ వాలి భాష అంబి, ఓకే ఆకు వక్క సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ స్వాగతం అంటూ. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు, లేదా సీతాఫలం కూడా అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఫనీ సచ్చేశ్రీ యూకే, తెనాలి నుంచి మీరు యూకేకి వెళ్ళారా? ఓకే టీ అని మెసేజ్ చేశారు, టీయా టీ ఎలా ఎలా హౌ. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి యాలకుల అంటూ మెసేజ్ చేశారు. రత్నం వైజాగ్ అక్షింతలు అంటున్నారు, ఎలా అండి ఎలా, నేను అన్నది ఏమిటి? ఎనీవేస్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ తాటి పండు లేదా దానిమ్మ పండు అంటున్నారు. ఓకే సో సీరియస్ గా నా క్వశ్చన్ ఇంకొకసారి చెప్పాలి అనిపిస్తోంది. విషయం ఏంటంటే తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన, ఇదొక తెలుగు సామెత మనకుందనమాట. సో ఇంతకీ దీనికి వచ్చే జవాబు ఏంటి, ఇది నా క్వశ్చన్. సో మరి దీనికైతే పాసిబుల్ గా రెండు జవాబులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో రెండిట్లో ఏది పంపించినా కరెక్టే. సో మరి చాలా మంది అయితే పుచ్చకాయ అంటున్నారు, తాంబూలం అంటున్నారు, అండ్ కొంతమంది టీ అన్నారు, యాలకులు ఉన్నారు, అక్షింతలు అన్నారు, రకరకాలుగా వస్తున్నాయి. సో మరి ఇంతకీ మీరే అంటారు, నాకు పంపించేసండి మీ ఆన్సర్ ని 8662488114 ఈ నెంబర్ కి. రైట్ నా మీ అందరి కోసం మా ఇస్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

రంజితేన్ కల్పన పాడిన పాట సాహితీ లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ మాస్ సినిమా నుంచి విన్న తర్వాత 250 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడే షో టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆదిత్య మెసేజ్ చేశారు, ప్రశ్న ఏమిటి అట, రెండు సార్లు చెప్పాను ఆదిత్య, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నీకోసం చెప్తున్నా. తల్లి ఆకుపచ్చన, తండ్రి ఏమో నల్లన, పిల్లలేమో ఎర్రన అని ఏమై ఉండొచ్చు? ఈ తెలుగు సామెతకు జవాబు తెలిస్తే పంపించేసాయి నాకు 8662488114 ఈ నెంబర్ కి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి తరాలపల్లి గ్రామం నుంచి జేరుబోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు మాత్రం భూదాన్ పోచంపల్లి నుంచి బొగ్గు అంటున్నారు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ అండ్ కలీం ఆత్మకూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. సో నాకెందుకో క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనిపిస్తుంది. సో అందరూ అయితే టగా టగా టగా పంపించేస్తున్నారు ఆన్సర్లు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్స్. బట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మాత్రం అనూష, కే నిప్పురవ్వలు పచ్చగా ఉంటాయి, కాలినప్పుడు బొగ్గు నల్లగా ఉంటుంది, దాని నుండి వచ్చే మంటల నుంచి వచ్చే నిప్పురవ్వలు ఎర్రగా ఉంటాయి. అయ్యా బాబోయ్ సూపర్, అసలు మీరు మీ లాజిక్ నాకు నచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ అది కాదనమాట ఇవాళ నా క్వశ్చన్ కి ఆన్సర్. ఆశయ శ్రీనివాస్ బెంగళూరు నుంచి తాటిపండు అంటున్నారు. నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ పనసకాయకు వచ్చారు మొత్తానికి గడ్డ మంకయ్య గారు రామచిలక నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఇంకా ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి గోరింటాకు అంటున్నారు. ఇక్కడ మీరు నల్లరా అనే లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు చాలా మంది, నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మిరప చెట్టు అని పంపించారు. ఓకే సార్, మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా

0: రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తాటి చెట్టు అంటూ ఆదిత్య పంపించారు. కాదుగా, నిన్న నుంచి శోభారాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, శృత్విక పుచ్చకాయ అంటున్నారు. అది కూడా కాదు. రాజోల నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్, పుచ్చకాయ కాదు. వై గోపిపాటి బండ్ల నేరేడు పండు అంటున్నారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి సీతాఫలం. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఓకే, పుచ్చకాయనే పంపించారు. చాలా మంది ఇదే పంపించారు. బట్ ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే మిరప మొక్క లేదా టమాటా మొక్క అనమాట దీనికి ఆన్సర్. అదండి సంగతి, తెలుగు సామెతలు అలా ఉంటాయన్నమాట. ఎనీవేస్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కదా, సో నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ లైట్స్ ఎన్నిసార్లు చూసుంటాం, ఎన్నిసార్లు కదా, ఈ ట్రాఫిక్ లైట్స్ ఏంటి, ఇలా అనగానే అందులో ఎన్ని రంగులు ఉంటాయి అని అనుకుంటారా? అలా అస్సలు అడగను. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటి, అసలు మనం అంత ఈజీగా ఎలా అడుగుతాం కదా, ఈ ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? ఇది మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి 8662488148 నంబర్ కి. ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? ఇది అనమాట నా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, the bank to every Indian.

సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 FM న్యూస్ హెడ్ లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు, రేపు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి క్రీడాకారుడికి, మీ అంకితభావం, అభిరుచి, పట్టుదల అందరికీ గర్వకారణం, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభావంతుడైన దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులు అర్పిస్తున్నా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో గిరిజన ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తామని, ఆ ప్రాంతాలలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే దక్కే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను మళ్లీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులను చాలా వరకు చెల్లించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ వరకు తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచాలని తెలంగాణ రాష్ట తెలుగు శాఖ అధ్యకులు డాక్టర్ నందవరం మృదుల ఉభయ తెలుగు రాష్టాల విద్యాశాఖ అధికారులను కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా విజయవాడ రైల్వే స్టేషన్లోని క్లాక్ టవర్ నుంచి ఖేలేగా భారత్, జీతేగా భారత్ అనే థీమ్తో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్ సెంటర్ నిర్వహించారు. ఏలూరు జిల్లా రావికంపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు జిల్లా పోలీసు సిబ్బంది సమాజంలో రక్షణ కల్పించే కొత్త చట్టాల గురించి మరియు వాటి అమలు తీరును వివరించారు. మహిళలు మరియు విద్యార్థుల కోసం శక్తి యాప్ గురించి, అలాగే అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ డయల్ 112 మరియు 181 నంబర్ల ప్రాముఖ్యతను తెలియజేసి వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు. ఉద్యోగులు, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను వారికి అందించాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో సౌర విద్యుత్ ప్లాంట్లను గ్రిడ్కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతెటి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి మెరుగైన

సౌకర్యాలు, సురక్షితమైన రాకపోకలు కల్పించడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్ కు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కిట్టి చెరుకుడి తెలిపారు.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 3:03 PM క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగానమాట, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? నిజంగా అండి అసలు ఎన్ని ఆన్సర్స్ వచ్చాయంటే అందరూ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రవాణా నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ రవాణా రద్దీ సూచికలు, రవాణా లేదా రద్దీ సూచికలు అంటున్నారు ఆదిత్య. ఓకే, నెక్స్ట్ గుర్తు దీపాలు అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపూర్ అనమాట. అండ్ నెక్స్ట్ వీధి దీపాలు అంటున్నారు జైర్పోతుల బుచ్చయ్య తరాలపల్లి నుంచి. ఓకే, నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్దివట మండలం కడప జిల్లా నుంచి కాంతి సంకేతాలు అంటున్నారు. నెక్స్ట్ భాస్కర్ పెడర్ నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రస్తా దీపాలు అంటున్నారు. యు మీన్ రాస్తా? ఓకే, రాస్తా అంటే మార్గం కదా. ఓకే, నెక్స్ట్ వీధి దీపాలు అంటూ కనపర్తి అశోక్ మంగళగిరి నుంచి మెసేజ్.
3: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has embarked for his 2-day visit to Uzbekistan today. The Prime Minister will visit Tashkent at the invitation of the President of Uzbekistan, Mr. Shavkat Mirziyoyev. During the visit, both the leaders will have discussions on the entire gamut of issues of bilateral importance in Tashkent. In his departure statement, Mr. Modi expressed confidence that his visit to Uzbekistan and the Kyrgyz Republic will strengthen India's strategic partnerships in Central Asia and deepen the civilizational connect with the region. He said that in recent years, India-Uzbekistan strategic partnership has seen significant advancement. The Prime Minister said that he is looking forward to having discussions with the President of Uzbekistan, Shavkat Mirziyoyev, on further deepening cooperation in trade and investment, digital connectivity, defense, energy, and on advancing the shared visions of Viksit Bharat and Yangi Uzbekistan. Mr. Modi said that he will also visit the Shastri Memorial and the Mahatma Gandhi Center at Tashkent State University of Oriental Studies, which is a tribute to the close cultural and people-to-people ties that bind the two countries. The death toll from devastating flash floods in Nepal and Tibet has risen to 626 this morning, with over 2,000 people remain missing. Police had recovered 233 bodies in Chitwan, 158 in Nawalparasi East, 48 in Gorkha, 47 in Nawalparasi West, 45 in Dhading, 41 in Nuwakot, 31 in Tanahun and 13 in Rasuwa. Search and rescue operations are underway across the affected districts of the Himalayan nation. Officials said that the police are coordinating with residents and other agencies to locate missing people and assist those stranded by the floods. Rescued people are being taken from high-risk areas to safer locations. Additionally, the search and rescue officials are working to clear the roads blocked by flood debris and landslides to reopen access and facilitate relief operations. The Ministry of External Affairs yesterday said 320 Indian nationals remain uncontactable or are reportedly missing following the flash flood tragedy on Wednesday. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said around 100 people of Indian origin holding other nationalities also remain uncontactable. Addressing the media in New Delhi, Mr. Jaiswal said 63 Indian nationals working at Trishuli Van hydropower project were rescued from the affected area. India has stepped up humanitarian assistance to Nepal affected by flash floods as the third flight carrying 10

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. లవ్లీ సాంగ్, ఎస్పీ బాలు గారు అండ్ ఉదిత్ నారాయణ పాడిన పాట. సో మరి 3:13 PM క్రాస్ అయిపోయి 21 seconds అయిపోయింది మన టైం, సందడే సందడే షో టైం. సో మరి నెక్స్ట్ అయితే కీర్తి రాజకుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో రహదారి సాంకేతిక దీపములు అంటారని. ఓకే, సో మరి నిన్న నుంచి శోభారాణి రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ట్రాఫిక్ సంకేత దీపాలు అంటారంటున్నారు. ఓకే, నెక్స్ట్ రద్దీ సంకేత దీపాలు అంటారు అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ చేశారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రద్దీ నియంత్రణ దీపాలు అంటూ మెసేజ్ చేశారు మునీం, ఓకే ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, ఓకే రామళ్లకోట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జీ సింగవరం, ఓకే నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ ట్రాఫిక్ సంకేత దీపం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఎం దేవి, మొదటి క్వశ్చన్ కి మా ఆన్సర్ సీతాఫలం అంటున్నారు. మీరు ఇంకా మొదటి క్వశ్చన్ లోనే ఉన్నారా? అయ్యయ్యో, దానికి ఆన్సర్ అయితే మిరప మొక్కండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వాహనాలు నియంత్రణ రంగుల సంకేత దీపాలు అంటున్నారు. మొత్తానికి అన్నింటినీ తీసుకొచ్చేసారు పేర్లోకి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నియంత్రణ దీపాలు అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి. అటు ఇటుగా అందరూ చాలా వరకు దాదాపుగా దగ్గరకు వస్తున్నారు. ఇంకొక జస్ట్ ఒక చిన్న పదాన్ని కాస్త మారిస్తే చాలన్నమాట, నా దగ్గర ఉన్న ఆన్సర్ దగ్గరకు వచ్చేస్తారు అందరూ. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శ్రుతమ్మ ఎలా ఉన్నావు, లంచ్ అయిందా, స్పెషల్ ఏమిటి అంటున్నారు. ఓకే, నియంత్రణ గుర్తించే దీపాలు అట ట్రాఫిక్ లైట్స్ అంటే. నెక్స్ట్ రద్దీని నిరోధించే దీపాలు అంటారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల, రద్దీ సూచనల దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సంచార సూచక దీపాలు అంటున్నారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్. ఓకే, ఛాయా దీపాలు అంటున్నారు గౌస్ అనంతపురం నుంచి. రాజోల నుంచి జయన్న అయితే వేరే క్వశ్చన్ అడగండి మేడం అట, దీనికి ఆన్సర్ రావాలి కదా. ఓకే, నెక్స్ట్ హరికృష్ణ మిలిటరీ కాలనీ ఎమ్మిగునూరు నుంచి, రహదారి సంకేత దీపాలు అంటున్నారు. అండ్ తులసి అయితే మోనికా అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ ట్రాఫిక్ సిగ్నల్ అట ఓకే తెలుగులో. నెక్స్ట్ రద్దీ నియంత్రణ దీపాలు అంటూ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ మనకి పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ రోడ్ రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు ఎనుగంటి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు. అండ్ దగ్గర దగ్గర ఇలాంటిదే రవాణా నియంత్రణ దీపాలు అంటూ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ నుంచి అనమాట ఝాన్సీ శ్రావణి ఇషూ మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి సేమ్ ఇలాగే రోడ్ నియంత్రణ దీపాలు అంటూ రద్దీ నియంత్రణ దీపాలు అంటూ ఓకే సక్రమ సంచార మార్గ దీపాలు అన్నారు నాసికవేణు దేశాయిపేట నుంచి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి అయితే లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఎనీవేస్, ఇంతకి ఏమిటి శృతి దగ్గర ఉన్న ఆన్సర్ అంటే త్రివర్ణ సంకేత దీపం అట. సో మనకి ట్రాఫిక్ లైట్స్ లో మూడు కలర్స్ ఉంటాయి కదా, మూడు రంగులు, సో అందుకని త్రివర్ణ సంకేత దీపం అంటారని నాకు నిన్ననే తెలిసింది. అదండి సంగతి. ఓకే, సో దీనికైతే చాలా మంది దగ్గర దగ్గరగా వచ్చేసారు, చాలా కరెక్ట్ గానే చెప్పారు, బట్ అన్ని కూడా కరెక్టే. రద్దీ నియంత్రణ దీపాలు కరెక్టే, రవాణా నియంత్రణ దీపాలు అని చెప్పేసి చెప్పారు, అండ్ చాలా కరెక్ట్ గా చెప్పారు అందరూ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ ఈ గ్యాప్ లో మనకి ఇంకోటి కూడా వచ్చేసింది రవాణా సాంకేతిక దీపాలు అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఎనీవేస్, ఈ క్వశ్చన్ ని ఇక్కడ ఆపేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనకి 3:16 అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ నేను మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక జీవి గురించి చెప్పాను. రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి అనమాట, అది ఏంటి? సో ఇవాళ మీకు తెలుసా వినుంటే ఖచ్చితంగా ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అండ్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటుంది అనమాట దాని లైఫ్ స్టైల్. సో ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటున్నది, అది తింటం కోసమే లేస్తుంది, తర్వాత మళ్ళీ పడుకుంటుంది. సో అలా రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏమై ఉండొచ్చు మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి. 8662488114 ఈ నెంబర్ కనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ మీ అందుకోసం అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా బ్యూటిఫుల్ సాంగ్ గోవింద గోవింద సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటే

0: ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

గోవిందా గోవిందా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రాజ్ కోటి మ్యూజిక్ కంపోజిషన్ లో. మరి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర అండ్ కోరస్ పాడిన పాట సిరివెన్నెల గారు లవ్లీ లిరిక్ అనమాట. సో మరి 3:24 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన సందరి షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్, రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏది అని చెప్పి. సో దానికైతే చాలా మంది ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. మరి మీకు తెలుసా విన్నారనే నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు షో, సో మరి నాకైతే ఒక్కరు మాత్రం గౌస్ అనంతపురం నుంచి మాత్రం తాబేలు అని ఆన్సర్ పంపించారు. యాక్చువల్ గా తాబేలు అండి 4 నుంచి 7 గంటలే నిద్రపోతుందట. అఫ్ కోర్స్ అది ఎప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది, కానీ నేను అడుగుతున్న దానికి అది మ్యాచ్ అవ్వదనమాట. ఓకే, సో 18 నుంచి 22 అవర్స్ దాకా నిద్రపోయే జీవి అని నేను చెప్పా. ఓకే, సో మరి ఆలోచించండి ఏమై ఉండొచ్చు అనేది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి చాలా మంది మెసేజెస్ చేశారు ఎగ్జాక్ట్ గా. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, నెక్స్ట్ శ్రీను ఆయిరాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ రమాసుందరి నెల్లూరు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బొండలవాడ నుంచి, అండ్ కనకారావు గారు పెడన్ నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనమాట అనూష డేనియల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ, అండ్ ఆల్సో పెడన నుంచి భాస్కర్ అండ్ ఎనుగండి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు, అండ్ అక్కర్పాక నుంచి రమాగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నెల్లూరు నుంచి. ఓకే, సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జి సింగవరం, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు అనమాట, నజీర్ నూర్జహాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మహమ్మద్ ఇనాయతుల్లా గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ సత్యభార్గి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కనపర్తి అశోక్ మంగళగిరి నుంచి, అండ్ ఆల్సో కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ ఓకే మెసేజ్ మాత్రం, మేడం క్వశ్చన్ మళ్లీ చెప్పండి వినలేదు అట. ఓకే, తప్పకుండా చెప్తాను. అండ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వీక్లీ బజార్ నుంచి బుర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా నుంచి. అండ్ బై గోపి పాటిబాండ్ల, ఓకే రైట్ ఆన్సర్. నాగార్జున ఇంకా లక్ష్మీ వడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ అనమాట ఝాన్సీ ఇంకా శ్రావణి ఆయేష రైట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి. ఓకే, సో పిల్లి కొల్లా భల్లూకం అంటూ మెసేజ్ చేశారు. నో నో నో నో, సో వేరే జీవి ఒకటి ఉంది. అండ్ అదైతే నేను క్లూ కూడా చెప్తాను నెక్స్ట్ మీకు, దాన్ని బట్టి ఆన్సర్ పంపించండి. ఓకే, గాజులు రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి అనమాట ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ పిల్లి అంటూ మెసేజ్ చేశారు ఆదిత్య కాదు. అండ్ నేను చెప్పాను అది ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది అని ఆదిత్య. సో ఆ లాజిక్ మిస్ అయ్యారు మీరు. సో ట్రై చేయండి. ఓకే, నేను క్లూ చెప్తాను ఎలాగో నెక్స్ట్, దాన్ని బట్టి ట్రై చేయండి. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నేను మార్నింగ్ విన్నాను అంటూ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ మెసేజ్ చేశారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ షో వినందుకు. అండ్ నెక్స్ట్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ నేనైతే కాదు బాబోయ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరి ఇంతకి అనూష. ఓకే, సో ఓకే అసలు 18 నుంచి 22 గంటలు నిద్రపోతే

నువ్వు అసలు రోజులే ఎప్పుడు మెలకుగా ఉన్నట్టు అనుష. సో ఇంట్లో ఇంకేం దబ్బడి దిబ్బడే అనమాట. సో ఎనీవేస్ నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మనకి షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల. ఓకే సో క్లూ చెప్తా అన్నాను, నా బాధ్యతగా చెప్తాను. ఏంటంటే ఆస్ట్రేలియాకి కంగారు ఎంత ఫేమస్, ఆస్ట్రేలియా దేశానికి ఈ యానిమల్ కూడా అంత ఫేమస్ అనమాట. సో 18 నుంచి 22 గంటల పాటు నిద్రపోతుంది, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది, మనలాంటి ఫింగర్ ప్రింట్స్ హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి దానికి, అది చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి అది ఏమైందొచ్చు. ఓకే జస్ట్ నేను ఒక పాట ప్లే చేస్తాను, ఈ గ్యాప్ లో నాకు మీ ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: డీఎస్పీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 3:33 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. మన సండే షో టైమ్ అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో రైట్ నౌ నెక్స్ట్ మెసేజ్ మనకి నాసికి వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పదిపుట్టు బయలు నుంచి పాకాల మండలం అన్నమాట జల్లా జయరాం. ఓకే, వెల్కమ్ టు సందడే సందడా. ఓహో, మేం వెల్కమ్ చెప్పుకొని చాలా సేపు అయింది. ఎనీవేస్, మీకు ఇప్పుడు వెల్కమ్ నేను చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి మెసేజ్ అయితే లేదు ఇంతకీ. ఓకే, మీరు ఇప్పుడే చూన్ చేసినట్టున్నారు కదా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆదిత్య స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, నెక్స్ట్ అయితే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామాకూర్ తిరుపతి డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనుష డేనియల్ ఉదయగిరి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, సో మరి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి రాఘవయ్య కంగారు అంటున్నారు. కంగారు కాదండి, ఆస్ట్రేలియాలో ఫేమస్ కంగారు. ఓకే, బట్ దానితో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ యానిమల్ కూడా ఫేమస్ అనమాట. ఓకే, సో దాని గురించి అడిగాను నేను. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం అక్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి కోలా అనమాట. ఓకే, కొంతమంది కోయలా అంటారు, కొంతమంది కోలా అంటారు, రకరకాలుగా చెప్తారు దీని పేరును మాత్రం. సో రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు నిద్రపోతుంది. ఆస్ట్రేలియాలో కంగారుతో పాటు ఈ జీవి కూడా చాలా ఫేమస్ అనమాట. సో చెప్పాను కదా, స్పెషలీ మన మనుషుల్లాంటి ఫింగర్ ప్రింట్స్ ఈ జంతువుకు ఉంటాయి. అది ఓకే, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది ఇది. ఓకేనా, సో మరి దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. సో ఓకేనా, ఎగ్జాక్ట్ గా ఒక తెలుగు కథ చెప్తాను. దాని నుంచి నేను ఏ క్వశ్చన్ అడుగుతాను, చిన్న గ్యాప్ తీసుకుని చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఎగ్జాక్ట్లీ. అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. సో మరి నేను ఒక తెలుగు కథ చెప్తాను అన్నాను కదా, అది కూడా అలాంటి ఇలాంటి కథ కాదు, రాజుల కాలం నాటి కథ అనమాట. సో ఈ కథ ఏంటంటే, అనగనగనగనగా చిత్రవర్మ అనే ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి 3 మంత్రులు ఉన్నారు. ఒక రోజు ఏంటంటే ఆ రాజుకి వీళ్లలో ఎవరు తెలియగల వాళ్ళు తెలుసుకోవాలనిపించిందిట. సో 3 పిలిచాడు. ఒక పిల్లిని చూపించి ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని దాని బరువు ఎంత ఉందో ఊహించి చెప్పమన్నారు. సో ఎవరు సరిగా చెప్తే వాళ్లే తెలివైన వాళ్ళు అనేది ఈ పరీక్ష చెప్పేస్తుంది అనమాట. సో ఏమిటి ఈ పరీక్ష, ఇలా ఉంది అలా ఎలా చెప్తాము అని మంత్రులు వాళ్ళలో వాళ్ళే గొనుక్కున్నారు, అది వేరే విషయం. సో మొదటి మంత్రి దగ్గరకు వచ్చాడు, పిల్లిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని కొంచెం అటు ఇటుగా ఊపి తర్వాత ఏం చేశారంటే 4 కిలోలు ఉంటుంది మహారాజా అని చెప్పాడు. అండ్ రెండో మంత్రి వచ్చాడు. రెండో మంత్రి వచ్చి ఆ పిల్లిని పట్టుకుని 3 కిలోలు ఉండొచ్చు అని చెప్పాడు. మరి మూడో మంత్రి కూడా వచ్చాడు. సో అతను ఏం చేశారంటే, రాజా ఈ పిల్లి ఎంత బరువు ఉంటుందో నేను చెప్పలేను కానీ మన ధాన్యాగారంలో ఉన్న త్రాసును తెప్పిస్తే నేను చెప్పగలను అన్నాడు. అయితే రాజు వెంటనే అలా ఎలా ఈ ఈ గేమ్లో అంటే ఈ పరీక్షలో ఉన్నది ఒకే ఒక నియమం ఏమిటంటే పిల్లిని మాత్రం తూకం వేయకూడదు అని చెప్పాడు. పిల్లిని మాత్రం తూకం వేయకూడదా, సరే అయితే త్రాసును తెప్పించండి నేను చెప్తాను అన్నాడు. ఇదేమిటా తూకం వెయ్యొద్దు అంటే త్రాసును తెప్పించమంటున్నాడు అనుకుని రాజు అయినా సరే తెప్పిస్తారు. అయితే అప్పుడు ఆ రాజు ఆ మూడో మంత్రి ఏం చేస్తారు తెలుసా, ఆ

ఇల్లిని తన ఒళ్ళో పెట్టుకుని దాన్ని పట్టుకుని తాను ఎక్కి నుంచుంటాడు ఆ త్రాసుని. సో ఇప్పుడు మొత్తం బరువులోంచి తన బరువు ఆ పిల్లి బరువు కలిపిన బరువులోంచి తన బరువు తీసేస్తే పిల్లి బరువే కదా, అదనమాట ఆయన తెలివి. సో మూడో మంత్రి తెలివి. సో అలా మూడో మంత్రి తెలివైన వాడు అని చెప్పేసి తేలిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ కథలోంచి ఈ కథకి మీరు టైటిల్ ఏం పెడతారు? ఒక మంచి తెలుగు టైటిల్ పెట్టాలన్నమాట. కానీ ఒక చిన్న నియమం కూడా ఉంది ఇక్కడ, ఏమిటంటే తెలివిగల మంత్రి అని మాత్రం పెట్టకూడదు, ఇంకేదైనా పెట్టచ్చు మీ ఇష్టం. ఇక మీరు ఎంత క్రియేటివ్ గా పెడతారు లేకపోతే ఎంత సరదాగా పెడతారు అది మీ ఇష్టం. సో ఈ తెలుగు కథకి మీరు ఒక టైటిల్ పెట్టారు. సో ఓకేనా? సో మరి ఒక చిన్న పాట అయితే ప్లే చేస్తాను మీకు, బట్ దానికన్నా ముందు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఈ కథని. సో అనగనగా చిత్రవర్మ అనే రాజు, ఆ రాజుకి ముగ్గురు మంత్రులు. సో వాళ్లలో ఎవరు తెలియగల వాళ్ళో తెలుసుకోవాలనే కోరిక రాజుకు వచ్చింది. సో ముగ్గురిని పిలిచాడు, ఒక పిల్లిని చూపించాడు, ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని బరువెంతో ఊహించి చెప్పమన్నాడు. సో ఇక్కడ ఉన్న నియమం ఏంటంటే, పిల్లిని మాత్రం మాత్రం అనేది అక్కడ కొటేషన్స్ అనమాట. సో పిల్లిని మాత్రం తూకం వెయ్యద్దు, అలా తూకం వేయకుండా మీరు ఊహించి చెప్పాలి అన్నారు. సో మొదటి మంత్రి ఏం చేశారు, 4 కిలోలు ఉంటుంది అన్నారు. రెండో మంత్రి 3 కిలోలు ఉండొచ్చు అన్నారు. మూడో మంత్రి సో ఒక త్రాసు తెప్పించి దాని మీద తను నుంచొని దాంతో ఆ ఒళ్ళో పిల్లిని పెట్టుకుని ఆ ఇద్దరు బరువులోంచి పిల్లి బరువుని ఈజీగా కనిపెట్టేశాడనమాట. అలా ఎలా చెప్తావు అంటే, మీరు పిల్లిని మాత్రమే బరువు వేయొద్దన్నారు కానీ నన్నుతో నాతో కలిపి వేయొద్దని లేదు కదా అన్నారనమాట. సో అందుకే ఏంటంటే క్వశ్చన్ మనం ఎవరినైనా అడిగేటప్పుడు ఆలోచించి మరీ అడగాలి, ఇలాంటి తెలివి గల వాళ్ళు ఉంటారు. ఎనీవేస్ మరి మొత్తానికి తెలివైన మంత్రి అయితే కని పెట్టబడ్డాడు. సో మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ క్వశ్చన్ లో ఐ మీన్ ఈ స్టోరీలోంచి ఒక టైటిల్ చక్కగా మీరు పెట్టి నాకు పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భర్తం హాసైలకు విజ్ఞప్తి సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

జుమ్మంది నాదం మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు ఎస్పి బాలు గారు అండ్ గీతా మాధురి పాడిన పాట అనమాట. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్. సో మరి 3:49 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన షో టైం. సో మరి నెక్స్ట్ మనకి చాలా చాలా టైటిల్స్ అయితే వచ్చేసాయి, బట్ దానికన్నా ముందు ఇంతక క్వశ్చన్ కి ఆన్సర్స్ నల్గొండ జిల్లా నుంచి, చిత్రియాల గ్రామం నుంచి అనమాట. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన కరెక్ట్ గా పంపించారు కోలా అని చెప్పేసి. నెక్స్ట్ చిల్క నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్, నిజామాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ కోలా అని చెప్పేసి. ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు నేను అడిగిన కథకైతే టైటిల్స్ వచ్చేసాయి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు నేను అడిగిన రాజుల కథకి టైటిల్ సూక్ష్మ దృష్టి కలవాడు అని చెప్పేసి. ఓహో వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే వై గోపి పాటి బండ్ల తేనా టైటిల్ తెనాలి రామకృష్ణ అట. అయ్యయ్యో ఓకే. సో మరి నెక్స్ట్ అయితే కనకారావు గారు పెడెం నుంచి విచిత్ర మంత్రి అంటున్నారు. పాపం అంత కష్టపడి ఆయన అంత బాగా పిల్లి బరువుని కనిపెడితే మీరు విచిత్ర మంత్రి అంటున్నారు చివరికి ఆయన్ని. అయ్యయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రమా సుందరి నెల్లూరు నుంచి రాజుగారి కోరిక పిల్లిగారి రాజసం అట. బాగుందండి మీరు కూడా. నెక్స్ట్ రత్నం వైజాగ్ నుంచి బరువైన మంత్రి. అమ్మ బాబోయ్ బరువైన మంత్రి. ఓకే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి తెలివి తక్కువ రాజు అట. ఓహో నేను తెలివైన మంత్రి అని పెట్టొద్దన్నాను, మీరు తెలివి తక్కువ రాజు అని చేశారా? ఆహా మీది కదా అసలేం తెలివంటే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఇంతక్కడ క్వశ్చన్ ఆన్సర్ పంపించారు కానీ టైటిల్ పంపించలేదు. ఎనీవేస్ పెడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు మంత్రి గారి మైండ్ గేమ్ అట టైటిల్ పేరు. ఓకే నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డేనియల్ సమయ స్ఫూర్తి గల మంత్రి అని పెట్టచ్చు, సమయోచితమైన మంత్రి అని కూడా పెట్టచ్చట. వావ్ సూపర్ ఇది బాగుంది సమయ స్ఫూర్తి గల మంత్రి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మంత్రి మహాముదురు అంటున్నారు శ్రీను హైదరాబాద్ నుంచి. ఓకే నెక్స్ట్ రాజుగారి పిల్లి ముగ్గురు మంత్రులు అని చెప్పేసి పంపించారు టైటిల్ ని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. మొత్తానికి క్యారెక్టర్స్ అన్నిటినీ తెచ్చారు. ఓకే సో మన కథలో కథా వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ అయితే నువ్వే పిల్లి నేనే మంత్రి అట. ఎవరు చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి? సరదాగా ఉందండి మీ టైటిల్ నువ్వే పిల్లి నేనే మంత్రి. ఓకే సో మొత్తంగా పిల్లి వెళ్ళే కదా తను మంత్రి అయింది, కరెక్ట్ అండి పాయింట్ లాజికల్ గానే ఉంది. అండ్ నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి మహామంత్రి అని పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే సమయ స్ఫూర్తి అంటున్నారు జయరాం పదిపుట్ట బయలు పాకాల మండలం నుంచి. సూపర్ వెరీ వెరీ వెరీ నైస్ టైటిల్ ఇది. అండ్ నెక్స్ట్ మంత్రి గారి సమయ స్ఫూర్తి ఓకే నాసిక వేణు దేశాయపేట నుంచి పంపించారు. అండ్ కవిత్వం వెంకటలక్ష్మిరెడ్డి భీమన్పాడు నుంచి చిత్రవర్మ గారి అయ్యో అయ్యయ్యో చిత్రవర్మ గారి చెత్త పరీక్ష అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి చిత్రహింసల రాజు విచిత్ర మంత్రి అట. ఏమిటండి కథలు అంత పాజిటివిటీ ఉంటే మీరు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి శృతి గారు కథ చెప్పి ప్రశ్న వేయడం న్యూ ఐడియా అట. ఓకే మరి ముందైతే మంచి కథ విన్నాం, ఈ కథకు నా టైటిల్ వచ్చేసి బరువు కోల్పోయిన మంత్రి అంటున్నారు. అయ్యో బరువు కోల్పోయిన మంత్రి ఏమిటండి? మంత్రి ఎక్కడ కోల్పోయాడు బరువు? మీరు కథ మొత్తం విన్నారా అని నాకు డౌట్ గా ఉంది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మార్జాలం తులాభారం అంటున్నారు ఆచార్య రాఘవయ్య.

0: కౌతాలని కర్నూలు జిల్లా నుంచి. ఒక్క నిమిషం నాకు శ్రీకృష్ణ తులాభారం గుర్తొచ్చిందండి మీ టైటిల్ వలన. ఎనీవేస్, నెక్స్ట్ హంపాపురం నుంచి అనమాట, చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. పిల్లి ఒక మంత్రి కథ అనుకున్నా ఇలాంటి టైటిల్ ఒకటి వస్తుందని. ఓకే సో మరి నెక్స్ట్ అయితే పిల్లిల రాజ్యంలో పిల్లల రాజ్యంలో పిడుగులాంటి మంత్రి సినిమా చూడండి బాబు, నేనే చూడండి. జీ సింగవరం పంపించారు మనకి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే అండ్ క్యాలిక్యులేషన్ మంత్రి అట పాలెం పోలే ఆళ్ళగడ్డ సంధ్యాల జిల్లా. ఓకే మొత్తానికి తెలివి గలవాడని ఒప్పుకున్నారు అంతే కదా. నెక్స్ట్ సమయస్ఫూర్తి గలవాడు అనే టైటిల్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, చిత్రవర్మ రాజుకే విచిత్రం చూపించిన మంత్రి అట. మొత్తం కథ మొత్తం రివీల్ అయిపోయింది మీ టైటిల్లో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే గడ్డ మంకయ్య గారు, చిత్రమాయా జాలమట అని పంపించారు. ఎనీవేస్ సాంగ్ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి, మంత్రి తెలివికి ఫిదా అయిన రాజు అనే టైటిల్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే మనకి మురళి గారు ఎప్పటిలాగానే పాట అడుగుతూ, ఓకే నో వే ఓన్లీ శృతి పాటలు ప్లే చేస్తుంది, ఇది చాలా సార్లు మీకు చెప్పాను అయినా మీరు వినడం లేదు. ఎనీవేస్ అనంతపురం నుంచి అనురాధ గారు, రాజు మించిన మంత్రి. ఆహా ఎనీవేస్ నెక్స్ట్ అయితే బాధ్యత గల మంత్రి అన్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్. ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అండ్ మంచి బుర్ర మంత్రి అయ్యబాబోయ్ ఎవరింతకి పంపించింది గౌస్ అనంతపురం నుంచి. ఓకే సమయస్ఫూర్తి గల మంత్రి అన్నారు చిలక నారాయణ అనసూయమ్మ జానకపేట నిజామాబాద్ నుంచి. తెలివైన మంత్రి ఇదైతే నేను పెట్టకూడదని చెప్పానండి మురహరి గారు. ఓకే మీరు మిస్ అయిపోయినట్టున్నారు నేను చెప్పిన విషయాన్ని. అండ్ అక్కర్పాక నుంచి రమా సుధాకర్, సమయస్ఫూర్తి గల మంత్రి తెల్లబోయిన రాజు అట. ఇంకొంచెం యాడ్ చేశారన్నమాట పక్కన, నాకు మీ టైటిల్ చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారి ఏప్రిల్ 1 విడుదల సినిమా ఉంటుంది, అయ్యయ్యో ఇది ఖైదీ కన్నయ్య కాదే అంటే వాడి కన్నయ్య వీడే అన్నట్టు పక్కన ఒకటి తగిలించేస్తా పోదా. జగదేక్ వీరుని కథ కాదు నేను అడిగింది, జగదేక్ వీరుడు అతిలోకి సుందరి అంటే ముక్కే కదా అతికిచ్చిస్తా పదా అని ఉంటుంది పాటలో. అసలు అద్భుతమైన పాట అది, అలా ఉందన్నమాట మీరు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఒక రాజు ముగ్గురు మంత్రులు అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఇంకా టైటిల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఎగ్జాక్ట్లీ మన 3:57 టైం అయిపోయింది మన స్టూడియోస్ లో. అండ్ సంగీత ముంబై నుంచి, రాజు మంత్రి త్రాసు పిల్లి అట. బాగుంది మీ టైటిల్ కూడా. లక్కీ క్యాట్ అంటూ మెసేజ్ చేశారు. లక్కీ క్యాట్, అయ్యో లక్కీ క్యాట్ మ్యాడ్ కింగ్ అట. వివి రెడ్డి అడ్డరోడ్ నుంచి మెసేజ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సమయస్ఫూర్తి గల మంత్రి అంటున్నారు, వెరీ నైస్. ఓకే సో మరి నెక్స్ట్ అయితే డి రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, పిల్లి బరువు మంత్రి బరువు అన్నారు. నాకెందుకో మీ ఈ టైటిల్ ని కొంచెం సరిచేస్తే పోతుంది అనిపిస్తుంది. పిల్లి బరువు మంత్రి పరువు ఏమంటారు, పిల్లి బరువు వల్లే కదా మంత్రి పరువు కాపాడబడింది. ఎనీవేస్ నైస్ టైటిల్ మీది కూడా. అండ్ పిల్లి రాజు అంటున్నారు ఎవరింతకి, షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే బండిపాడి వెంకటేశ్వరరావు గారు, శృతి గారు కథ మొత్తం విన్నాను, మంత్రి బరువు కోల్పోతే పిల్లి బరువు తెలిసిందని నా ఆన్సర్. ఓహో అట్లా వచ్చారా, వెరీ నైస్. అయితే మీది కరెక్టే. నెక్స్ట్ మెసేజ్, తెలివి లేని రాజు అతి తెలివి మంత్రి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్. మీరు కూడా ముక్క అతికించారు నేను వద్దన్న దానికి. వై గోపి పాటి వాళ్ళ నుంచి మీ ఆన్సర్ కూడా చెప్పండి మేడం అట. ఇది నేను ఆలోచించలేదే. ఎనీవేస్ మేడం, ఈరోజు సందడి మర్చిపోలేని సందడి, అందులో మీ స్మైల్స్ థ్యాంక్ యూ సో మచ్.

దిగవరం నుంచి నజీర్ పంపించారు. అండ్ పిల్లికి తులాభారం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అదండి సంగతి, మొత్తానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియల్స్ అయితే వచ్చేసాయి. సో ఇవాళ సందరి సందరి ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్క్ సినిమా, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఈ సినిమా నుంచి ఒక చిన్న బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ గా మనం 4:02 కి వివిధాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట ప్రభుత్వం శారీరక వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా రిట్రోఫిట్ చేసిన మోటరైజ్డ్ వాహనాలను అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 58 మంది లబ్దిదారులకు 1.15 లక్షల విలువైన మోటరైజ్డ్ త్రీ వీలర్ వాహనాలను సమకూర్చినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసార్ తెలిపారు. రైతులకు మేలు చేకూర్చే విధంగా భూసారాన్ని పరిరక్షిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నందిగామ మార్కెట్ యార్డులో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు సేంద్రీయ ఎరువులను పంపిణీ చేశారు. రాష్ట పీజీ మెడికల్ విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించొద్దని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్దన్ ఆదేశించారు. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన్య శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐఐటీ కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాయం కారణంగా రాబోయే ఆసియా క్రీడలకు దూరమవుతున్నానని భారత జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈరోజు ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000కు పైగా పోస్టుల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా మరిన్ని వివరాలకు అభ్యర్థులు indianpost.gov.in వెబ్సైట్ను చూడవచ్చు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05కు వింటారు.

0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 పిఎం క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ నాకు ఇంకా 2 మెసేజెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరు పంపించారు అంటే షబీనా పంపించారు, టైటిల్ రాజు పరీక్ష అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ బస్తాన్ ఫలి ఫాతిమా, ఓకే 3వ మంత్రి అనే టైటిల్ పంపించారు అనమాట. వెరీ నైస్, మీ టైటిల్స్ కూడా బాగున్నాయి. సో మరి అందరూ కూడా లవ్లీ లవ్లీ లవ్లీ పార్టిసిపేషన్ అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. ఇలాగే వింటూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ఎంజాయ్ చేస్తుండండి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు మన టైం వివిధ టైం అనమాట. సో మరి ఈ రోజు వివిధలో హీరోయిన్ స్పెషల్. ఎవరు హీరోయిన్, ఇంట సాంగ్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, ఈ రోజు మన వివిధాల్లో హీరోయిన్ స్పెషల్ లో అనుష్క, అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మిర్చి సినిమా నుంచి విజయ్ ప్రకాష్ అండ్ అనిత పాడిన పాట రామజోగ్య శాస్త్రి గారి లిరిక్ లో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర అండ్ శ్వేత పాడిన సాంగ్ ఇది వినేశారు. రామజోగి శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఖలైజో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:17 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ అయితే అరుంధతి సినిమా నుంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది. సందీప్ శ్రీకృష్ణ ఖుషి మురళి అండ్ నాగా పాడిన పాట. అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో

0: మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు.

0: ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భక్తి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కీరవాణి గారు అండ్ సునీత పాండ సాంగీత వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్ విక్రమార్కుడు సినిమా నుంచి. మన టైం వచ్చేసి 4:30 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలు అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు స్పెషల్ హీరోయిన్ స్పెషల్. మరి అనుష్క, బ్యూటిఫుల్ అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ హేమచంద్ర అండ్ మాలవిక పాడిన సాంగ్ అయితే వచ్చేస్తోంది రామ జోగేశాస్త్రి గారి లిరిక్ లో. ఈ లవ్లీ సాంగ్ బిల్లా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

డమరుకం సినిమా నుంచి శ్రీకృష్ణ అండ్ హరిణి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన టైం 4:41 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు స్పెషల్ గా అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే లక్ష్యం సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాట ప్లే చేస్తున్నారు. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బాహుబలి 2 సినిమా నుంచి దీపు ఇంకా సోని పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య ప్రసాద్ గారి లిరిక్ అన్నమాట. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ టీవీ విధాకు కూడా మనం గుడ్ బై బై బై చెప్పేసేద్దాం. మరి నేను కూడా టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి ఈ రోజు మీతో కలిసి తెలుగు తీయదనాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మరి మళ్ళీ కలుద్దాం మరిన్ని మధురమైన మాటలతో, పాటలతో, ఆటలతో. ఓకే, అప్పటి వరకు సెలవు, నమస్కారం. మీ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ ఆర్జే చేతన్ కూడా రెడీ.

0: ఫ్రీగా ఉన్నారు ఒక మంచి టాపిక్ తో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రామ్స్ తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సెమినార్స్, మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీస్ వెలువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించుకునేందుకు ఐటీ కంపెనీస్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూస్, పదోన్నతులు అన్ని వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థులు బయోడేటాలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీస్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీలో కంపెనీస్ 54% మందిని, విదేశీ కంపెనీస్ 49% మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు ఐటీ కంపెనీస్ తెలిపాయి. ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పని విధానం సమూలంగా మారుతున్నందున అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితం, ఫాస్ట్ పేస్డ్ లైఫ్, బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు, ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా ఆలోచన శక్తి తగ్గుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావద్దంటే కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి. మెనీ పీపుల్, చాలా మంది హడావుళ్ళు ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. స్వీట్స్ ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కోకోనట్ వాటర్, డేట్స్ అంటే ఖర్జూరం మొదలైనవి, సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది, మానసిక సమస్యలను పెంచుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రపోవడం తప్పనిసరి. డైలీ అట్లీస్ట్ 8 అవర్స్

0: సాలిడ్ సౌండ్ స్లీప్ చాలా అవసరం. ఇలా సౌండ్ స్లీప్ లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనకు గురవుతూనే ఉన్నారు. కారణం, జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది, ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఒత్తిడి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది, ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది, జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది, ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. ఏంటా అది? మంచి డైట్ అండ్ లైఫ్ స్టైల్. న్యూట్రిషనిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫెన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు అని పేర్కొన్నారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఏం చేయాలి అంటారా? దానికి మెరుగైన జీవన శైలిని పాటించాలి, మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి, అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రాబ్లం ఏదైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా అది మనపైకే వస్తుంది. అందుకే మనని మనం మంచిగా చూసుకోవాలి. దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్, దానికి కావలసిన పోషకాలు ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో కూడా మీరు చాలా హెల్తీగా ఉంటారు. చిన్న చిన్న మార్పులు అంటాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి, సర్దుబాట్లు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఆఫీస్ జాబ్ అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి సిస్టమ్ లో ఏంటంటే సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా తెలియదు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా లేదా తెలియదు. లగ్జరీ వస్తుంది మనుషులకు, కానీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేసే పని, సంపాదించేదంతా కూడా మన కోసమే కదండి, మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఇవన్నీ చేస్తాం, కానీ ఇదంతా సంపాదించి లాస్ట్ కి హెల్త్ పోయాక ఏం చేసుకుంటాం అదంతా? అలాగని సంపాదన కూడా మానొద్దు. యూ హ్యావ్ టు మేక్ నెససరీ చేంజెస్. మీ రోజువారీ జీవితంలో, డైలీ రొటీన్ లో కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి అలవాటు, ఎక్సర్సైజ్ చేయడం ఒక మంచి అలవాటు, హ్యాపీగా ఉండడం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్. దీనివల్ల మీకు ఆఫీస్ లో కానీ, మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, వేరే వారిపై చికాకు పడరు, మీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినవు. ఇలా ఉంటే మీ వర్క్ ప్లేస్ లో కూడా ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది. యూ విల్ బి హెల్తీ, వెల్తీ అండ్ స్ట్రాంగ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెన్నెల ప్రోగ్రామ్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: వనితాలోకం. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి హేమలత గారి ప్రసంగం వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
4: దేనికి ఇంత అందరొచ్చింది?
3: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
5: కానీ నాయనమ్మ, నీ కోసం
6: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
3: శుభం పలకండి. ఏంటిది
6: RBI అంటుంది?
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
9: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
10: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుందామండి. మన శరీరానికి అవసరమైన అనేక మాంసకృతులు, ఖనిజ లవణాలు అపరాల ద్వారా పొందగలుగుతాము. మన రాష్ట్రంలో పండించే అపరాల్లో పెసర మినుము పంటలు ముఖ్యమైనవి. మినుము పెసర పైర్లు మనం ఏక పంటగానే కాకుండా పత్తి, కంది, ఆముదం వంటి పైర్లలో అంతర పంటగా కూడా ఎక్కువగా పండిస్తుంటాము. పెసర పంటను సుమారుగా 2.84 లక్షల హెక్టార్లో ముఖ్యంగా ఖరీఫ్లో మన రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్నారు. మినుము పంట సుమారుగా 5.5 లక్షల హెక్టార్లలో ముఖ్యంగా రబీ సీజన్లో మెట్ట పంటగాను మరియు వరిమాగానుల్లో సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తొలి దశ నుండే వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడం వల్ల పెసర మినుము పంటల నుండి ఆశించిన మేరకు రైతులు దిగుబడులు సాధించలేకపోతున్నారు. పెసర మినుము పంటలను ఆశించే వివిధ రకాల పురుగులు, తెగుళ్లలో మారుక మచ్చల పురుగు మరియు పళ్ళాకు తెగులు వల్ల

దిగుబడులు అధికంగా నష్టపోతుంటాము. ఇప్పుడు మనము ఈ రెండు పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు గురించి మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా చిత్తపురుగులు. ఈ పురుగులు మొక్క రెండు ఆకులు వేసే దశ నుండి ఆశించడం జరుగుతుంది. ఇవి ఆశించినప్పుడు మొక్కల్లో పెరుగుదల లేక లేత మొక్కలన్నీ చనిపోతుంటాయి. చిత్తపురుగులు మరియు పెద్ద పురుగులు సాయంత్రము మరియు రాత్రి వేళల్లో ఆకులను తిని నష్టపరుస్తుంటాయి. ఆకులపై గుండని రంధ్రాలను గమనించడం ద్వారా మనం ఈ చిత్తపురుగుల ఉనికిని గుర్తించవచ్చు. దీని నివారణ కొరకు కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మందుతో విత్తన శుద్ధి అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. మరి విత్తన శుద్ధి చేసే పరిస్థితి లేనప్పుడు మనం పంటపై ఈ పురుగులు ఆశించినప్పుడు మోనోక్రోటఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని మనము ఈ పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత కాండపు ఈగ. ఈ పురుగులు పంట తొలి దశల్లోనే అంటే మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. తల్లి ఈగలు భూమికి దగ్గరగా మొక్క మొదలపై లోపలికి వెళ్ళి గుడ్లను పెడతాయన్నమాట. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలే ఉండి కాండాన్ని తొలుస్తూ లోపలి భాగాన్నంతా తినివేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కాండము డొల్లలా మారి మొక్కలు మొదలు దగ్గర విరిగి పడిపోతాయి. కాండం ఈగ ఆశించిన మొక్కల్లో తల చివరి ఆకులు వడలి ఎండిపోతాయి. లేత మొక్కల్లో ఆకులు పసుపు రంగుకి మారి మొక్కలన్నీ కూడా వడలి ఎండిపోతాయి. భూమికి దగ్గరగా ఉన్న మొక్క మొదలు దగ్గర కాండం కూడా ఉబ్బినట్లు ఉండి మొక్కలన్నీ కూడా గిడసబారిపోయినట్టు మనకి కనిపిస్తుంటాయి. దీన్ని నివారించుకోవడానికి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. పంటపై ఆశించినప్పుడు మనం ఈ పురుగుని నివారించుకోవడానికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేక డైమెథోయేట్ 2 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటికి కలిపి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగును మనము నివారించుకోవచ్చు. తర్వాత మనము రసం పీల్చే పురుగులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా దీంట్లో తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగంలో చేరి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకరగా తిరిగిపోతాయి. పైరు తొలి దశలో పురుగుల తీవ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలన్నీ కూడా వడలి క్రమేపీ ఎండిపోతాయి. తామర పురుగులు ఆశించిన మొక్కల పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. ఈ పురుగులు ఆకుల నుండి రసం పీల్చడమే కాక ఆకు ముడత అనే వైరస్ని కూడా వ్యాపింపజేస్తాయి అన్నమాట. వీటిని నివారించుకోవడానికి మనము విత్తే ముందే తప్పనిసరిగా కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్ల మందుతో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. లేదా తర్వాత దశలో గనక ఆశించినట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత తెల్లదోమ. ఈ తెల్లదోమ రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కల అడుగు భాగంలో ఆకులపై మనకి నల్లటి బూజు వంటి పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పెరగడం వల్ల మనకి మొక్క ఆకులపైన కిరణ జన్య సంయోగ క్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఈ పురుగులన్నీ ఆకుల్లోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులు అనే వైరస్ని కూడా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల్లోనే మనకి పేనుబంక కూడా వస్తుందండి. ఈ పురుగు పైరు తొలి దశ నుండి చివరి దశ వరకు కూడా ఆశిస్తూ ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులపైన మరియు కాండంపైన గుంపులు గుంపులుగా చేరి ఆయా భాగాల నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు వడలి పసుపు రంగుకి మారుతాయి. ఆకులన్నీ కూడా ముడతలు పడి వంకరగా తిరిగిపోతాయి. పైరు తొలి దశలో ఈ పురుగు

ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలన్నీ వడలి క్రమేపీ ఎండిపోతాయి. పేనుబంక పురుగు ఆశించినప్పుడు తేనె వంటి పదార్థాన్ని ఇవి విసర్జించడం వల్ల దానిపై నల్లటి బూజు అనేది ఏర్పడి ఈ కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు కూడా ఒక వైరస్, అంటే బొబ్బర తెగులు అనే వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చేస్తూ ఉంటాయి. దీంట్లోనే మనకి కాయ నుండి రసం పీల్చే పురుగులు కూడా ఆశిస్తూ మనకి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగులు గింజ ఏర్పడే దశ నుండి పంటను ఆశిస్తూ ఉంటాయి. మినుము కంటే పెసర పంటలు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా మనం ఆశించడం గమనించవచ్చు. పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా ఆశించి ఇవి కాయల లోపలకు వాటి తొండం వంటి ముఖ భాగాలను గుచ్చి గింజల నుండి రసం పీల్చడం వల్ల గింజలు సరిగా పాలు పోసుకోకుండా ముడతలు పడి తాలుగా మారిపోతాయి. ఈ పురుగులు ఆశించిన కాయలు పాలిపోయినట్లు ఉండి కుచించుకుపోతాయి అన్నమాట. ఈ పురుగులు విసర్జక పదార్థము ఆకులపైన పడి తెల్లటి సున్నం మరకల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగులన్నింటినీ మనం నివారించుకోవడానికి విత్తే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లతో విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంటపై ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా అసిటామాప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసి ఈ రసం పీల్చే పురుగులను మనము నివారించుకోవచ్చు. తర్వాత ఎక్కువగా మనకి ఈ పెసర మరియు మినుము పంటల్లో మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు పెసర మినుము పంటలనే కాకుండా కంది, అలసంద, జనుము, సోయా చిక్కుడు వంటి అనేక పంటలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. మారుక తెల్ల రెక్కల పురుగు చిన్నదిగా ఉండి ముందు రెక్కలు ముదురు గోధుమ రంగులో మరియు వెనక రెక్కలు తెల్లగా ఉంటాయన్నమాట. ఈ రెక్కల పురుగులు విశ్రాంతి సమయంలో ఆకుల అడుగు భాగాన ఏటవాలుగా వేలాడుతూ మనకి కనిపిస్తూ ఉంటాయి. తల్లి రెక్కల పురుగులు పూ మొగ్గలపైన, లేత ఆకులపైన, పిందెలపైన ఒక్కొక్కటిగా కానీ లేదా 2 నుంచి 16 గుడ్లను సముదాయంగా కానీ పెడుతుందన్నమాట. ఒక్కొక్క రెక్కల పురుగు దాదాపు 4 నుంచి 5 రోజుల్లో సుమారుగా 150 నుండి 200 వరకు కూడా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు 4 నుంచి 5 రోజుల్లో బయటకు వస్తాయి. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూ మొగ్గల్లోకి చొచ్చుకొని పోయి లోపల లేత భాగాలనంతా కూడా తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూ మొగ్గలు లోపలనే తింటూ వాటి తర్వాత దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను, కాయలను కలిపి గూడులాగా చేసుకొని ఈ గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాన్నన్నిటినీ తినివేయడం వల్ల పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతుంది. పెద్ద గొంగలి పురుగులు కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయల్లోని గింజలను తిని వాటిని డొల్లగా చేస్తుంది. గూళ్లలోనూ డొల్ల చేసిన కాయల్లోనూ ఈ పురుగు విసర్జక పదార్థము మిగిలిన మొక్క భాగాలనంతా కలిపి బూజులాగా ఏర్పడుతుంది. మారుక పురుగు గూళ్లలోనే ఉండి తింటూ ఉండడం వల్ల ఈ పురుగులను ఆశించే బదనిక పురుగులు పరాన్నజీవి బారి నుండి ఇవి బాగా రక్షింపబడటమే కాకుండా పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక మచ్చల పురుగు ఉధృతి అధికంగా ఉండి సరైన సమయంలో నివారించలేకపోయినట్లయితే దాదాపు 80% వరకు కూడా దిగుబడుల నష్టం కలుగుతుంది. కాబట్టి పంటను ప్రతిరోజు మనం గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షలు అనేటివి చేపట్టాలన్నమాట. ఈ మరుక మచ్చ పురుగు నివారించుకోవడానికి మనం పొలం చుట్టూ గట్లపైన కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పైరు పూత దశకు రాకముందే జాగ్రత్త చర్యలు అనేటివి చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాకుండా అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశల్లో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలు సేకరించి వాటిని తెరచి పిల్ల పురుగులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిపాస్ 20 EC 2.5 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్
75% 1 గ్రాము లేదా ఎసిఫేట్ 75 SP

1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంటలో గూళ్ళు గమనించినట్లయితే వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నెవల్యూరాన్ 1 మిల్లీలీటరు మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ మరూక మచ్చల పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఈ పెసర మినుము పంటల్లో ఎక్కువగా ఆశించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా పళ్ళాకు తెగులు, దీన్నే మనము ఎల్లో మొజాయిక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మినుము పెసర పైర్లను ఈ పళ్ళాకు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు కలుగు చేసే జెమినీ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మొదటగా మనకి ఈ తెగులు లక్షణాలు లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. క్రమేపీ పసుపు మచ్చలు పెరిగి ఆకు మీద పసుపు ఆకుపచ్చ చారలుగా ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతాయి. పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకలు తిరిగిపోయి ఉంటాయి. కాయల్లో విత్తనాలు అనేటివి ఏర్పడవు. ఈ తెగులు పైరు తొలి దశలోనే ఆశించినట్లయితే మొక్కలన్నీ కూడా గిడసబారిపోయి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద, పిల్లి పెసర వంటి మొక్కలపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారించుకోవడానికి తగిన యాజమాన్య చర్యలు అనేటివి పాటించాలా. దీని కొరకు మనం మొదటగా ఈ తెగుల్ని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పెసర పంటల్లో అయితే LGG 460, LGG 407, MGG 347, PDM 54, అంతేకాకుండా మినుము పంటలు అయితే LBG 752, PU 31, TBG 104, TBG 129, LBG 904, LBG 932 వంటి రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. దీని కొరకు ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పైరును తొలి దశలో వైరస్ తెగులు వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులు అయిన తెల్లదోమ పురుగుల నుండి మనము పంటను కాపాడుకోవచ్చు. పైరు చుట్టూ 4 వరుసలు మొక్కజొన్న కానీ జొన్న పంటను కానీ విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే ఈ తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులు వంటి రసం పీల్చే పురుగులను మనము నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద మరియు రోడ్డు పక్కన వైరస్ తెగులు ఆశించిన కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు మనం గమనించి పీకి నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. పంటలో కూడా మనకి పల్లాకు తెగులు సోకిన మొక్కలను మనం గమనించినట్లయితే తొలి దశలోనే ఇవి గుర్తించి పీకి నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కానీ లేక గ్రీజ్ కానీ పూసి ఉంచినట్లయితే తెల్లదోమ పురుగులు ఈ అట్టకు అంటుకొని మనము ఈ వీటిని నివారించుకోవచ్చు. తెల్లదోమ పంటను ఆశించకుండా విత్తిన 15 నుంచి 20 రోజుల వయసులో వికర్షకాలుగా పనిచేసే ఈ వేపగింజల కషాయం 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ట్రైజోఫాజ్ 1.5 మిల్లీలీటరు లేదా 0.2 గ్రాములు అసిటామాప్రిడ్ మందులను లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి ముఖ్యమైన వైరస్ తెగులు ఏంటంటే ఆకుముడత తెగులు. దీన్నే మనము తలమాడు తెగులని కూడా అంటాము. ఇది వైరస్ జాతి తెగులు అన్నమాట. దీని ఉధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగులు అంటే త్రిప్స్ ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులన్నీ కూడా అంచులు వెనక్కు ముడుచుకొని పోయి మెలకలు తిరిగి గిడసబారి రాలిపోతూ ఉంటాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయన్నమాట. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలన్నీ కూడా మాడిపోయి మొక్కలని ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారకమైన ఈ తామర పురుగుల నివారణ కొరకు మనం 1 గ్రాము ఎసిఫేటు లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1 మిల్లీలీటర్ ఫిప్రోనిల్ మందును లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సీతాఫలం తెగులు, దీన్నే మనం బొప్పరాకు తెగులు అని కూడా అంటామన్నమాట. ఇది కూడా ఒక వైరస్ జాతికి చెందిన తెగులు. ఇది పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల

0: ఆకులు మామూలుగా పెద్దవిగా అయ్యి ఆకులపై ఉబ్బెత్తుగా అయిపోయి సీతాఫలం కాయలాగా కనపడుతూ ఉంటుంది. ఆకులన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగుకు మారిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంకను నివారించుకోవడానికి మనము ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ వైరస్ని వ్యాప్తి చెందజేసే ఈ పేనుబంక పురుగుని నివారించుకోవచ్చు. తర్వాత మనకి ఎక్కువగా ఈ పెసరా మినుము పంటల్లో కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు కేవలము మినప పంటలోనే ఎక్కువగా ఆశిస్తుంది, పెసర పంటను ఆశించదనమాట. పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటుంది. ఈ లక్షణాలు ఏంటంటే, మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు పెద్దవయి ఒకదానితో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకి మారి ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోతాయి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను ఈ నివారణ చేసుకోవడానికి మన కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ ఇది 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను మనము నివారించుకోవచ్చు. తర్వాత సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, ఇది కూడా ఎక్కువగా మినుము మరియు పెసర పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. సాధారణంగా ఈ తెగులు పంటలో పూత దశ నుండి ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులపై మొదటగా చిన్న చిన్న గుండ్రని నీటి మచ్చల మాదిరిగా ఏర్పడతాయన్నమాట. క్రమేపీ ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులోకి మారి మచ్చ మధ్యలో బూడిద లేక తెల్లని రంగు చుక్కలుగా కలిగి ఉంటాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులన్నీ కూడా ఎండి రాలిపోతాయి. దీనివల్ల కాయలో గింజలు సరిగ్గా నిండవు. ఈ తెగులు నివారణకు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా థయోఫినేట్ మిథైల్ లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము పెసర మరియు మినుము పంటల్లో ఎప్పటికప్పుడు చీడపీడల ఉధృతిని గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్టయితే రైతాంగము అధిక దిగుబడులు పొందడానికి ఉంటుంది.
1: మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి హేమలత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.
9: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
10: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పు.

0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య

0: సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి FM శ్రోతలందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. తేనెలొలికే తీయని పలుకుల్లో తరతరాల తెలుగు సంస్కృతిని మోసుకొచ్చే మాతృభాష మన తెలుగు. అక్షరం మన ఆయుధం, పదం మన పరిమళం, తెలుగు భాష మన గర్వం. తెలుగు భాషను ప్రేమిద్దాం. తెలుగు భాష గురించి పాటలు విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి.

0: వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు. గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ సిఐ మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ లేదా ఈఆర్పి మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక: ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు: గ్రేడ్ E1. పే స్కేల్ వివరాలు: ఐడిఏ ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్లో 2 భాగాలు ఉంటాయి: సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే, ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీలేయర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్,

పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 22 సెప్టెంబర్ సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం, ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

0: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగస్టు 21 నుంచి 27 వరకు జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా సంభవించిన వివిధ అంశాలు, మన పోటీ పరీక్షలకు ఏవేవైతే ముఖ్యమో ఆ అంశాలను మాత్రం తీసుకుని వాటిని మనం అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా భారత్ చైనా సంబంధాలు, సరిహద్దు వివాదం, ఈ వివాదం నుంచి వ్యూహాత్మక స్థిరత్వం వైపు ఏ రకంగా మనం పయనించాలి అనే అంశాన్ని మనం చూద్దాం. ఆగస్టు 25న బీజింగ్లో భారత్ చైనా మధ్య 25వ రౌండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ చర్చలు జరిగాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ చర్చల్లో పాల్గొన్నారు. సరిహద్దు ప్రశ్నతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడం, సరిహద్దులో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అయితే అసలు సమస్య ఏమిటి అనేది మనం చూస్తే, భారత్ చైనా సరిహద్దు దాదాపు 3,500 కిలోమీటర్ల మేర వివాదాస్పదంగా ఉంది. 2020 గాల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి. ఏంటంటే, బోర్డర్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బౌండరీ సెటిల్మెంట్. అంటే సరిహద్దులో ఘర్షణలు జరగకుండా చూసుకోవటం ఒకటి, అసలు సరిహద్దు ఎక్కడ ఉండాలి అనే తుది నిర్ణయం మరొకటి. ప్రస్తుత చర్చలు ప్రధానంగా మొదటి అంశాన్ని స్థిరీకరించడంతో పాటు రెండో అంశం మీద చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా మనం చూడాలి. అయితే ఇప్పుడు ఎందుకు ఇది ప్రాధాన్యం సంతరించుకుంది అనే విషయం చూస్తే, భారత్కు చైనా ఒకేసారి భద్రతా సవాలు, అలాగే అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి, సాంకేతిక పోటీదారు, ఇండో పసిఫిక్ వ్యూహంలో కీలక శక్తి. అందువల్ల నిరంతర సరిహద్దు ఉద్రిక్తత భారతదేశానికి సైనికంగా మాత్రమే కాదు ఆర్థికంగా కూడా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి అసలు చర్చలు జరగటం అంటే సరిహద్దు వివాదం పరిష్కారమైంది అని కాదు, కానీ కమ్యూనికేషన్ ఛానళ్లు బలపట్టడం, సైనిక స్థాయిలో నమ్మకాన్ని పెంచడం, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడం, ఇలాంటి చర్యలు మేనేజ్డ్ కాంపిటీషన్కు దారితీయవచ్చు. అందుకే భారత్ చైనా సంబంధాల్లో ఇప్పుడు లక్ష్యం స్నేహం కాదు, ఘర్షణను నియంత్రిస్తూ ప్రయోజనాలను కాపాడుకోవడం. ఇప్పుడు మనం భారత విదేశీ మార్క నిల్వలు 716.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే ఇది ఎందుకు ముఖ్యమైనది అనే అంశం మనం పరిశీలిద్దాం. ఆగస్టు 14తో ముగిసిన వారానికి భారత విదేశీ మార్క నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్

సుమారు 716.9 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక్క వారంలోనే దాదాపు 9.9 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదైంది. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏమిటి? భారతదేశం విదేశాల నుంచి వస్తువులు, చమురు, యంత్రాలు కొనుగోలు చేసినప్పుడు డాలర్లు అవసరం. ఈ డాలర్ల నిల్వలే ప్రధానంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇవి పెరిగితే దేశానికి ఒక రకమైన ఆర్థిక భద్రత ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఏమిటంటే రూపాయి మీద ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చు. చమురు దిగుమతుల బిల్లును చెల్లించడంలో సౌలభ్యం ఉంటుంది. అలాగే విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉంటుంది. అంతర్జాతీయ ఆర్థిక షాక్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అపోహ ఉంది. ఏమిటంటే ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయి కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి సమస్య పరిష్కారమైంది అని కాదు. రిజర్వ్స్ లో ఎంత భాగం ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, ఎస్డిఆర్స్, ఐఎంఎఫ్ రిజర్వ్ పొజిషన్ ఇలాంటి అంశాల నుంచి వచ్చిందో కూడా చూడాలి. అలాగే రిజర్వ్స్ పెరగడానికి క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కారణమైతే ఆ మూలధనం భవిష్యత్తులో బయటకు వెళ్లే అవకాశాన్ని కూడా పరిగణించాలి. అంటే భారత్ లాంటి దిగుమతుల మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థకి 716.9 బిలియన్ డాలర్ల రిజర్వ్స్ ఒక స్ట్రాటజిక్ కుషన్. ప్రత్యేకంగా అంతర్జాతీయ చమురు ధరలు, యుద్ధాలు, సరఫరా అంతరాయాలు ఉన్న సమయంలో ఇది మరింత కీలకం. అందుకే విదేశీ మార్గ నిల్వలు పెరగటం దేశం ధనవంతమైంది అనే సంకేతం కాదు, గాని ప్రపంచ ఆర్థిక తుఫాను ఎదుర్కొనే రక్షణ కవచం బలపడింది అనే సంకేతం అన్నమాట. ఇప్పుడు మనం భారత్, యుకే రక్షణ సహకారం కొనుగోళ్ల నుంచి కో డెవలప్మెంట్ వైపు ఎలా పయనిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 21న భారత్, యుకే 25వ డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశం జరిగింది. రక్షణ పరిశ్రమ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, జాయింట్ ఎక్సర్సైజెస్, ట్రైనింగ్, ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇలాంటి అంశాల మీద సహకారాన్ని పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అదే సమయంలో భారత నౌకాదళంలోని 4 పెద్ద ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ నౌకల కోసం ఇంటిగ్రేటెడ్ ఫుల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సాంకేతిక మీద భారత్, యుకే ఒప్పందం దిశగా ముందుకు సాగుతుంది. మరి దీని ప్రాధాన్యం ఏమిటి అంటే ఇది ఇండియా బైస్ టెక్నాలజీ ఫ్రమ్ యుకే అనే పాత మోడల్కు భిన్నం. కొత్త మోడల్ ఏమిటంటే జాయింట్ ఆర్ఎండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యూచర్ ఎక్స్పోర్ట్స్. అంటే భారత రక్షణ రంగంలో వినియోగదారు నుంచి సహసృష్టికర్తగా మారాలన్న లక్ష్యం. అయితే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఎందుకు? ఎందుకంటే పెద్ద నౌకల్లో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, నాయిస్ తగ్గుతుంది, ఇంకా పవర్ మేనేజ్మెంట్ కూడా పెరుగుతుంది, పవర్ మేనేజ్మెంట్ కూడా మెరుగుపడుతుంది, ఫ్యూచర్ డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్స్కి అవసరమైన పవర్ అవైలబిలిటీ, ఇలాంటి అంశాలు, ఇలాంటి ప్రయోజనాలు చాలా ఉంటాయన్నమాట. కాబట్టి యూకేతో రక్షణ సంబంధాలు భారతదేశానికి 3 ప్రయోజనాలు ఇస్తాయి. మొదటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రెండవది ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ కోఆపరేషన్, ఇక మూడవది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. ఇది భారత్కు ఉన్నటువంటి స్ట్రాటజిక్ అటానమీ విధానంతో కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం సైబర్ క్రైమ్ గురించి చూద్దాం. అయితే ఈ సైబర్ క్రైమ్ మోసం అనేది ఫోన్లో కాదు, మొత్తం డిజిటల్ ఎకోసిస్టంలో ఉంది అని నిపుణులు అంటున్నారు. ఆగస్టు 21న భారత ప్రభుత్వం గూగుల్కు సంబంధించి ఫైర్ బేస్లోని 100 ఖాతాలను తొలగించాలని ఆదేశించింది. సైబర్ నేరగాళ్లు ప్రముఖ బ్యాంకుల పేర్లతో నకిలీ వెబ్సైట్లు, యాప్స్ సృష్టించి వినియోగదారుల డేటా, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తున్నట్టు ఐఫర్సీ గుర్తించింది. ఇది ఎందుకింత తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటే సైబర్ నేరగాడు ఇక తప్పనిసరిగా ఒక నకిలీ ఎస్ఎంఎస్ పంపాల్సిన అవసరం లేదు. అతడు ఫేక్ వెబ్సైట్, ఫేక్ యాప్, మాల్వేర్, ఫోన్ యాక్సెస్, ఓటీపీ లేదా డేటా థెఫ్ట్, బ్యాంక్ ఫ్రాడ్ అనే పూర్తి చైన్ సృష్టించగలడు. ఎందుకంటే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. అంటే డిజిటల్ కన్వీనియన్స్, డిజిటల్ వల్నరబిలిటీ, ఈ రెండు ఒకేసారి పెరుగుతున్నాయి. దీని గనక మనం పరిశీలిస్తే సైబర్ భద్రతలో బాధ్యత కేవలం వినియోగదారుడిదే కాదు. ఇందులో బ్యాంక్స్, గూగుల్, యాపిల్ వంటి ప్లాట్ఫామ్స్, టెలికాం కంపెనీస్, ఆర్బీఐ, ఐఫర్సీ, పోలీస్, పేమెంట్ కంపెనీస్ ఇవన్నీ కలిసి పనిచేయాలి. సామాన్య ప్రజలకు 3 గోల్డెన్ రూల్స్ చెప్తారు నిపుణులు. ఏమిటంటే

ఓటీపీ ఎవరికి చెప్పకూడదు. రెండవది, బ్యాంక్ యాప్ పేరుతో వచ్చినటువంటి ఏపీకేలు ఇన్స్టాల్ చేయకూడదు. ఇక మూడవది, కేవైసీ ఎక్స్పైర్ అయిపోయింది, రివార్డు పాయింట్స్ వస్తాయి, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్, ఇట్లాంటి అత్యవసర సందేశాలను ముందుగా అనుమానించాలి. ఎందుకంటే డిజిటల్ యుగంలో తలుపుకు తాళం వేసినంత మాత్రాన భద్రత రాదు. మీ ఫోన్లోకి ఎవరు ప్రవేశిస్తున్నారో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నేపాల్ టిబెట్ సరిహద్దులో జరిగినటువంటి హిమాలయ విపత్తు గురించి మనం చూద్దాం. ఈ నేపాల్ టిబెట్ సరిహద్దులో వచ్చిన హిమాలయ విపత్తు క్లైమేట్ సెక్యూరిటీకి ఒక పెద్ద హెచ్చరిక. ఆగస్టు 27 నాటికి నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతంలో హిమనదం కూలిపోవడం వల్ల ఏర్పడిన భారీ ఫ్లాష్ ఫ్లడ్, డెబ్రీ ఫ్లో తీవ్ర ప్రాణ నష్టానికి దారితీసింది. తాజా నివేదికల ప్రకారం 100 మంది మరణించగా 1000కి పైగా ప్రజలు గల్లంతయ్యారు. భారతీయులు కూడా ప్రభావితమయ్యారు. అయితే ఇది కేవలం ప్రకృతి విపత్త? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. హిమాలయ ప్రాంతంలో రైజింగ్ టెంపరేచర్స్, గ్లేషియర్ ఇన్స్టెబిలిటీ, గ్లేషియర్ లేక్, డెబ్రీ హజార్డ్స్, ఇంకా ఫ్లాష్ ఫ్లడ్స్ అనే ప్రమాద శ్రేణి పెరుగుతోంది. ప్రతి సంఘటనని నేరుగా క్లైమేట్ చేంజ్ మూలాన్లే అని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. కానీ హిమనదాల స్థిరత్వం మీద ఉష్ణోగ్రతల మార్పు ప్రభావం పెరుగుతున్న ప్రమాదంగా పరిగణించబడుతోంది. అయితే ఇది భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది? హిమాలయాలు భారతదేశంలోని అనేక ప్రధాన నదులకు మూలం. అందువల్ల హిమాలయన్ డిజాస్టర్ అంటే నేపాల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇండియా ప్రాబ్లం కూడా. ఎందుకంటే నదీ ప్రవాహాలు, వరదలు, హైడ్రోపవర్ ప్రాజెక్ట్స్, రోడ్స్, టూరిజం, బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రభావం ఉంటుంది. మరి ముందు చూపుగా మనం ఏం చేయాలి? భారత్, నేపాల్, చైనా మధ్య శాటిలైట్ మానిటరింగ్, గ్లేషియర్ మ్యాపింగ్, ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, రియల్ టైమ్ హైడ్రలాజికల్ డేటా షేరింగ్, ఇవన్నీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిమాలయాల్లో విపత్తు సంభవించినప్పుడు అది ఒక గ్రామాన్ని మాత్రమే తాకదు, మొత్తం దక్షిణాసియా నీటి భద్రతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ఒకే శిబిరం కాదు, బహుళ భాగస్వామ్యాల వ్యూహం అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఈ వారం భారత్ ఒకేసారి చైనా, యూకే, రష్యా, ఇతర ప్రధాన శక్తులతో సంబంధాలను కొనసాగిస్తోంది. రష్యా నుంచి భారత్ దిగుమతులు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, అంటే ఫస్ట్ క్వార్టర్లో 52% పెరిగాయని తాజా వాణిజ్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇందులో రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. మన దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భారతదేశ విదేశాంగ విధానం చూస్ వన్ క్యాంప్ కాదు. దాని బదులు యుఎస్తో టెక్నాలజీ, రష్యాతో ఎనర్జీ డిఫెన్స్, యూరప్తో టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, యూకేతో డిఫెన్స్, జపాన్తో ఇండో పసిఫిక్, చైనాతో మేనేజ్డ్ ఎంగేజ్మెంట్ అనే మల్టీ అలైన్మెంట్ మోడల్ కనిపిస్తోంది. దీనివల్ల ఏంటయ్యా ప్రయోజనం అంటే, ఒక దేశం మీదనే పూర్తిగా ఆధారపడకుండా భారతదేశం తన స్ట్రాటజిక్ ఆప్షన్స్ తెరిచి ఉంచుకోగలదు. అయితే దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. ఏమిటంటే, ప్రపంచంలో 2 లేదా అంతకంటే ఎక్కువ శక్తుల మధ్య ఘర్షణ పెరిగితే ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ కొంచెం కష్టమవుతుంది. కాబట్టి దీన్ని విశ్లేషిస్తే 21వ శతాబ్దంలో భారత విదేశాంగ విధానానికి ప్రధాన పరీక్ష ఏమిటంటే, ఎవరితోనూ స్నేహం కాదు, ఎవరితో ఏ విషయంలో సహకరించాలి అన్నదే. మరి శ్రోతలు, ఈ వారం కరెంట్ అఫైర్స్ని ఒకే వాక్యంలో చెప్పాలంటే, సరిహద్దులో భారత్ చైనా సంభాషణ, దక్షిణ భారతదేశంలో నీటి రాజకీయాలు, ఆర్థిక రంగంలో పెరుగుతున్న విదేశీ మారక నిల్వలు, రక్షణ రంగంలో టెక్నాలజీ భాగస్వామ్యాలు, డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న సైబర్ ప్రమాదాలు, హిమాలయాల్లో వాతావరణ విపత్తులు, ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. భద్రత అనే పదానికి అర్థం మారుతోంది. ఇది కేవలం సైనిక భద్రత కాదు, నీటి భద్రత, ఆర్థిక భద్రత, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఇంకా వాతావరణ భద్రత కూడా. ఇవన్నీ జాతీయ భద్రతలో భాగాలుగా మారుతున్నాయి. అందుకే ఈ వారం కరెంట్ అఫైర్స్ మనకు చెప్పే ప్రధాన పాఠం ఏమిటంటే, 21వ శతాబ్దంలో శక్తివంతమైన దేశం అంటే కేవలం సైనికంగా బలమైన దేశం కాదు, సంక్షోభాలను ముందుగానే గుర్తించి వాటిని సమన్వయంతో ఎదుర్కోగల దేశం అని. ఇది ఈ వారం, అంటే ఈ వారం జరిగిన ముఖ్యమైన
జాతీయ అంతర్జాతీయ

0: జాతీయ విశేషాల మీద విశ్లేషణాత్మక కరెంట్ అఫైర్స్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ముగించి రేపు సాయంత్రం 5:30 వీకే రౌండ్ కరెంట్ అఫైర్స్ రెండో భాగంలో మరింత లోతుగా మనం మరింత విశ్లేషణాత్మకంగా కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. మరి నమస్తే.
1: మీరింతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం ఆదివారం సాయంత్రం 5:30 వినవచ్చు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గన్నవరం డాక్టర్ ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీవిద్యాగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 సినీ భక్తి గీతాలు. 8:40 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ప్రేమించి చూడు చిత్రం నుంచి పాటలు ప్రసారం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్య భగవానుని కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావాలి వ్యాఖ్యాత శ్రీ ఎన్ జోషువా మణి. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలాపఠనం 19వ భాగం, రచన మాలుతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల కస్ప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15, 12:10, 12:40, 1:30, 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 తరిగుండ గీతరవలి భక్తి గీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో శీతలీకరించబడిన వీర్యంతో గొర్రెల్లో కృత్రిమ గర్భధారణ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టును, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టామని, 5 సూత్రాలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం. సంజీవని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మీకుండే ఆరోగ్య సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలనో మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి స్పీకర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా

0: ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు అండగా నిలవడంతో పాటు వారి కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ఈ పథకం ద్వారా తమకు అందుతున్న ఆర్థిక సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఖర్చులకు పీఎం కిసాన్ ద్వారా అందే మొత్తాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొంటూ,
1: ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్ మాకు అందుబాటులో ఉంది, దాని వల్ల ఎరువులు గానీ పురుగు మందులు గానీ కొనుక్కోగలుగుతాము. అలాగే కోటి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషమండి. మోడీ గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా రేపు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ, రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర కళాకారులు మల్లాది నారాయణ శర్మ ఏలూరులో ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆకాశవాణితో గత 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న నారాయణ శర్మ భక్తిరంజని, సంగీత రూపకాలు, సంగీత కచేరీలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగీత సభలలో కచేరీలు చేశారు. నారాయణ శర్మ మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: డిసిషన్లు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
7: SBI, the bank to every Indian.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: ఆకాశవాణి తిరుపతి కేంద్రం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారం.
9: ఆకాశవాణి కడప కేంద్రం తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకట్రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. ఇప్పుడు వినండి మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం.

0: అంటారు. అంతేనా?
1: తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు.

56 తెలుగు అక్షరాలు అందమైనవి. అమ్మ ఒడి నుండి మొదలై అక్షరాలతో సహవాసమై ఒగ్గుపాలతో కొనసాగి బడిలోకి నడిచి పలకపై దిద్దిన అక్షరాలు, నేర్చుకున్న పదాలు, వాటితో వచ్చిన జ్ఞానంతో మనం గర్వంగా బాహ్య ప్రపంచంలోకి తెలుగువారిగా పరిచయమవుతాం. మనిషికి ఆ తెలుగే వెలుగవుతుంది, వెలుగులు నింపుతుంది. నలువైపులా నిన్ను మహోన్నతుడిని చేసే తెలివి ఇస్తుంది ఆ భాష. వాడుక భాషలోకి తెలుగును తీసుకువచ్చిన మహాశయుడు, సవరభాషా పితామహులు గిడుగు వెంకటరామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న శుభవేళ

0: భాషాభిమానులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు తెలుగు భాష గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, తేనెలొలికే భాష తేటైన భాష గురించి చెప్తున్న విలువైన అంశాలను విందాం రండి. ప్రసిద్ధ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని పలకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మా శ్రోతలకు చెప్తారా?
1: తెలుగు భాష అధ్యాపకుడుగా, తెలుగు సాహిత్య విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యావహారిక భాష ఉద్యమకారుడైన గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16-17 కోట్ల మంది తెలుగు వారికి ఆకాశవాణి ద్వారా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. తెలుగు అజంత భాషగా పేరు పొందింది. భాషలు 2 రకాలు, హలంత భాషలు, అజంత భాషలు. ప్రదేశము అనేది అజంత భాష, ప్రదేశ్ అనేది హలంత భాష. తెలుగు అచ్చులతో అంతమయ్యే భాష అని పేరు అజంత భాష అంటారు. తెలుగు అక్షరాలు చాలా గుండ్రంగా ఉంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. తెలుగులో ఉన్నన్ని అక్షరాలు ఇతర భారతీయ భాషలో లేవు, ఇంగ్లీష్ లో కూడా లేవు. తెలుగునకు వర్ణం లేవది ఆరు అన్నారు చిన్నేశ్వరి. ఇంకొక భాషకి నక్షరాలు లేవు. ఇన్ని అక్షరాలు ఉంటే ఏమిటి ప్రయోజనం అంటే, ఏ పదాన్నైనా మనం పలికినట్లుగా రాయడానికి వీలయ్యేటువంటి అవకాశం తెలుగులో ఉంది. గుర్రం జాషువా గారు తెలుగు భాషను గురించి ఒక పద్యం చెప్పారు, నేను ఆ పద్యం మీకు వినిపిస్తాను. 16 అక్షరంబుల ఎసక మెసగు కలికి భాషకు తెలుగునకు అలవిగాక, అలవియే తాజి లావణ్యము అభినుతింప తదితరంబైన భాషా విధానమునకు అని ముంతాజ్ మహల్ లో ఒక పద్యం ఉంది. ఈ పద్యానికి భావం ఏమిటంటే, తాజ్మహల్ సౌందర్యాన్ని వర్ణించడానికి 56 అక్షరాలున్న తెలుగు భాషకు సాధ్యం కాకపోతే ప్రపంచంలో ఇంకే భాషకు సాధ్యం కాదు అని అన్నాడు ఆయన. మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ఆ పద్యం చాలు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని నికోలాయ్ కొంటే అనేటువంటి పాశ్చాత్యుడు కీర్తించాడు. తెలుగు మాటలు అనంగా వలదు, వేదముల కొలదీగా చూడు అని పాల్కురు సోమనాథుడు 12వ శతాబ్దంలో ఈ సంస్కృత భాష వ్యామోహం ఉన్నటువంటి వారికి విజ్ఞప్తి చేశాడు. తెలుగు మాటలను చులకనగా చూడొద్దు, ఒక్కొక్క తెలుగు పదం ఒక వేద మంత్రంతో సమానం అని చెప్పాడు ఆయన. చాలా మంది ఇప్పటికి కూడా ఉన్నారు, తెలుగు సంస్కృతం నుంచి వచ్చింది అనేటువంటిది. జనన సంస్కృతం సకల భాషలకు అని ఆలంకారికులు చెప్పారు, ఇప్పటి కూడా దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది నిజం కాదు, సత్యం కాదు. తెలుగు ద్రావిడ భాషల్లో ఒకటి, దక్షిణాది భాష. దక్షిణాది భాషలకు దేనికి కూడా సంస్కృతం మాతృభాష కాదు. అయితే అనేక కారణాల చేత తెలుగులో తత్సమ పదాలు విపరీతంగా చేరాయి, వాటిని మనం గౌరవించాలి. అంతే తప్ప తెలుగు సంస్కృతం నుంచి వచ్చింది అనుకుంటే అబద్ధాన్ని నమ్మినట్టు అవుతుంది. తెలుగు భాష గొప్పతనం ఏమిటంటే, ఏ భాషా పదాన్నైనా యథాతథంగా గాని స్వల్ప మార్పులతో గాని తనలో లీనం చేసుకున్నటువంటి అవకాశము, ప్రత్యేకత తెలుగు భాషలో ఉన్నాయి. ఇటువంటి భాష మన తెలుగు భాష.

0: ఉపాధ్యాయులు డాక్టర్ జీవి సాయి ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి మన జిల్లా వ్యాప్తంగా మీరు చేపడుతున్న కార్యక్రమాల గురించి, మీ సంస్థ గురించి.
1: తెలుగు భాషా మిత్ర మండలి, ఈ సంస్థ ఏర్పడడానికి కారణాలు ఏమిటంటే, నేను 2004లో పోర్మామిళ్ళ ప్రాంతంలో పనిచేసేవాడిని. కట్టా నరసింహులు సారు సిపి బ్రౌన్ భాషా కేంద్రం తరపున పద్యాల పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేవాళ్లు. వాటికి మా పిల్లలను ప్రిపేర్ చేసేదానికి మా పాఠశాల స్థాయిలో మేము పోటీలు పెట్టి, వాళ్లలో ఉన్నటువంటి ఎవరైతే టాప్ 3గా వస్తారో వాళ్లలో ఆ ముగ్గురునో లేకపోతే ఇద్దరినో

0: ఇక్కడ జిల్లా స్థాయికి పిలుచుకొని వచ్చేవాళ్ళం. ఆ ప్రేరణతో ఏం చేసామంటే జిల్లా స్థాయిలో మనం పోటీలో పాల్గొనాలంటే ముందు పిల్లల్ని బాగా ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి దీనికి మనము ఆ ఏరియాలో ఉన్న పిల్లల్ని కూడా మనం బాగా ప్రేరణ పొందిస్తే వాళ్ళు కూడా పోటీలో వచ్చి పాల్గొంటారన్న ఉద్దేశంతో 2004 ప్రాంతంలో కొంతమంది అక్కడున్నటువంటి మిత్రులతో కలిసి తెలుగు భాషా మిత్ర మండలి అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో బద్వేల్ నియోజకవర్గ ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో వేమన పద్య పోటీలు, సుమతి శతక పద్యాలు ఈ రెండు కలిపి ప్రతి సంవత్సరము మన ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా పోటీలు ఏర్పాటు చేసేవాళ్ళం. మన సంస్థ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం.
1: సంస్థ ఏర్పడిన తర్వాత స్పందన ఎలా ఉందండి?
0: పిల్లలు చాలా మంది పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపించేవాళ్లు, కానీ వాళ్లకు నేర్పించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పద్యం ఎట్లా పాడాలి, లేకపోతే కనుక ఆ పద్యం యొక్క భావం ఈ విధంగా స్పష్టంగా వివరించి చెప్పాలి అన్నది చెప్పించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడే మేమేం చేశామంటే మా ఉపాధ్యాయుల సమావేశాల్లో పద్యాలు ఎట్లా చెప్పించాలని కూడా చెప్పించాము. దాని తర్వాత పిల్లలు ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు గాని, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గాని మొత్తం పోటీల్లో ప్రతి సంవత్సరము, అంటే మేము పోటీని 2 సార్లు నిర్వహించేవాళ్ళం. ఒకటేమో ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి జన్మదిన సందర్బంగా ఒకటి, తర్వాత ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ఈ 2 రోజులు ప్రత్యేకంగా పద్యాల పోటీలు గాని వ్యాసరచన పోటీలు గాని నిర్వహించేవాళ్ళం. ప్రారంభమై గత 3 సంవత్సరాల నుంచి మేము మా మండలానికి మాత్రమే పరిమితమైనాం. అంతముందంతా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సెమినార్లు నిర్వహించాము. అట్లాగే జిల్లా స్థాయిలో వివిధ రకాల పద్యపఠన పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాము. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వల్లూరు మండలంలో పనిచేస్తున్నాను, ఆ మండల స్థాయికి మాత్రమే పరిమితం చేశాము.
1: పాఠశాలల్లో తెలుగు భాష ముద్రపడితేనే పిల్లలు ఎప్పటికీ ఆ భాషను వేడరు, ఇది వాస్తవం. ఈ భాష అభివృద్ధికి ఇంకా ఏం చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మీరేం చెప్తారండి?
0: మా పాఠశాలలో శ్రీనివాసులు అని ఒక చిన్న 8th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. నేను పాడుతూ ఉంటే పారాగ్రాఫ్లు కూడా ఆ పద్యం రూపంలో పాడతాడు. అంటే వాడికి మన ప్రభావం, పాడే ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మనం చేరదీసి పద్యాన్ని ఇట్లా పాడాలి, ఏ పద్యాన్నైనా ఇట్లా పాడవచ్చు అని చెప్పగలిగితే విద్యార్థి ప్రేరణ పొందుతాడు. అట్లా పొంది వాళ్ళు కూడా సొంతంగా పాడడానికి ముందుకు వస్తారు. అట్లాగే మాట్లాడే విషయం కూడా చాలా తక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం మాట్లాడాలంటే వివిధ రకాల పోటీ కార్యక్రమాలు నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడనే కాదు, ప్రతి ఒక్కరూ, అంటే ప్రభుత్వం తరఫున కూడా ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే కొంచెం వాళ్ళకి ప్రశంసా పత్రాలు అట్లాంటివి ఇస్తే కనుక వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్నపిల్లల స్థాయిలో ఒకటి పెన్నిచ్చినా కూడా వాడు ఉత్సాహంగా పాల్గొంటాడు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెద్దవాళ్లకు మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఏమన్నా చేస్తుంది ప్రతి సంవత్సరం, కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవానికి
1: తెలుగు భాష కోసం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేయాలని మీరు కోరుకుంటారండి?
0: ప్రేమ ఉండాలి మన మాతృభాష పైన. మనం మా తమిళనాడు వాళ్ళలో తమిళ భాష పట్ల ఎట్లా వాళ్ళకి ప్రేమ ఉంటుందో మనకు కూడా మన భాష వల్ల భావ వ్యక్తీకరణ బాగా జరుగుతుంది. లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు, ఏదైనా ఒకటి రాయాలనుకున్నప్పుడు మనం స్వేచ్ఛగా మన భావాలను ప్రకటించవచ్చు. ఇతర భాషల్లో ఇప్పుడు మనం ఆంగ్ల మాధ్యమం ఎక్కువగా జరుగుతుంది కదా, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 2 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడలేరు, కానీ తెలుగులో ఏదైనా చెప్పమంటే చెప్తారు పిల్లలు. దాని పట్ల మనము ప్రేరణ ఇవ్వాలి పిల్లలకి, ఇస్తే కనుక ఉత్సాహంగా ముందుకు వస్తారు. ప్రజలు కూడా మన మాతృభాష చదువుకుంటే చాలా అర్థవంతంగా, తొందరగా అర్థం చేసుకోవచ్చు ఏ విషయాన్నైనా అన్న అవగాహన ప్రజల్లో కూడా ఉండాలి. ప్రజల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. భాష, మన భాష చదువుకుంటే తొందరగా విద్యార్థికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆంగ్ల మాధ్యమం చెప్పినా మా ఉపాధ్యాయులందరూ చాలా మంది ఫస్ట్ తెలుగులోనే చెప్పిన తర్వాతనే మన ఆంగ్లానికి వస్తారు. అంటే అర్థం ఏమిటి, ఫస్ట్ వాళ్ళకి తెలుగులో చెప్తేనే అర్థం అవుతుంది, ఆంగ్లంలో చెప్తే అర్థం తొందరగా కావటం లేదు మా పాఠశాలలో. కాబట్టి ఫస్ట్ మన భాష మీద మనకు పట్టు ఉంటే మిగతా భాషలన్నింటి త్వరగా నేర్చుకోవచ్చు అన్న అవగాహన విద్యార్థుల్లో బాగా కల్పించాలి ప్రతి ఉపాధ్యాయుడు.

0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ పూట కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కవిగా విమర్శకులుగా ప్రసిద్ది చెందినటువంటి డాక్టర్ పాపినేని శివశంకర్ గారిని పరిచయం చేసుకుందాం. శివశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష కోసం పాటుపడ్డ వ్యక్తులను స్మరించుకోవాలి అంటే ఎవరిని స్మరించుకోవాల్సి వస్తుందండి?
1: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికి శుభాకాంక్షలు. ఈ దినోత్సవం మనం గిడుగు రామమూర్తి గారి కృషి ఫలితంగా వారి పేరును ముందుగా స్మరించుకుంటూ

0: ఈ సందర్భంలో మనం మళ్ళీ మరొకసారి తలుచుకుంటూ ఉన్నాం. అయితే దీంతో పాటు వారికంటే వెనక చాలా మంది మహారచయితలు ఉన్నారు, స్వచ్ఛంద రచయితలు ఉన్నారు, అట్లానే మహాకవులు ఉన్నారు, ప్రాచీన కవులు నన్నయ్య టెక్కన దగ్గర శ్రీనాథుడు, పోతన, శ్రీకృష్ణ దేవరాయలు మొదలుగా ఎంతో మంది మహాకవులు ఉన్నారు. మనం వాళ్ళ వాడుక భాషని ప్రధానంగా చేసుకుని ఈ క్రమంలో ఆ గిడుగు రామమూర్తిని ప్రధానంగా తలుచుకుంటూ అదే సందర్భంలో మనం గ్రాంధిక భాషని విస్మరిస్తున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి అనేకమైన ప్రాచీన కావ్య విశేషాలు ఇవాళ కవులకు కానీ లేదా ఈ తరంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువతరానికి కానీ చాలా చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అట్లా వెనకటి మహానుభావులందరినీ కూడా కలుసుకోవాలి. ఆ తర్వాత వచ్చినటువంటి తరంలో కూడా ఈ భాషాభివృద్ధిలో వచ్చిన అభివృద్ధిని అట్లానే కవిత్వాభివృద్ధిని చేసినటువంటి ఆ కవుల్ని రచయితలను కూడా మనం కలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.
1: ఈ సందర్భంగా పద్య సౌందర్యం గురించి చెప్పండి.
0: ఆ కవుల దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క శైలి మనకు కనిపిస్తుంది. నన్నయ్య భట్టిది ఒక రకమైన శైలి అయితే చెక్కన శైలి దానికి పూర్తిగా భిన్నమైంది. నిజానికి తెలుగు భాష గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సింది మహాకవి చెక్కన. తెలుగులో ఎన్నో మారుమూల మాటల్ని, ఎన్నెన్నో వృత్తులకు సంబంధించినటువంటి మాటల్ని, అచ్చ తెలుగు మాటల్ని కవిత్వంలోకి తీసుకుని వచ్చినటువంటి ఘనత కవిత్రయంలో అద్వితీయుడైన అద్వితీయుడైనటువంటి ఆ మహాకవినే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా ఆ తెలుగు భాష సౌందర్యం గురించి మనం అట్లా పద్య సౌందర్యం గురించి ఆ తలుచుకుంటున్నప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఊహాశక్తి కనబడుతుంది. స్వభావంతో తర్వాత రకరకాల అలంకారాలతో, ఉపమాలంకారము తర్వాత అంతకంటే ఉత్ప్రేక్షాలంకారంతో అద్భుతమైన వర్ణనలు చేశాడు శ్రీకృష్ణ దేవరాయలు. అట్లనే మనకి వేమన పద్యాలు ఉన్నాయి. చాలా తేట తెలుగులో అందరికి సామాన్య పామరులకు సైతం అర్థమయ్యేటటువంటి భాషలో అదే సమయంలో లోతైనటువంటి విషయాలను కూడా అతి సులభ శైలిలో ఆయన చెప్పగలిగారు. కొన్ని వందల పద్యాలు ఇవాళ అంతమంది పామరులకు కూడా వేమన పద్యాలు నోటుకోవచ్చు. అట్లనే సుభక్ష శతకం ఇలాంటి శతక పద్యాలు కూడా చాలా చాలా విషయాలను మనకి నేర్పుతాయి. అందులో భాషకు సంబంధించిన ఈనాటి యువతరం కానీ లేదా భాషాభిమానులు కానీ నేర్చుకోవాల్సినటువంటి ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. వ్యాకరణ విశేషాలు ఉంటాయి, అలంకార విశేషాలు ఉంటాయి, మరి శైలి సంబంధమైనటువంటి విశేషాలు ఉంటాయి, పద బంధాలు ఒక మాటకి మరొక మాటకి మధ్య అలాంటి బంధము పోహళింపు ఉండాలి అనేది కూడా ప్రాచీన కవుల యొక్క పద్యాలు, ఇప్పుడు పోతన మహాకవి రాసినటువంటి భాగవతం లాంటి చదివినా కూడా మనకు బాగా అర్థం అవుతాయి. అదేది కూడా మనకి అస్పృశ్యం కాదు. ఆ ప్రాచీన సంపద అంతా కూడా మనకు చాలా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను.
1: తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో తెలుగువారు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు అంటే మీరేం చెప్తారండి?
0: ప్రాచీన కావ్యాలలో తిక్కన మహాభారతాన్ని నేను ప్రత్యేకంగా చెప్తాను, తర్వాత పోతన మహాభాగవతం ఒకటి, అట్లనే శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాలేద ఒకటి, ఇక తర్వాత ఆధునిక కాలానికి వచ్చినట్లయితే చిలకమట్టి లక్ష్మీ నరసింహం రచనలు, గణపతి లాంటి రచనలు మనం చదవచ్చు, అట్లనే గురజాడ రచన చదవచ్చు. అట్లనే కథా రచయితగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నాకు చాలా చాలా ఇష్టమైన రచయిత. ఆయన కథలు మనం చదువుకోవచ్చు. అట్లనే కొడవటి గంటి కుటుంబరావు, రాజశాస్త్రి ఇట్లాంటి గొప్ప వచన రచయితలు మనకి తెలుగులో ఉన్నారు. అట్లనే మాండలికంలో గొప్ప రచన చేసినటువంటి మాగోక్లే లాంటి రచయితలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి, చదవాలి కూడా. చలం భావజాలానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా కాకపోయినా దానికి భిన్నంగా మునిమాణిక్య నరసింహారావు లాంటి వాళ్ళు కాంతం కథలు అద్భుతంగా రాశారు. అందులో హాస్యం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, శూన్యతమైనటువంటి సందేశం ఉంటుంది. అట్లాంటి వచన రచనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. శ్రీశైలి దగ్గర నుంచి ఆ తిలక్ దగ్గర నుంచి దాశరథి, అట్లా శ్రీనారే, శేషేంద్ర శర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి చాలా చాలా ఆరాధనీయులు భావిస్తున్నారు. తెలుగు భాషని, ఇందులో ఉన్నటువంటి భాష సౌందర్యాన్ని తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా చదవాలని నేను నమ్ముతాను.
1: ధన్యవాదాలండి.
0: నమస్తే.

0: సాహితీవేత్త, కళాశాల తెలుగు విభాగ అధ్యాపకులు డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారిని పలకరిద్దాం. నమస్కారం అండి. తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఎలా చెప్పాలనుకుంటున్నారు?
1: మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. అన్ని రకాల ధ్వనులకు ప్రత్యేకంగా పలుకగల, గుర్తించగల అక్షరాలు తెలుగు భాషకు మాత్రమే సొంతం. సంస్కృతంలో కూడా ఉన్నప్పటికీ కూడా ప్రజా భాషలు అన్నిట్లో కూడా అవధాన విద్య అనేటువంటి ఒక ప్రత్యేక కళ తెలుగు వారి సొంతం. ఇంకా సంగీతానికి మన భాష అనువైన భాష, అద్భుత భాష. ఇప్పటికీ కూడా తెలుగును బతికిస్తున్నటువంటి ఓ ప్రత్యేకత కర్ణాటక సంగీతానిదే, అందులోనూ త్యాగరాయ సంగీతానిదే. ఇవి మిగతా భాషల కంటే తెలుగు భాషకు ఉండేటువంటి ప్రత్యేకతలు అన్నమాట.
0: పరభాషా పదాలు చేరడం వల్ల తెలుగుకి ఏమైనా నష్టం కలుగుతుందా అన్న సందేహం వస్తుంది.
1: భావ ప్రకటన మాధ్యమాలనే భాషలు అంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం చిన్నదైపోయి వసుధైక కుటుంబంగా పరిగణిస్తున్న రోజుల్లో భాషల వ్యవహారంలో ప్రతి భాష కూడా ఆదాన ప్రదానాలతో ఇతర భాషల్ని కలుపుకుంటూనే నడవాలి. ఇది అవసరం కూడా. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని బారోయింగ్ అంటారు, అంటే అప్పు తెచ్చుకోవడం అన్నమాట. ప్రపంచంలో అన్ని భాషలకు ఇది అవసరమే. తనకు తెలియని, తన వద్ద లేని ఇతర పదాలను, ఇతర వస్తువులను అవసరాలకు అనుగుణంగా మరో భాష నుంచి మనం గ్రహిస్తూ ఉంటాం. మాతృభాష పట్ల అభిమానం ఉన్నంతకాలం ఏ భాషలో మరి ఏ ఇతర భాషల పదాలు చేరినా ఎప్పటికీ నష్టం ఉండదు. అది అవసరం కూడా. మాతృభాషాభిమానం సన్నగిలితేనే మన తెలుగు భాష లాంటి ప్రాంతీయ భాషలకు విఘాతం ఏర్పడుతుంది. ఇది బహుశా తెలుగు భాష ఎప్పటికీ జీవభాషగానే ఉంటుంది. దీంట్లో మనం ఏమి సంశయించాల్సిన అవసరమే లేదు. అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.
0: ధన్యవాదాలండి.

0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు మనం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత కథారచయిత వేంపల్ షరీఫ్ గారితో మాట్లాడుతున్నాం. స్వాగతం అండి. నమస్కారం అండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కథ భాషను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటుంది అని మీరు భావిస్తున్నారండి?
1: తెలుగు కథ అంటే మొదటి నుంచి కూడా అన్ని సాహిత్య ప్రక్రియల్లో కూడా కథకి ఎక్కువ ప్రచారం ఉంది, తర్వాత కథకి ఎక్కువ ఆదరణ ఉంది. అంటే అటు చరిత్రలో తీసుకున్నా లేదా వర్తమానంలో తీసుకున్నా కూడా, అంటే కథ అనేది మనం ఏదో పత్రికల్లో ప్రచురితం అవుతున్నా లేదంటే రేడియోలో ప్రచారం అవుతున్నా ఆ కథనే కథ అని అనుకుంటున్నాం. కానీ కథ అనే మాటకి చాలా విస్తృత అర్థం ఉంది కదా. మీరు సినిమాల్లో చూపిస్తున్న కథ కథ కిందే మనం పరిగణించాల్సి ఉంటుంది. అలాగే నాటకాల్లో ఉన్నది కూడా కథే. అంటే పత్రికల్లో వస్తున్న కథతో పాటుగా ఆ కథ పరిధి పెరిగి విస్తృత జనం దగ్గరికి వెళ్ళడానికి వివిధ రకరకాల పేర్లు ఉన్నా కూడా, సినిమా అని నాటకం అని ఏ పేర్లు ఉన్నా కూడా కథకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి జనాల్లో కూడా తెలుగు కథని ఎక్కువగా అభిమానించే గుణం ఉంది. కాబట్టి తెలుగు భాషని ముమ్మాటికి అన్ని సాహిత్య ప్రక్రియల్లో కథ అనే ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత తెలుగు కథ అనేక మాండలికాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లింది. మీరు రాయలసీమ మాండలికం కావచ్చు, కలింగాంధ్రలో మాట్లాడే మాండలికం కావచ్చు, ఈవెన్ తెలంగాణలో మాట్లాడే మాండలికం కావచ్చు. ఇవాళ కథలన్నీ కూడా ప్రామాణిక భాషలో ఉన్నాయి. చాలా వరకు మాండలికాలకు ప్రాధాన్యత పత్రికల్లో తగ్గిపోయిందనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. అది నిజమే అయినప్పటికీ పాత్రల వరకు అయితే ఖచ్చితంగా మాండలికాల్లోనే పాత్రలని, పాత్రల భాషని, సంభాషణలని సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా తెలుగు కథ తెలుగు భాషకి విపరీతమైన సేవ చేస్తుంది అనడం ఎలాంటి సందేహం అక్కర్లేదనేది నా అబ్జర్వేషన్.
0: మీరు చాలా కాలంగా కథలు రాస్తున్నారు కదా, తెలుగు భాషను ఇష్టపడడానికి ప్రత్యేకించి ఏదైనా కారణం?
1: తెలుగు భాష ఎవరికైనా కూడా ఇష్టమే. తెలుగు భాష ఎందుకు మనకి ఇష్టము అని అంటే, కానీ శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి మొదలు పెడితే పాశ్చాత్యులు కూడా తెలుగు భాష గొప్పతనం గురించి వేనోట పొగిడారు, మాట్లాడారు. తెలుగులో ఉన్న లిపి, భాష పలకడం, ఉచ్చారణ, నుడికారము ఇదంతా కూడా చాలా చాలా సులువుగా లేదా భావ వ్యక్తీకరణకి చాలా దగ్గరగా ఉంటుందని నిష్ణాతులు, తర్వాత భాషావేత్తలు చెప్పిన మాట. ఇక రాయలసీమ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా తెలుగు భాష మీద అభిమానం లేకపోతే మనం దాని గురించి మాట్లాడుకోవాలి. అంటే తెలుగు భాష ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుగు మీద విపరీతమైన ప్రేమ ఉంటుందని నేను నమ్ముతాను. మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటుంది, కానీ దాంతో పోల్చుకుంటే రాయలసీమ వాళ్ళకి, ఎందుకంటే ఆ గడ్డ మీదే తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ ఉంటుందనేది నా నమ్మకం. ఇవాళ మనం చాలా ఇంగ్లీష్ మాటలకి తెలుగు మాటలు లేక కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న కంప్యూటర్ అను లేకపోతే ఈ టెక్నాలజీకి సంబంధించిన భాషకి సరైన పదాలు లేక పత్రికా విలేకరులు కావచ్చు లేకపోతే మాలాంటి రచయితలమైనా సరే ఇబ్బంది పడుతున్నాం. కానీ రాయలసీమ మాండలికంలో చాలా మాటలకి తన సులువుగా ప్రత్యామ్నాయ పదాలని ఆ పల్లె జనం సృష్టిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. మనం ఒకసారి పల్లెలకి వెళ్ళి గమనిస్తే మనం ఇబ్బంది పడుతున్న మాటల్ని వాళ్ళు అవలీలంగా ప్రత్యామ్నాయ మాటల్ని సృష్టించి మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ జానపదులు. సో ఆ విధంగా

0: చూసుకున్నా కూడా ముస్లిం అస్తిత్వం అంటే ఐ మీన్ నేను ముస్లింల సామాజిక వర్గం నుంచి వచ్చాను కాబట్టి చాలా మంది ఇక్కడ పుట్టిన ముస్లింలు కూడా తెలుగులోనే అనేక రచనలు చేశారు. ముస్లింలు మాట్లాడుకుంటున్న చోట కూడా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడడం కూడా మనం రాయలసీమలో చూస్తాం. ఈ గడ్డ మీదే రాయలసీమలో రాయలసీమ గడ్డ మీదే తెలుగు భాష అంటే విపరీతమైన ఇక్కడ ప్రజలకు ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమే ఆ ఇష్టమే నాకు కూడా కలిగిందని నేను భావిస్తాను.
1: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు కోసం మనం ఏమన్నా చేయాలి అన్న ఆలోచన కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పనిగా అంటే మీరు ఏం చెప్తారండి?
0: మొదట తెలుగు భాషలోనే ఎవరైతే పిల్లల్ని ఇంగ్లీష్ చదువులో మాయలో పడి లేదంటే ఇంగ్లీష్ చదువుల గాలివాటు అంటారు కదా, అలా కొట్టుకుపోకుండా ఒకవేళ ఇంగ్లీష్ చదువులు చదువుకున్నా కూడా తెలుగుని ఒక సబ్జెక్ట్ గా పెట్టడం, తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళకి విద్య ఉపాధి అవకాశాల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, తర్వాత ప్రతి వాళ్ళు కూడా తమ ఇళ్లలో మాతృభాషలో, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే పాఠశాలలో టీచర్లు నేర్పుతారు, ఉపాధ్యాయులు వాళ్ళకి ఆంగ్ల భాష నేర్పిస్తారు, ఆంగ్లంలో ఎలా మాట్లాడాలో అదంతా చెప్పినా కూడా ఇళ్లలో ఉన్నంత వరకు అయితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడడం అలవాటు చేయాలి. ఇది తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళు తమ బాధ్యతగా భావిస్తే కానీ వచ్చే తరానికి ఆ తెలుగు రాకుండా పోయే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే, వచ్చే తరానికి మనం తెలుగు భాషను అందించాలి అని అంటే ఈ కాలపు తల్లిదండ్రులు ఎవరైతే అంటే మనం జెన్జీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒకప్పటి తల్లిదండ్రులకి ఇప్పుడు తల్లిదండ్రులకి కాలం మారిపోయింది, ఈ పిల్లలు ఇప్పటి తల్లిదండ్రులు ఇప్పుడు కొత్తగా తల్లిదండ్రులుగా మారుతున్న వాళ్ళు తమ పిల్లలకి ఇంగ్లీష్ లోనే మాట్లాడటం, దాని చుట్టూ ఒక ఆరాని క్రియేట్ చేసి ఇంగ్లీష్ లోనే మాట్లాడితేనే వాళ్ళు నిజమైన విద్యావంతులు అనే ఒక అపోహను కలిగించడం, ఇటువంటి మాయలో నుంచి బయటకు వచ్చి ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి మొత్తం ఇంటిలో తెలుగు భాష మాట్లాడేటట్లు చేయడం అనేది ఒక అంశం నాకు అనిపిస్తుంది.

0: కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ యు రమ్యజ్యోతి గారు మన వద్ద ఉన్నారు. వీరిని పరిచయం చేసుకుందాం. రమ్యజ్యోతి గారు నమస్కారం అండి. తెలుగు భాష గురించి మాట్లాడుతున్నప్పుడు యువత యొక్క పాత్ర గురించి, అలాగే మన తెలుగు భాషను వ్యాప్తి చేయడానికి వారి పాత్ర ఎంత ఉంది అన్న ప్రశ్న వేసినప్పుడు మీరేం చెప్తారండి?
1: నమస్కారం. యువతలో తెలుగు భాష పట్ల అభిమానం, మమకారం, ఆసక్తిని పెంపొందించేది ముఖ్యంగా స్కూల్ టీచర్లు, అలాగే తల్లిదండ్రులు. ముందు ఇంటి వాతావరణం సరిగా ఉండాలి. అంటే ఇంట్లో తల్లిదండ్రులకు భాష పట్ల ఆసక్తి, అనురక్తి ఉంటే గనక అది సాధారణంగా పిల్లలకు కూడా ప్రసరిస్తుంది. అంటే ఆంగ్లంలో మాట్లాడడమే గొప్ప, తెలుగులో మాట్లాడడం తక్కువ, ఆ హీనభావాన్ని గనక పిల్లల్లో నూరిపోస్తే చిన్నతనం నుంచే తెలుగు కేవలం మార్కులకు, పద్యాలు బట్టి పట్టడానికి మాత్రమే అనే భావన కలిగి దాని పట్ల, ఆ భాష రక్షణ పట్ల, ఆ భాషను మాట్లాడడం పట్ల వాళ్లకు ఆసక్తి రాదు. అదేవిధంగా పాఠశాలలు కూడా ఆంగ్లంలో మాట్లాడితేనే మంచిది, లేదంటే జరిమానాలు విధిస్తాము అంటే గనక ఆ విధంగా కూడా భాష పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా యువతలో తెలుగు భాష పట్ల ఒక అనురక్తిని కల్పించాలి, యువత తెలుగు భాష పరిరక్షణకు తోడ్పడాలి అంటే ఇంటి వాతావరణం ముందు సరిగా ఉండాలి. అలాగే చిన్నప్పటి నుంచే యువత చందమామ కథలు, అలాగే బాలమిత్ర, బొమ్మరిల్లు ఇలాంటి కథల్ని ఇంట్లో పెద్దవాళ్లు చదివి వినిపించడం, లేదా వాళ్ల చేతే చదివించేలా చేయడం చేస్తే గనక ఆ విధంగా కూడా భాష పట్ల వాళ్లకు అనురక్తి కలిగి వాళ్లు తర్వాతి తరాలకు తమ భాషను, సాంస్కృతిక వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. అంతేకాకుండా సామెతలు, జాతీయాలు, నుడికారాలు ఇలాంటి వాటిని కూడా వాళ్ల జీవితంలో భాగంగా చేయాలి.
0: ఆధునిక యుగంలో, ఈ డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలు వచ్చాక తెలుగు పరిస్థితి ఎలా ఉందంటారండి?
1: నిజానికి సాంకేతికత బాగా వ్యాప్తిలోకి వచ్చాక తెలుగు భాష పరిస్థితి మెరుగైందనే చెప్పాలి. తెలుగు భాష చాలా మందికి చేరువైందనే చెప్పాలి. పుస్తకాలు గాని, సాహిత్యం గాని ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తున్నాయి. ఎక్కడ చూసినా అంటే యూట్యూబ్, వాట్సప్, అలాగే ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో తెలుగు భాషా సాహిత్యానికి సంబంధించిన విషయాలు ఎన్నో మనకు అందుతున్నాయి. నేటి యువత ఎప్పుడు అరచేతిలో వైకుంఠం చూస్తుంది కాబట్టి అన్ని వాళ్ళ చేతిలోకి వచ్చి వాళ్తున్నాయి. అందుకోవడం, అందిపుచ్చుకోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఒకప్పుడు పుస్తకాలను తెచ్చుకోవాలి అంటే, సంపాదించాలంటే మన పూర్వీకులు చాలా కష్టపడేవాళ్లు. ఒక పుస్తకం విత్తం పరహస్తం గతం గతహ అన్నట్టు పుస్తకాన్ని ఇవ్వడానికి చాలా ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ డిజిటలైజ్ చేసి చాలా మంది స్కానింగ్ చేసి కొన్ని వెబ్సైట్లను ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అయితే చాలా మందికి ఈ విషయాలు తెలియట్లేదు. అలాగే తెలుగు ఫాంట్లను తయారు చేస్తున్నారు. ఎంతో మంది సాంకేతిక నిపుణులు తెలుగు ఫాంట్లను తయారు చేయడము, తెలుగులో ఆంగ్లంతో పాటు తెలుగులో కూడా ఇప్పుడు కీబోర్డు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే చేతిలో వాట్సాప్ లో

తెలుగులోను ఆంగ్లంలోను అదే విధంగా టింగ్లీష్ అంటున్నారు, టింగ్లీష్ లో కూడా టైప్ చేస్తున్నారు. మరి ఎప్పుడైతే ఒక భాష మాట్లాడతామో రాస్తామో దాన్ని చదువుతామో ఆ భాష నిలబడి ఉంటుంది, ఎప్పటికీ అది అంతరించిపోదు. సోషల్ మీడియాల్లో కూడా ఇప్పుడు అనేక ఫాంట్లు, అదే విధంగా కంప్యూటర్లో కూడా అనేక ఫాంట్లు మనకు అందుబాటులోకి రావడం వల్ల ఆ తెలుగు భాష ఉనికి మరింత పెరుగుతుందనే చెప్పాలి. కాబట్టి ఆధునిక కాలంలో మన తెలుగు భాషకు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇంకా అది మరింతగా ముందుకు దూసుకెళ్తుంది. అయితే దానికి యువత చేయాల్సిందల్లా ఎక్కువగా పుస్తకాలని చదవాలి, మంచి కంటెంట్ ని చూడాలి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో. రోజుకొక సామెత, రోజుకొక జాతీయం, లేదా రోజుకొక పద్యం, రోజుక చిన్న కథ, ఏదైనా ఇలాంటివి వినడము చదవడం. సాధారణంగా ఇప్పుడు చదవడం తగ్గింది కాబట్టి వినేది చూసేది ఎక్కువైంది కాబట్టి మీరు అనుసరించే పద్ధతుల్లోనే తెలుగు భాషకు సంబంధించిన లేదా సాహిత్యపు విలువలున్న వాటిని వింటూ చదువుతూ ఉంటే గనక ఖచ్చితంగా మనం మన భాషను తర్వాతి తరాల వాళ్లకు అందించిన వాళ్లమవుతాము.

ఈ నేలపై పుట్టిన ప్రముఖులు ఎందరో. తెలుగు భాష కోసం నిరంతరం శ్రమించిన మహనీయులందరికీ వందనం. వారి స్ఫూర్తితో అడుగులు వేద్దాం. గిడుగు మహాశయునికి శతకోటి వందనాలు. మన భాషను, సంస్కృతిని నిలబెట్టుకోవడంలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే తెలుగు జాతి ఉనికికే ప్రమాదం. ఈ అక్షరాలు అక్షరాలా మనవి. ఇది మన తెలుగు. మనం తెలుగు వారసులం. మనమే భాషను సజీవంగా ఉంచాలి. తెలుగులోనే సంభాషణ చెయ్యాలన్న ఆలోచన అనునిత్యం కలగాలి. తెలుగు పుస్తకాలే నేస్తాలు కావాలి. ఆలోచనల్లో తెలుగు, ఆచరణలో తెలుగు, అన్నిటా తెలుగుండాలి. తెలుగు కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగురువేయాలి. ముక్త కంఠంతో అనాలి.

0: మీరింతవరకు తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం సమర్పణ శ్రీఎస్ రవికుమారెడ్డి. మీరింతవరకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం సమర్పణ శ్రీఎస్ రవికుమారెడ్డి, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన

0: కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా రెండు దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్ 10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధన పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైన ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైఖోవ్, రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ రెండు దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్య వంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी है. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు ఊపందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మ్యానుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధానంశంగా నిలిచింది. తయారీ రంగం కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టర్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 50%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం ఉంటుంది. గత 3 నెలల్లో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జాస్

0: జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి 4 భారతీయ పౌరులను ఈ రోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈ రోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈ రోజు ఖాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నైజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈ రోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదెల్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616 చేరింది. వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బూటేకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులు ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవీయ చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में, मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధనా సంఘాల సమన్వయ కమిటీ 2 సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధనా వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విషప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు. గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం.
3: డాక్టర్ శ్రీవిద్య గారు నమస్కారం. మేడం
4: నమస్తే సార్.
3: మేడం మీరు ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కదా మేడం.
4: ఎస్ సార్.
3: అయితే పశువులకి పశుగ్రాసం ఎంత అవసరం మనకు అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో పశువులలో పారాక్యాట్ అనే ఒక విష పదార్థం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీనికి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ అంశం మీద మనం ఈరోజు రైతు సోదరులకి కొంత తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అసలు ఈ పారాక్వాట్ అంటే ఏంటి మేడం? అంటే తరచుగా వినే పదం కాదు ఇది, రైతు సోదరులకు కొంచెం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. పారాక్వాట్ అంటే ఏమిటి అసలు?
4: పారాక్వాట్ అంటేనండి, వ్యవసాయ రంగంలో సహజంగా కలుపు మొక్కలను నివారించడానికి రకరకాలైనటువంటి రసాయన పదార్థాలను ఉపయోగించుతూ ఉంటారు. అటువంటి పదార్థాల్లో ఈ పారాక్వాట్ అనేది కూడా ఒకటి. ఇది గడ్డి మందు పేరుతో సహజంగా వాడుతూ ఉంటారండి. పారాక్వాట్ ని బైపైరిడర్ అనేటువంటి రసాయన పదార్థానికి చెందినటువంటి కీటకనాశిని లేదా కలుపు నాశిని కింద మనం చెప్పుకోవచ్చండి.
3: ఎంతకాలం నుంచి ఇది వినియోగంలో ఉంది మేడం సుమారుగా?
4: పారాక్వాట్ అనేది చాలా సంవత్సరాల నుంచి వినియోగంలోనే ఉందండి. కాకపోతే ఈ మధ్య దానికి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మనం వార్తల్లో వీటిలో తరచుగా వింటున్నాము.
3: ఈ పారాక్వాట్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు మేడం?
4: పారాక్వాట్ ని ఈ కలుపు మొక్కలపై పిచికారీ చేస్తూ ఉంటారండి, నీటిలో కలిపేసి. దీన్ని మనకి మార్కెట్ లో పారాక్వాట్ 250 పేరుతోటి లేదా P250 అన్నట్టుగా వస్తుంటుందండి. ఈ పారాక్వాట్ ని నీటిలో కలిపేసి ఆ నీటిని పిచికారీ చేసేస్తే ఆ కలుపు మొక్కలు అనేవి వెంటనే చనిపోతాయి. కాబట్టి పంటని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు ఇది వెంటనే ఫలితాన్ని చూపిస్తుంది కదా అని ఎక్కువగా వాడుతున్నారండి.
3: అయితే పశువుల్లో ఈ పారాక్వాట్ విష ప్రభావం ఏ విధంగా సంభవించడానికి అవకాశం ఉంది మేడం?
4: పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం అనేది ఎలా జరుగుతుందంటేనండి, ఈ పారాక్వాట్ ని పిచికారీ చేసినటువంటి పశుగ్రాసాన్ని పశువులకి మేతగా వేయటం ద్వారా లేదా పిచికారీ చేసినటువంటి పచ్చిక బయళ్లలో ఈ పశువులు మీ మేతకు తీసుకెళ్లినా లేదా పారాక్వాట్ కలిగిసినటువంటి కాలువల్లో నీళ్లని ఈ పశువులు తాగటం ద్వారా ఈ పారాక్వాట్ విష ప్రభావం అనేది పశువుల్లో జరుగుతూ ఉంటుందండి.
3: అంటే ఏ విధంగా అయినా కానీ పశువు దానికి సోకే అవకాశం ఉంది, గడ్డి ద్వారా గానీ, అది తీసుకునే నీళ్ల ద్వారా గానీ, ఎలాగైనా కూడా.
4: అవునండి.
3: ఈ పారాక్వాట్ పశు శరీరంలో ఏ అవయవాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది మేడం?
4: పశువుల శరీరంలో ఈ పారాక్వాట్ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలని అధికంగా ప్రభావితం చేస్తుందండి.
3: ఇది ఏ విధంగా విష ప్రభావం గురి చేస్తుంది మేడం, దాని యొక్క ప్రాసెస్ ఒకసారి చెప్పండి.
4: అంటే ఈ దీని విధానం ఎలా ఉంటుందంటేనండి, మనం ఇందా చెప్పుకున్నట్టుగా పారాక్వాట్ పిచికారీ చేసినటువంటి గడ్డిని ఆహారంగా తీసుకున్నా ఇది శరీరంలోకి వస్తుంది. లేదా గాయపడిన శరీర భాగాలు, పశువుల చర్మం పైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయి అనుకోండి, ఆ చర్మం పైన ఈ పారాక్వాట్ పిచికారీ చేసినటువంటి నీళ్లు గాని ఏమైనా పడినట్టయితే ఆ గాయం ద్వారా నేరుగా పశువు శరీరంలోకి అంటే రక్త ప్రసరణలోకి వెళ్లిపోతుంది, రక్తనాళాల ద్వారా ప్రవేశించి.

0: అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ కలుపు మందులు ఇవి ఉపయోగించినప్పుడు ఆ ఉపయోగించినటువంటి బకెట్లని వాటిని అక్కడ నీళ్లతో కడిగేసేసి పక్కనున్న పంట కాలువల్లోనే వదిలేస్తూ ఉంటారండి. అది పెద్ద ప్రమాదం కాదు కదా, ఇటు మనుషులు ఎవరు రారు కదా, ఏముందలే అన్నట్టుగా. ప్రమాదవశాత్తు పశువులు గనక ఆ మార్గంలో ప్రయాణించి ఆ నీటిని గనక తాగినట్టయితే ఆ విధంగా కూడా పశువుల్లో ఈ పారాకాట్ విష ప్రభావం జరుగుతుంది. అంతేకాకుండా పిచికారీ సమయంలో పశువుల మంద అటుగా వెళ్ళినట్టయితే ఊపిరితిత్తుల ద్వారా అంటే గాలిని పీల్చుకున్నట్టుగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల ద్వారా కూడా ఆ గాలిని పీల్చినట్టయితే కూడా అధికంగా పారాకాట్ మన పశువుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఈ పారాకాట్ విష ప్రభావాన్ని కలిగిస్తుందండి. ఈ దీనిలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే మనకి ఎందువల్ల పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువులు ఇది ప్రమాదం అని ఎందుకు చెప్తామంటే, ఈ పారాకాట్ అనేది రక్తంలోకి చేరుకున్నాక ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తుందండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సీకరణ చర్య అంటారు కదా, లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలుగజేస్తుంది. అందున ప్రధానంగా ఊపిరితిత్తుల్ని లక్ష్యంగా చేసుకుని అక్కడ ఈ ఫ్రీ రాడికల్స్ ని అధికంగా ఉత్పత్తి చేసి ఈ ఆక్సీకరణ చర్య ద్వారా ఈ స్ట్రెస్ ని కలుగజేసేసరికి ఊపిరితిత్తుల కణజాలం చాలా సున్నితంగా ఉంటుందండి. అది గట్టిపడిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే అలా గట్టిపడిపోతుందో అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. దాన్నే లంగ్ ఫైబ్రోసిస్ అంటారండి. కణజాలం గట్టిగా అయిపోవడానికి లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. అందువల్ల తీవ్రమైన శ్వాస కోశ ఇబ్బందులు అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, దగ్గు రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులతో పాటుగా కాలేయము మూత్రపిండాల్లో కూడా ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలగజేస్తుంది. దానివల్ల కాలేయము మూత్రపిండాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది. మనకి ప్రధానంగా శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను నిరోధించడంలో, బయటికి పంపించేయటంలో, లేదా వ్యర్థాలను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర కాలేయము మూత్రపిండాలు ఊపిరితిత్తులు. ఎప్పుడైతే ఈ అవయవాలు దెబ్బతింటాయో ప్రాణాంతక పరిస్థితి అనేది పశువుల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది.
1: ఈ పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువులు ఎటువంటి లక్షణాలు చూపిస్తాయి? రైతు సోదరులు ఎలా కనిపెట్టాలి దీనికి, ఇది ఈ పశువు దాని విష ప్రభావానికి గురైందని?
0: సహజంగా అధిక మోతాదులో గనక పారాకాట్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా చనిపోతుందండి. వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే పశువులు చనిపోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏ నీళ్ల ద్వారానో ఎలానో తీసుకున్నట్టయితే కొన్ని రకాల లక్షణాలు మనము ద్వారా మనం ఇది పారాకాట్ విష ప్రభావానికి గురైందేమో అని తెలుసుకోవచ్చు. వాటిలో కొన్ని తీవ్రమైన నోటిపూత, లాలాజలం అధికంగా స్రవించటం, పశువు మేత మేయకుండా ఉండటం, కడుపు నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పారాకాట్ ప్రభావం ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవటం, డొక్కలు కొట్టుకోవడం, దగ్గు, ఈ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి కాలేయం మూత్రపిండాలు దెబ్బతింటాయో పశువు చాలా నీరసంగా ఉంటుందండి. ఈవెన్ మేత నీళ్లు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందువలన ఈ లక్షణాలు ఆధారంగా లేదా మనం అక్కడ చుట్టుపక్కల ఒక రకమైనటువంటి స్మెల్ ఏదన్నా వస్తుందా, లేదా రీసెంట్ గా ఏదన్నా ఇక్కడ పిచికారీ చేశారా, కలుపు మొక్కలు మందులను ఏమన్నా వాడారా, అక్కడ ఈ నీళ్లలో ఇదేమన్నా కలిపేశారా, ఇటువంటి ఆ పిచికారీ చేసినటువంటి ప్యాకెట్లు ఏమన్నా అక్కడ దొరికినా కూడా వీటిని బట్టి వీటి ఆధారంగా చేసుకుని ఈ లక్షణాలని కలిపి ఎప్పుడైతే మనకి శ్వాస ఇబ్బందిగా ఉంటుంది, కాలేయం మూత్రపిండాలు పనితీరు తగ్గిందో, మనకి క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. క్రియాటినిన్ అనేది రక్తంలో రక్త నమూనాల్లో పరీక్షిస్తారు. ఆ క్రియాటిన్ లెవెల్స్ సాధారణంగా ఉండే వాటికంటే క్రియాటిన్ పెరిగినప్పుడు, ఈ శ్వాస ఇబ్బంది తీసుకుంటున్నప్పుడు ఈ రెండు లక్షణాలు ఉంటే మాత్రం మనం వెంటనే పారాకాట్ అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. తర్వాత నిర్ధారణకి రావాలి.
1: అయితే వైద్యులు దీన్ని ఎలా నిర్ధారిస్తారు మేడం? ఇప్పుడు రైతు సోదరులకి అనుమానం వచ్చింది, ఇది కొన్ని లక్షణాలు చూపిస్తోంది, కొంచెం విష ప్రభావానికి గురయ్యుండొచ్చు అని సాధారణంగా పశు వైద్యుల దగ్గరికి తీసుకుని వస్తారు. పశు వైద్యులు దీన్ని పారాకాట్ విష ప్రభావం అని ఎలా నిర్ధారిస్తారు?
0: మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాల ఆధారంగా లేదా అక్కడ కలుపు నివారణకి ఈ విధమైన మందులు ఉపయోగించారు అని చెప్పని రైతు సోదరుల దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ద్వారా మళ్ళా మనము ఉన్నాయి అండి సార్. ఇవి ఎలా అంటే ఆ రక్త నమూనాలు తీసుకుని రక్తంలో మనము వీటి క్రియాటినిన్ స్థాయి పెరుగుతూ ఉండటం అనేది ఒక ఆధారం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటి ఆహార నమూనాలు, ఏ గడ్డిని ఇవి మేసాయి, ఏ

నీటిని ఇవి తీసుకున్నాయి. ఆ నీటిని ఆహారాన్ని పరీక్షిస్తే వాటిలోన మనము ఒక రసాయన చర్య ద్వారా మనము పారాకాట్ ఉంది అని చెప్పని మనం నిర్ధారించవచ్చండి. కాకపోతే అది ప్రయోగశాలకి వీళ్ళు నమూనాలు

0: ఖచ్చితంగా ఈ మేత నీళ్లు నమూనాలు ఖచ్చితంగా పంపించాలి, రక్త నమూనాలను కూడా పంపించాలి.
1: మేడం, ఈ పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువుకి ఎటువంటి చికిత్సని అందించగలం, ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది ఒకసారి చెప్పండి మేడం.
0: పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువుల్లో లక్షణాలు చూపిస్తూ ఉంటే మనకి కొంత కాల వ్యవధి దొరికినట్టేనండి పశువుని కాపాడుకోవడానికి. మనకి సరైన నివారణ ఉపాయం అంటే స్పెసిఫిక్ గా ఇది ఇస్తే ఇది తగ్గిపోతుంది అన్నట్టు కాదు, కానీ లక్షణాల ఆధారంగా మనము చికిత్స చేస్తూ సపోర్టివ్ థెరపీ దాన్ని ప్రాణాన్ని కాపాడవచ్చు. చర్మం మీద పారాకట్ బాగుపడింది, చర్మం ద్వారా ఇది ఎంటర్ అయింది గాయాల ద్వారా అని తెలిస్తే వెంటనే ఎక్కడైతే ఈ పారాకట్ శరీరం మీద పడిందో ఆ పడిన ప్రాంతాన్ని చల్లటి శుభ్రమైన నీటితోటి కడగడం. పారాకట్ తీసుకున్న 1-2 గంటల్లో యాక్టివేటెడ్ చార్కోల్ అంటారండి, బొగ్గులానే ఉంటుంది, దాన్ని ఇవ్వడం ద్వారా దీని అబ్జార్ప్షన్ అంటే పారాకట్ శోషణని తగ్గిస్తుంది. రక్తంలోకి వెళ్లకుండా ఈవెన్ అది మేత నీళ్ల ద్వారా శరీరంలోకి వెళ్ళినా రక్తంలోకి అబ్జార్బ్ కాకుండా ఇది తగ్గిస్తుందండి. ఇక చికిత్స పరంగా చూసుకుంటే మనము ముందుగానే చెప్పుకున్నాము ఈ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనుకున్నాం, ఆక్సీకరణ చర్య. ఇప్పుడు ఈ పారాకట్ ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ లక్షణాలన్నింటినీ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి పశువుల్లో ఆ ఫ్రీ రాడికల్స్ ని మనము నివారించేట్టుగా మనం చర్యలు తీసుకోవాలండి. వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, ఎన్ఎస్టైల్ 16 లేదా వైటమిన్ సి, వైటమిన్ ఇ, ఇటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఈ ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి జరిగి లోపల ఈ ఊపిరితిత్తుల కణజాలంతో చర్యను జరిపి ఈ లక్షణాలన్నింటినీ కలగజేస్తున్నాయో వాటిని కొంతవరకు నివారించవచ్చు. కాకపోతే ఇవి ఇచ్చినంత మాత్రానే చికిత్స పూర్తయిపోతుందని కాదు కాని అండి, వెంటనే శుభ్రమైన నీటిని ఏదైతే ఇది వరకు తీసుకున్న మేత నీళ్లు ఉన్నాయో వాటిని నిలిపేసేయాలండి. ఎప్పుడైనా ఏ పశువైనా విష ప్రభావానికి గురైందంటే ముందు ఆ వాతావరణం నుంచి పక్కకు తీసుకొచ్చేయాలి. వేరే గాలి వీచేటువంటి ప్రాంతాల్లో ఈ పశువును పడుకోబెట్టడం, అక్కడ మామూలు ఎండుగడ్డి లాంటి మెయింటెనెన్స్ డైట్ అంటారు కదండి, అలాగా ఎండుగడ్డిని శుభ్రమైన నీటిని తాగడానికి ఇస్తూ మనం చెప్పుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని సప్లిమెంటేషన్ లాగా వైటమిన్ ఇ, వైటమిన్ సి, ఎన్ఎస్టెల్ 16 ఇవ్వటం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి పశువుని మనం కాపాడుకోవచ్చు.
1: అంటే దీనికి పూర్తి స్థాయి చికిత్స లేదు కానీ కొన్ని నివారణ ఉపాయాలు ఉన్నాయి. ఇంకేమైనా నివారణ ఉపాయాలు ఉన్నాయా మేడం, రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
0: అంటే మనము ముందుగా గ్రామాల్లో తెలుస్తూ ఉంటుందండి, ఈ రోజు కలుపు మందులు కొడుతున్నారు, మా పొలంలో కలుపు మందు కొడుతున్నారు, ఇటువంటి విషయాల్ని ముందుగా చెప్పుకోవడం, ఆ కలుపు మందులు పిచికారీ చేసినటువంటి గడ్డిని వీటికి మేతగా వేయకుండా ఉండటం. మనకి విత్ హోల్డింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి ప్రతి మందుకి, ఏ ఇది పారాకట్ అనే కాదు ఏ కలుపు మందుకైనా సరే, అది పిచికారీ చేసిన తర్వాత ఇన్ని రోజులు మాత్రమే అది ఉత్తేజితంగా ఉండి ఇటువంటి అనారోగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ పారాకట్ కూడా విత్ హోల్డింగ్ పీరియడ్ అండి 1-2 వారాల వరకు ఉంటుంది. కొన్ని రకాల మందులు ఒక్క రోజులోనే ఉంటాయి, అంటే దాని కాన్సన్ట్రేషన్ బట్టి అండి. ఎక్కువ మోతాదులో ఉందనుకోండి మనం 14 రోజుల వరకు తీసుకోకుండా ఉండటం మంచిది, లేదా చాలా డైల్యూటెడ్దే అయితే గనక మనం 1 వారం రోజుల తర్వాత ఆ మేతని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఈ పారాకట్ అనేది గడ్డి మీదో లేదా నీటిలోనో ఉన్నంత వరకే ప్రమాదకరం. అది నేల మీద పడిన పారాకట్ అది ఏ విధమైన ప్రమాదాన్ని కలుగ చేయదు, ఎందుకంటే ఎప్పుడైతే మనకి నేలకి తగులుతుందో అది ఇనాక్టివ్ అయిపోతుందండి. సో మన ఇసుకలో పడినా మట్టిలో పడినా అది పశువు నాకినంత మాత్రాన్ని వీటికి ప్రమాదం జరగదు, కానీ నీటిలో గాని గడ్డి మీద గాని ఉందంటే మాత్రం ప్రమాదం. కాబట్టి మనం ఈ 10 రోజులు ఆ గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల మనం చాలా వరకు నివారించుకోవచ్చండి. ఇంకొకటి, కేవలము ఈ పశువులు కనే కాదు గాని పిచికారీ చేసేటువంటి వ్యక్తులు కూడా వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఆ పిచికారీకి వెళ్లేటువంటి మనుషులు ఉంటారో వాళ్ళు కూడా సరిగ్గా మాస్క్ ధరించటం, పిచికారీ చేసిన వెంటనే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటం, ఒకవేళ కాళ్లపైన చేతులపైన గాయాలు ఉంటే ఏ బూట్లు లేదా గ్లౌజ్, ఇప్పుడు సహజంగా డిస్పోజబుల్వి అన్ని చోట్ల దొరుకుతున్నాయి అఫోర్డబుల్ ప్రైస్కే, కాబట్టి ఆ గ్లౌజులు షూస్ అటువంటివి ధరించడం ద్వారా మనం మన శరీరంలోకి రాకుండా చూసుకోవచ్చు. ఇది కేవలం పశువులకే కాదు ఈవెన్ మనుషులకు కూడా ఇది ప్రమాదమే.
1: మేడం, ఇక్కడ వెంటనే మనకు అందరికీ వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఇది విష ప్రభావానికి గురైన పశువులు, మనం సహజంగా పశువుల నుంచి

0: పాలు సేకరిస్తాం కదండి, ఈ పాలు తీసుకున్నా కొన్ని మనకు ఆరోగ్యానికి ఏమన్నా ప్రభావం ఉండే అవకాశం ఉందా మేడం?
1: అంటేనండి, విష ప్రభావానికి గురైన పశువులు ఇందాక చెప్పుకున్నాం కదండి, విత్ హోల్డింగ్ పీరియడ్ అని చెప్పని. సహజంగా మనం వెంటనే చికిత్స స్టార్ట్ చేస్తేనే, చికిత్స మొదలు పెడితేనే పశువుల్ని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలం. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏదన్నా తీసుకుని మనం పశువుని కాపాడితే ఆ పాలల్లో మనకి ఒక వారం రోజులు లేదా 4 to 7 డేస్ అంట, 4 నుంచి 1 వారం రోజుల వరకు పాలల్లో వచ్చే ఇది ఉంది. కానీ పాలల్లో అంత అధికంగా స్రవించేటువంటి పదార్థం కాదండి.
0: డాక్టర్ శ్రీవిద్య గారు, ఇంకొక ప్రశ్న మేడం. ఇది కలుపు మందు వర్గానికి చెందింది కదా, ఇలాగే మనకు రకరకాల కలుపు మందులు ఉండే అవకాశం ఉంది, అన్ని కూడా ఇంత ప్రభావాన్ని కలిగి ఉంటాయా మేడం?
1: అంటే కొంత ప్రమాదం జరుగుతుంది కానీ అండి, ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేటువంటివి కాదు. మనకి ఇప్పుడు ఆల్డ్రిన్, ఎండ్రిన్, మెలాథియాన్ ఇటువంటివి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామండి. కాకపోతే వాటి వల్ల ఇంత ప్రాణాంతక స్థితులు రావు. కొన్ని రకాలైనటువంటి లక్షణాలు, ఏ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆహారం సరిగ్గా తీసుకోవటం, అవి ప్రాణానికి ప్రమాదం కలిగించేటువంటి స్థాయికైతే అవి తీసుకెళ్ళవు. ఇది ప్రాణ ప్రమాదానికి గురి చేసేటువంటి కలుపు నాశనం.
0: మేడం చివరిగా, ఈ పారాకాట్ మాత్రమే ఎందుకు వార్తల్లో నిలిచింది, అలాగే పారాకాట్ వాడకాన్ని నిషేధించడానికి కారణాలు, మీరు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు రైతుల వద్దకు వెళ్ళినప్పుడు మీరు గమనించిన విషయాలు ఏమిటో ఒకసారి వివరించండి మేడం.
1: పారాకట్ మీద ఈ విస్తృతమైనటువంటి నిషేధాలు కానీ ఈ విధమైన వార్తలు మనం ఎందుకు వింటున్నామంటే అండి, పారాకట్ని తీసుకున్న వెంటనే 1 గంటలోపే ఇది ఎప్పుడైతే ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుందో 1 గంటలోపే మరణం సంభవించేటువంటి అవకాశం ఉందండి. దాని ద్వారా అసలు లక్ష్యానికి భిన్నంగా వివిధ రకాలైనటువంటి అవసరాలకి దీన్ని ఉపయోగించటం, హోమిసైడల్ అంటారు కదండి కొంతమంది, రకరకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు ఇటువంటి వాటివి చేశారని వార్తలు వినటం, దానికి సరైన నివారణ లేదు. మనకి స్పెసిఫిక్ యాంటీడోట్ అంటారు కదండి, ఈవెన్ సైనైడ్ కైనా మనకి స్పెసిఫిక్ యాంటీడోట్ ఉంది. దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్ లేకపోయేసరికి లేదా సరైన నివారణ, వెంటనే దీనికి ఇది ట్రీట్మెంట్ ఇస్తే మనకి తగ్గిపోతుంది అనేటువంటి నివారణ లేదు. ఇటువంటి ప్రాణాంతక స్థితిని ఎదుర్కొనేటప్పుడు దీన్ని నిషేధించవచ్చు అని మనకి ప్రభుత్వం కూడా దీని వాడకాన్ని నిషేధించేందుకే చర్యలు తీసుకుందండి. పారాకాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు భారతదేశంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పారాకాట్ దిగుమతి, తయారీ, అమ్మకం మరియు పంపిణీ లేదా వినియోగాన్ని నిషేధించడానికి 2026లోనే జీవోన్ జారీ చేసిందండి. ఇదివరకు కొన్ని యూరోపియన్ కంట్రీస్ అంటాం కదండి, కొన్ని దేశాలు చైనా ఇటువంటి వాటిల్లో దీన్ని నిషేధించారు. మన దేశంలో ఇదివరకు ఇంత ప్రాణాంతక స్థితిని మనం గమనించకపోవటం వల్ల కొంత వాడుతూ ఉన్నారండి. ఎప్పుడైతే ఇది ప్రాణాపాయాన్ని కలుగజేస్తుందో, ప్రభుత్వం మనకి దేశ పౌరులను కాపాడుకోవటం ప్రధాన లక్ష్యంగా ఉంచి ప్రభుత్వం ఈ జీవోన్ జారీ చేసిందండి. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము వాడడానికి మనకి ఎక్కడ లభ్యం కావట్లేదండి, సరఫరా చేయాలి,
0: పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది.
1: అవునండి,
0: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీవిద్య గారు. ఈరోజు ఈ పారాకాట్ అనే ఈ కలుపు మందు ఏదైతే ఉందో, ఇది ఎంత ప్రమాదకరం, దీని ప్రభావం పశువుల్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ విష ప్రభావానికి గురైనప్పుడు పశువులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ విష ప్రభావానికి గురి కాకుండా రైతు సోదరులు పశువుల్ని దీని నుంచి దూరంగా ఎలా ఉంచుకోవాలో చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు సార్.
2: పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం విశేషాలు వింటారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూస్తున్నట్లయితే, సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రతి ఆముదం కంది మొక్కజొన్న పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచారును తయారు చేసుకోవచ్చు. ఈ బయోచారు వాడకం వల్ల నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచారులో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రీయ కర్బనం ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్ ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా

నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతను నివారించడానికి, కలుపు మొక్కలను నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రియ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత విరజన సూచిక తటస్థంగా అంటే పీహెచ్ లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది. అటవీ వ్యవసాయం లేదా ఆర్గోఫారెస్ట్రీ అనేది పంటలు, ఉద్యాన పంటలు, పశుగ్రాసాల పంటలతో అనుసంధానించే భూ వినియోగ వ్యవస్థ. ఇది వ్యవసాయ అటవీ సాంకేతికతలను మిళితం చేస్తుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగటానికి కూడా దోహదపడుతుంది. నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

మీరింతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా మర్యాద రామన్న చిత్రం కోసం MM కీరవాణి, గీతామాధురి ఆలపించిన ఈ గీతం. సాహిత్యం అందించిన వారు అనంత శ్రీరామ్, సంగీతం MM కీరవాణి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
5: రోజు వారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
4: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
5: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
2: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
4: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూ సాంగ్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
6: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట బాలు చిత్రం నుంచి కృష్ణకుమార్ కున్నత్ ఆలపించిన గీతం. సాహిత్యం అందించిన వారు చంద్రబోస్, సంగీతం మణిశర్మ,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట నీ స్నేహం చిత్రం నుంచి సుజాత మోహన్, మధు బాలకృష్ణన్ పాడిన ఈ పాటకు సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
3: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట మన్మధుడు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటకు సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
5: Shabash.

రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపెట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచిలు

0: అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లి తోటి పోయింది వాడి పొగరు, ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది వాడి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఇక వార్తల వివరాలు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాష్కెంట్ నగరం భారతీయ జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో ముస్తాబైంది. మోదీ తాష్కెంట్లో పర్యటించడం ఇది 4వసారి కావటం గమనార్హం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరగనున్న కీలక సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 669కి చేరుకోగా 2000 మందికి పైగా గల్లంతయ్యారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, సహాయక సంస్థల భాగస్వామ్యంతో పోలీసులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రమాదం తర్వాత 287 మంది భారతీయ పౌరులు

0: తో సంబంధాలు తెగిపోయాయని, వారంతా గల్లంతైనట్టు భావిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఎంఈఏ వెల్లడించింది. 88 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. చైనా నుంచి 120 మంది భారతీయులు ఈరోజు నేపాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ప్రపంచ కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల కేటాయింపులను పునఃసమీక్షించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారీ మార్కెటుతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. అమెరికాలోని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్కరణలు, నిలకడైన ఆర్థిక వృద్ది, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులే దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ తదుపరి వృద్దిని సాధించనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెచ్చినట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతోంది. 2006లో ప్రారంభమై ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన ఈ పథకం కింద రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో భారత బృందానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించనున్నారు. అలీన విధాన వారసత్వం, నేటి ప్రపంచానికి పాఠాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. అలీన ఉద్యమం దేశాధినేతల తొలి సదస్సు ప్రారంభమై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ కేవలం ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా నాగరికత, సంస్కృతి, సామర్థ్యాలపై విశ్వాసం కలిగిన దేశంగా ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లక్నవూలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మన దేశం కేవలం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించటమే కాకుండా ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలోనూ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు. 34 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చామని, ఈ సంస్కరణలు యువతను విశేషంగా ప్రోత్సహించి ఆధునిక సాంకేతికతల రూపకల్పనకు బాటలు వేశాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपैरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: నేపాల్ వరదల నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని ఆ దేశం ప్రశంసించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని నేపాల్ పేర్కొంది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణీమ్ వాగ్లే మాట్లాడుతూ, భవిష్యత్తులో పునర్నిర్మాణ పనులకు భారత్ సహాయం అందిస్తుందని స్పష్టం చేసిందన్నారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు భారత్

0: 57.6 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడవ వారం నష్టాలను చవిచూశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులపై ప్రభావం చూపడంతో సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఈ వారం 0.35% క్షీణించి 77,265 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసీ నిఫ్టీ 50 కూడా 0.3% పడిపోయి 24,176 వద్ద ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఈ వారం 0.5% పైగా లాభపడటం విశేషం. బెల్జియం నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ 5వ ర్యాంకర్ జర్మనీని 3-1 తేడాతో భారత్ ఓడించింది. 1974లో జరిగిన తొలి ప్రపంచకప్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని భారత జట్టు కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. వాతావరణం. ఒడిశాలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో బీహార్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్టాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రేపు థాయిలాండ్తో భారత్ తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభం కానుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2-107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో పాటలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ద బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో డార్లింగ్ చిత్రం కోసం కేకే లెస్లీ లూయిస్ ఆలపించిన గీతం వింటారు. సాహిత్యం అందించిన వారు అనంత్ శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాఠం హ్యాపీ డేస్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో సుకుమారుడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు సాహిత్యం శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట రాబోయే చందమామ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర ఆలపించిన ఈ గీతానికి సంగీతం అందించిన వారు మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తోడు మలదన్న వనిత మహిళన కనరాదు. ఈ కోపమెందుకు తాపమెందుకు తగునా ఇది నీకు. ఓ మీ అందా

అనగానే తొంగేను, ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను. ఇక వలపు దారిలో కలికి సేవలు కాలం గడిపేను. ఓహో మీ అందాల చేతులు కందేను పా

మామగారి అదుపు లేదు, అత్తగారి పోరు లేదు, మామగారి అదుపు లేదు. ముసలాడే మొగుడైతే మురిపాలకు కొరవలేదు, మురిపాలకు కొరవలేదు.

దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు, దోచుకున్న వలపులు దాచలేరు అమ్మమ్మా.

0: ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ప్రేమించి చూడు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: అఖిల భారతీయ కార్యక్రమమే ఆప్కా స్వాగత్ హై. ఆజ్ కే కార్యక్రమమే ప్రస్తుత హై డాక్టర్ మండపాక శారదా కా కర్ణాటక శైలి మే గాయన్.
2: గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. టునైట్ వి ప్రెజెంట్ అ వోకల్ రిసైటల్ ఇన్ కర్ణాటక స్టైల్ బై డాక్టర్ మండపాక శారదా.
1: శ్రీమతి విమలా ఆర్ శ్రీ కృష్ణమూర్తి కి బేటి డాక్టర్ మండపాక శారదా నే సంగీత్ కి ప్రారంభిక శిక్ష గురు శ్రీ ఐవిఎల్ శాస్త్రి కే పాస్ ప్రాప్త్ కి. తత్పశ్చాత్ శ్రీ కోమండూరి కృష్ణమాచార్యులు కే పాస్ ఆప్నే సంగీత్ కి బారీకియాం సీఖీ. 8 వర్ష కే అల్ప ఆయు సే హీ డాక్టర్ శారదా అప్నే కళా కా ప్రదర్శన్ కర్తీ ఆ రహీ హై. పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కి రచనాఓ పర్ ఆప్కే శోధ కార్య హేతు ఆప్కో పిహెచ్డీ ప్రదాన్ కియా గయా హై. ఆప్ ఆంధ్ర విశ్వవిద్యాలయ కే సంగీత్ విభాగ్ మే ప్రాచార్య పద్ సే సేవానివృత్ రహీ హై. పిఛలే 60 వర్షో సే డాక్టర్ మండపాక శారదా కై ప్రతిష్ఠిత మంచం పర్ అప్ని కళా కా ప్రదర్శన్ కర్తీ ఆ రహీ హై. ఆప్కో కై సంస్థాఓ ద్వారా విభిన్న పురస్కారో సే సమ్మానిత్ కియా జా చుకా హై. డాక్టర్ మండపాక శారదా కో ఆకాశవాణి ద్వారా శాస్త్రీయ సంగీత గాయన్ మే ఏ గ్రేడ్ ఆర్ సుగమ సంగీత మే బి హై గ్రేడ్ ప్రాప్త్ హై ఆర్ ఆప్ గ్రేడ్ 1 కంపోజర్ భీ హై.
2: బోర్న్ ఇన్ విజయనగరం టు శ్రీమతి విమలా అండ్ శ్రీ కృష్ణమూర్తి, డాక్టర్ మండపాక శారదా was initiated into music at an early age. She received her initial training in music under Sri IVL Shastri and later honed her skills under the guidance of Sri Komanduri Krishnamacharyulu. Dr. Mandapaka Sharada received her PhD degree for her thesis on the compositions of Patnam Subramaniam Iyer. She served for several years in the Department of Music of Andhra University. An A-grade artist of Akashvani and Doordarshan in Carnatic music and B-high in light music, she is also a grade 1 music composer. Dr. Sharada has performed more than 3,000 concerts in classical, devotional and light music in several platforms all over the country. She is also the author of 2 books, Swaratarangini and Kriti Manjari. Dr. Mandapaka Sharada is the recipient of a number of awards and felicitations.
1: Aaj ke karyakram mein Dr. Mandapaka Sharada ki sangat kar rahe hain. Violin par Sri Mahadasu Niladri Rao, pradangam par Sri

0: Surapu Subramaniam or Ghatampur, Sri Saraswatula Hanumantarao.
1: In tonight's concert, Dr. Mandapaka Sharada is accompanied by Sri Mahadasu Niladri Rao on the violin, Sri Susarapu Subramaniam on the Mridangam, and Sri Saraswatula Hanumantarao on the Ghatam.
0: డాక్టర్ మండపాక శారద ఆజ్కి కార్యక్రమ ఆరంభ
2: బేగడ రాగమే సంత త్యాగరాజకి రచన భక్తుని చారిత్రముసే జోకి ఆది తాల్మేనే బద్ధ హై.
3: డాక్టర్ మండపాక శారద బిగిన్స్ హర్ ప్రెజెంటేషన్ విత్ భక్తుని చారిత్రము, అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ ఇన్ బేగడ రాగం ఆది.

0: డాక్టర్ మండపాక శారదాకి అగిలి ప్రస్తుతి హే మాయా మాళవ గోళ రాగమే శ్యామశాస్త్రికి రచన నీలాయతాక్షి జోకి మిశ్ర చాపు తాల్మినే బద్ధ హే.
1: షీ నెక్స్ట్ ప్రెజెంట్స్ అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ మాయా మాళవ గోళ రాగం మిశ్ర చాపు తాళం.

0: అఖిల భారతీయ కార్యక్రమం కి తహత్ అభి తక డాక్టర్ మండపాక శారదా ద్వారా కర్ణాటక శైలి మే గాయన్ సున్ రహే థే. ఆప్కీ సంగత్ కర్ రహే థే వయోలిన్ పర్ శ్రీ మహదాసు నీలాద్రి రావు, మృదంగం పర్ శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం ఆర్ ఘటం పర్ శ్రీ సరస్వతుల హనుమంతరావు. ఇసీ కే సాథ్ ఆజ్ కా సంగీత్ కా అఖిల్ భారతీయ కార్యక్రమ యహీ సంపన్న హోతా హై. యహ కార్యక్రమ ఆకాశవాణి కే విశాఖపట్నం కేంద్ర మే ధ్వన్యాంకిత్ కియా గయా.
1: విత్ దిస్ వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్, wherein we brought you a classical vocal recital in Carnatic style by Dr. Mandapaka Sharada. She was accompanied by Sri Mahadasu Niladri Rao on the violin, Sri Susarapu Subramaniam on the mridangam, and Sri Saraswatula Hanumanth Rao on the ghatam. This program was recorded earlier at the studios of Akashvani, Vishakhapatnam.
2: Akashvani, Tirupati Kendram, 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.